ఆకాశవాణి కొత్తగడం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026, అక్టోబర్ నెల 14వ తేదీ బుధవారం. దీనిలో సమయం 5:58 దాటి 26 సెకండ్లు. ఇతరులకు సేవ చేయటం ద్వారా మనలోని దైవత్వాన్ని వ్యక్తం చేయవచ్చు అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో నేస్తం కలవకులను నాగలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి పి రాజేశ్వరి.
1: నిజః పరో వేతి ఘటానా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. అయం నిజః పరో వేతి ఘటనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ.

0: కుటుంబకం. ఇతడు నావాడు, అతడు పరుడు, పరాయివాడు అని తారతమ్యం చూపించడం, అతడు మనవాడు కాదు మనకెందుకులే అతని గురించి ఆలోచించడం అని మన మనస్సులో గనక అటువంటి ఆలోచన వచ్చినట్లయితే అటువంటి మనసు సంకుచిత మనసు. అనగా వారి మనస్సు వారి స్వార్థ పరిధిలోనే ఆలోచించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. గొప్ప మనసున్న వారు ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబంలా ఆలోచిస్తారు. ఈ మనుషులందరూ, ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషి తన కుటుంబంలోని వ్యక్తే అని ఆలోచిస్తూ ఉంటారు. మనిషిలోని మమకారం మితిమీరితే మనసు పక్షపాత బుద్ధికి ప్రలోభపడుతుంది. దానికి మూలం స్వార్థ చింతన. మన చుట్టూ అనేక మనస్తత్వాలు కలిగిన మనుషులు జీవిస్తూ ఉంటారు. వాళ్లందరిలో కొందరిని మాత్రమే మనం సొంత వాళ్లని, వాళ్ల పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి ఉంటారు. అలా ఉండడంలో తప్పు లేదు. కానీ మరికొందరిని పరాయి వాళ్లలాగా మనకు ఏ విధంగా సంబంధం లేదు కదా అని వారిని లెక్క చేయకుండా ఉండడం చాలా పెద్ద మూర్ఖత్వం. అలా పరాయి వాళ్లు అని విభజన చేసుకుంటే ఆ విభజనయే స్వార్థ బుద్ధికి పునాది వేస్తుంది. మనవాళ్లు అని ప్రేమించే వారిని వారి సంపదతో కావచ్చు, వారి మనసుకి వీళ్ల అందమైన నచ్చి ఉండవచ్చు, లేదా వారు మనకు ఏదో ఒకరోజు ఉపయోగపడతారు కదా అని ఆలోచన చేస్తూ ఉండవచ్చు. అదే సంకుచిత మనస్తత్వం. మనిషిలోనే భగవంతుడు నివసిస్తాడు. శ్వాసయే భగవత్ రూపం. శ్వాస ఉంటే శివం, శ్వాస ఆగిపోతే శవం. ఇటువంటి శ్రేష్టమైన లక్షణాలు తెలిసి కూడా, గుణాలను అలవరుచుకుని కూడా కొంతమంది వాళ్ల జీవితాలలో మనవాళ్లు, పరాయి వాళ్లు అని భేదాలు చూపడం జరుగుతూనే ఉంటుంది. అది ఎంతవరకు సరి అయినది? మనిషిలో మానవత్వాన్ని చూడాలి. మనిషిలో ఉండే సహజ లక్షణాలను చూడాలి. ఆ సహజ లక్షణాలు వాళ్ల వాళ్ల యొక్క అర్హతను నిలబెట్టగలుగుతాయి. అటువంటి అర్హతను చూడకుండా వాళ్లు మనవాళ్లు కాదు కదా అని పక్కకు నిలబెట్టడం, అది సరైన లక్షణం కాదు. తారతమ్యం చూడడం మొదలు పెడితే అది మనలోని అజ్ఞానానికి పరాకాష్ఠగా నిలబడుతుంది. కన్ను మూసి తెరిచే సమయంలో ఎటువంటి సంఘటనలైనా జరగవచ్చు, ఎటువంటి ఉపద్రవాలైనా ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. అదే కాలమహిమ. అంటే మనం లిప్త కాలాన్ని కూడా శాసించలేమని తెలుసుకోగలగాలి. అంత శాసించ శక్తి ఉన్నట్లయితే మనం మనుషులం అవము కదా. మనవాళ్లు, పరాయి వాళ్లు అని తరతమ భేదాలు సృష్టించి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించకుండా విభజన చేసి వాటాలు వేసుకోవడం, అది హర్షణీయమైనదేనా? మరి అందరూ ఒక్కసారి ఆలోచించాలి. అయం నిజః పరో వేతి ఘటనా లఘుచేతసాం ఉదార చైతానాం తు వసుధైవ కుటుంబకం. ఈ భూమండలమంతా మనమందరం సమానమే. ఏదో ఒకరోజు మనం పరాయి వాళ్లు అనుకున్న వాళ్లతోనే మనకు ఎంతో మేలు జరిగే అవకాశాలు ఏర్పడవచ్చు. అప్పుడు వాళ్లని పరాయి వాళ్లుగా తలచి వాళ్లని లెక్క చేయకుండా ఉన్న సమయాలు అవతలి వాళ్లు మరిచిపోరు కదా. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిని ప్రేమించగలగాలి. ప్రతి మనిషిని మనము ఆప్యాయంగా పలకరించగలగాలి. మన వంతు సహాయాన్ని చేయగలగాలి. అప్పుడే మన కుటుంబ సభ్యులలాగా ఎటువంటి ఈర్ష, ద్వేష, వైషమ్యాలు లేకుండా ఒకే కుటుంబంలా జీవించగలుగుతాము. అప్పుడు ఈ భూమండలమంతా స్వర్గతుల్యమే కదా.
1: సుభాష్ తమ్మన్నారు. సమర్పణ శ్రీమతి పి. రాజేశ్వరి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
1: తెలంగాణలో చీనీ నిమ్మను కూడా ఎక్కువగా పండించడం జరుగుతోంది. రైతులు

0: అధిక లాభాలు కూడా పొందుతున్నారు. ఈ చీనీ నిమ్మ సాగు చేసేందుకు బంక, చౌడు, పల్లపు నేలలు పనికిరావు. అధిక సున్నపురాళ్లు 10% ఉంటే పల్లాకు లోనై చెట్లు త్వరగా క్షీణిస్తాయి. నేల ఉదజని సూచిక 6.5-7.5 మధ్య ఉండాలి. చీనీ నిమ్మలో సాత్గుడి రకంతో పాటు కోస్తాలో బటావియన్, తెలంగాణలో మోసంబి రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. నిమ్మలో కాగ్జీ నిమ్మ శ్రేష్టమైనది. గజ్జితెగులు తట్టుకునే బాలాజీ, పెట్లూరు, సెలక్షన్ 1 నిమ్మ రకాలు సాగు చేయాలి. రంగపూర్ నిమ్మ మీద అంటుగట్టిన 6-10 నెలల మొక్కల్ని నాటుకోవాలి. ఇవి వైరస్, వేర్కుళ్లు, నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. జంబేరి మీద అంటుగట్టిన మొక్కలు నాటకూడదు. 6x6 లేదా 8x8 మీటర్ల ఎడంలో మొక్కల్ని జూన్ నుండి ఫిబ్రవరిలో నాటాలి. నిమ్మలో మొలకలు కూడా నాటుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే, ఏడాది వయస్సు చెట్లకు 20 కిలోలు ప్లస్ 500 గ్రాములు ప్లస్ 500 గ్రాములు ప్లస్ 250 గ్రాముల చొప్పున, 5 ఏళ్లు ఆ పై వయసు చెట్లకు 50 కిలోలు ప్లస్ 3 కిలోలు ప్లస్ 3 కిలోలు ప్లస్ 2 కిలోల చొప్పున పశువుల ఎరువు ప్లస్ యూరియా ప్లస్ సూపర్ ఫాస్ఫేట్ ప్లస్ పొటాష్ ఇలాంటి ఎరువులను 2 దఫాలుగా జూన్, జులై, జనవరి, ఫిబ్రవరిలో వేయాలి. సూక్ష్మ పోషక లోపాలతో వచ్చే పల్లాకు సమస్య నివారణ కోసం 5 గ్రాముల జింక్ సల్ఫేట్ ప్లస్ 2 గ్రాముల మాగ్నీషియం సల్ఫేట్ ప్లస్ 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్ ప్లస్ 1 గ్రాము బోరాక్స్ ప్లస్ 6 గ్రాముల సున్నం ప్లస్ 10 గ్రాముల యూరియా చొప్పున లీటరు నీటికి కలిపి లేత ఆకులు తొడిగే దశలో పిండెలు బఠానీ సైజు దశలో పిచికారీ చేయాలి. సున్నపు నేలల్లోని నిమ్మ తోటల్లో జింక్ ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. డ్రిప్తో రోజుకు చిన్న చెట్లకి 10-12 కాపులోని చెట్లకు 40-80 లీటర్ల నీటిని అందించాలి. నిమ్మజాతి మొక్కలకు ఏడాది పొడవునా పూత వస్తోంది. మార్కెట్ డిమాండ్ను బట్టి తోటను వాడు పట్టించి ఒక సీజన్లో మాత్రమే దిగుబడి తీసుకోవాలి. పూత పిందె రాలడం నివారించేందుకు పూత పిందె దశలో 100 లీటర్ల నీటికి 1 గ్రాము 2-4D లేదా 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటరు ఫ్లానోఫిక్స్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. చీనీ మొక్కలు నాటిన 4 సంవత్సరాలకు నిమ్మ మొక్కలు నాటిన 3 సంవత్సరాల తరువాత కాపుకొస్తాయి. చీనీ నిమ్మ పండ్లను 24-72 గంటల పాటు ఇథిలిన్ వాయువుకు గురి చేసి మంచి రంగు వచ్చేలా చేయవచ్చు. తాజా పండ్లను 14 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5-6 వారాల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. మరి విన్నారుగా, నిమ్మలో ఎలాంటి శస్త్రరక్షణలు తీసుకోవాలి, ఎప్పుడు నాటాలి, ఎలాంటి మొక్కలు నాటుకుంటే అధిక లాభాలు వస్తాయో ఆ విధంగా చేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
1: చీనీ నిమ్మలో శస్త్రరక్షణ వివరాలు ఈనాటి రైతు సమాచారంలో తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ప్రసార వివరాలు. ఈ ఉదయం 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఉదయం 7:00 జిల్లా సమగ్ర నివేదిక.

5 తెలుగుల వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఆరోగ్య కార్యక్రమాల్లో జ్వరం శత్రువు కాదు మిత్రుడే కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకరరావు, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం 14వ భాగంలో శ్రీమతి సీరా ప్రసన్న గారి స్వీయ కవితలు వినవచ్చు. 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 9:30 ఏకచిత్రగానం. ఉదయం 10:00 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమంలో పరిశుభ్రత మంచి ఆరోగ్యానికి మార్గం ప్రసంగం, అనంతరం శ్రీ సాధనాల వెంకటస్వామి గారి స్వీయ కవితలు వినవచ్చు. మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 08744, ఇది ఎస్టిటి కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. సాయంత్రం 5:00 ఎస్ నరసమ్మ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో రేపు అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవం సందర్భంగా రైతు మహిళలందరికీ ఆదర్శం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 వికసిత్ భారత్. 8:30 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. రాత్రి 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురమ శీర్షికన ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44:22. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

మని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో

0: విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమిళనాడు రాష్ట అభివృద్ది లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పెన్న, గోదావరి, కృష్ణా, కావేరీ నదులను అనుసంధానం చేస్తే 4 రాష్టాలకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: దళపతి విజయ గారు మొట్టమొదటిసారిగా వేరే రాష్ట్రానికి వచ్చారు. వారికి ఒక పట్టుదల ఉంది, తమిళనాడుని అభివృద్ది చేయాలని ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాష్ట్రాలు వేరు కానీ మా అభిమతం ఒకటి, భారతదేశం బాగుపడాలి. గోదావరి, కావేరి కూడా అనుసంధానం జరుగుతుంది. ఇది జరిగితే 5 నదులు కలుస్తాయి, 4 రాష్ట్రాలు బాగుపడతాయి.
0: అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మాట్లాడుతూ, విజయవాడ ప్రజలను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ,
2: ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు. మీకు అందరికీ నా నవరాత్రి శుభాకాంక్షలు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆనరబుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో డిస్కస్ చేయడానికి విజయవాడకి వచ్చినందుకు రొంబ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విజయవాడ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
0: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సింగరేణి ప్రాంత శాసనసభ్యులతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. 38,737 మంది శాశ్వత ఉద్యోగులకు సగటున 153,912 రూపాయల చొప్పున 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 రూపాయల చొప్పున దసరా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వానిలంకలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన బోట్లు, వలలను కేంద్ర మంత్రి నిన్న మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెదమైన వానిలంక మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణం, డిజిటల్ భవనం, ఇళ్లకు సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహాచండీదేవి అవతారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4 రోజుకు చేరుకున్నాయి. సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా అమ్మవారిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రద్దీ దృష్ట్యా తెల్లవారుజాము నుంచే భక్తులను ఈరోజు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్నారు. నిన్న రాత్రి అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ దర్శించుకున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాలలో నిన్న భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నారు.
4: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి
0: మహిళలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన పోషకాహారం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పోషకాహార సేవలపై విశాఖపట్నంలో నిర్వహించిన సాంకేతిక సంప్రదింపుల సదస్సులో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్టంలో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని వలస కుటుంబాలు, పనిచేసే మహిళలకు పోషకాహార సేవలను చేరువ

0: చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో 2,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులకు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణయ్యతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ,
1: బోర్లకు సంబంధించిన వర్క్లైనా గానీ, తాగునీరు సమస్యకైనా గానీ అన్ని కూడా సమస్యలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నాం. డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా మనకుండే ఫండ్స్ అన్ని కూడా యూటిలైజేషన్ చేసి కాన్సిన్సీలో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ, ఇవాళ మీరు చూస్తే ఒక ఏలూరులోనే ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారంటే అన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో కూడా మీకు మంచి మెజారిటీ వస్తుంది.
0: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నికను పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మీ సేవా సర్టిఫికేట్ పేపర్ను హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జనన మరణ ధృవపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలు ప్రజల జీవితాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నాహక అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని బీసీ వర్గాల కోసం త్వరలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు భూగర్భ గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బీసీల రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రాష్టపతి ద్రౌపది మున్ము ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. కృష్ణా, గోదావరి, పెన్న, కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 96 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా కనాడాదేశస్య ప్రధానమంత్రి మార్క్ కార్నీ చ ద్వయోః దేశయోః ద్విపక్షీయ సంబంధేషు ప్రాప్తాం సకారాత్మక ప్రగతిం అగ్రే నేతుం తథా సామరిక సహయోగస్య ప్రముఖ క్షేత్రేషు సార్థక పరిణామాని ప్రాప్తుం సహమతిం ప్రకటితవంతౌ. ఏతేషు క్షేత్రేషు వాణిజ్యం, ఊర్జాక్షేత్రం, ప్రౌద్యోగికీ, సురక్షా తథా ఉభయోః దేశయోః జనానాం మధ్యే పారస్పరిక సంబంధాః సమ్మిళితాః సంతి. ఉభయోః మధ్యే దూరభాష మాధ్యమేన సౌహార్దపూర్ణః ఫలదాయకః చ సంవాదః జాతః. శ్రీమోదీ సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తవాన్ యద్ భారతం కనాడాదేశశ్చ మిలిత్వా అధిక స్థిరస్య సమృద్ధస్య చ విశ్వస్య నిర్మాణే యోగదానం దత్తః. एतन्मध्ये कनाडा देशस्य विदेश मंत्री अनीता आनंदः ह्यः सायंकाले द्विदिवसीय भारत

0: यात्रायै नवदिल्लीं सम्प्राप्तवती। यात्रायाः अवधौ सा अद्य विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण तथा कौशल विकास उद्यमिता मन्त्रिणा जयन्त चौधरिणा सह मिलिष्यति। बिहार राज्यस्य वैशाली जनपदस्य राघोपुर दियारा क्षेत्रे ह्यः रात्रौ गंगा नद्यां नौकायाः विपर्ययेण 13 जनाः मृताः। वैशाली जनपदस्य जनपदाधिकारी वर्षा सिंहः वार्ताहरान् संसूचयन्ति अवदत् यत् नौकायाः विपर्ययणानन्तरं 6 जनाः रक्षिताः। मृतकेषु अधिकांशाः अल्पवयस्काः सन्ति। ये भोज समारोहे भागं ग्रहीतुं नौकया यात्रां कुर्वन्तः आसन्। नौकायां प्रायः 15 20 पर्यन्तं जनाः आरूढाः आसन्। उत्तम चिकित्सायै अन्ये 7 जनाः अन्यस्मिन् चिकित्सालये प्रेषिताः। उपराष्ट्रपतिना सीपी राधा कृष्णन वर्येण तथा प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना च अस्यां नौका दुर्घटनायां जनहानिं प्रति दुःखं प्रकटितवन्तौ। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
1: विशद वृत्तान्ताय एक्स् माध्यमे @AIRNewsAlerts इत्यनुगच्छन्तु। यूट्यूब मञ्चे च न्यूज ऑन AIR ऑफिशियल वाहिन्याः अनुग्राहकाः भवन्तु।
0: बिम्स्टेक सदस्य देशानां गृहमन्त्रिणां प्रथमं सम्मेलनं नवदिल्ल्यां दिल्ली घोषणायाः स्वीकरणेन सम्पन्नम्। अस्मिन् घोषणापत्रे बिम्स्टेक सदस्य देशैः आतंकवादं समेत्य सर्वप्रकारकस्य आतंकवादस्य तथा आतंकवादं पोषकस्य हिंसात्मकस्य उग्रवादस्य च कट्वालोचना कृता। घोषणापत्रे सदस्य देशैः संयुक्त राष्ट्र चार्टर इत्येतस्य अन्ताराष्ट्रिय विधेः च अनुसारेण समग्रतया निरन्तरं च प्रयत्नैः आतंकवादस्य तथा हिंसात्मकस्य उग्रवादस्य च निवारणं प्रतिरोधः सम्मूलोच्छेदनं च कर्तुं स्वसंकल्पः पुनरुक्तः। सदस्यदेशैः संयुक्त राष्ट्र संघस्य अधिकारपत्रस्य अन्ताराष्ट्रिय विधेः च अनुरूपं व्यापकतया निरन्तरं च प्रयत्नं कृत्वा आतंकवादस्य तथा आतंकवादं प्रोत्साहयतः हिंसात्मकस्य उग्रवादस्य निवारणं प्रतिरोधः उन्मूलनं च कर्तुं स्वकीयः संकल्पः पुनः दृढीकृतः। पुरुष क्रिकेट क्रीडायां भारतम् अद्य हैदराबादे चतुर्थे 20-20 अन्ताराष्ट्रिय प्रतिस्पर्धायां वेस्टइंडीज दलं सम्मुखीकरिष्यति। एषा स्पर्धा भारतीय समयानुसारं सायं 7 आरप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम జనగాం జిల్లా సమాచార లేఖ వింటర్ నివేదిక మనకు అందిస్తారు శ్రీ బి నరసింగరావు.
3: జనగామ జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు జనగామ జిల్లా దిశ కమిటీ చైర్పర్సన్ కడియం కావ్య సూచించారు. జిల్లా గులాబీల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ సమావేశంలో ఎంపీ కావ్య పాల్గొని మాట్లాడారు. జిల్లా అభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్దిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి కోరారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వానాకాలం ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై వ్యవసాయ పౌర సరఫరాల శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ, డీఆర్డీఓ, రవాణా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్, లింగాల ఘన్పూర్, జాఫర్ఘడ్ మండలాల్లోని ఇందిరమ్మ గృహ లబ్దిదారుల ఎంపిక జనగామ జిల్లా కలెక్టరేట్ లో డ్రా ద్వారా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వం మొత్తం 3 మండలాలకు కలిపి 108 మంది లబ్దిదారులను డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. డ్రా మొత్తం వీడియో చిత్రీకరణ ద్వారా చేపట్టారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జిల్లా

0: ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జిల్లా రైతులకు సూచించారు. జిల్లాలోని బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి బోనకల్లూరు గ్రామాల్లో కలెక్టర్ పంటల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సందర్భంగా మాట్లాడారు. జీవామృతం, మన జీవామృత వర్మి కంపోస్టులతో పాటు అవసరమైన రసాయన ఎరువులను సమతుల్యంగా వినియోగిస్తూ వరి, మిరప పంటల సాగును చేస్తున్న రైతుల పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. రైతులు పాటిస్తున్న వ్యవసాయ పద్దతులను అడిగి తెలుసుకున్నారు. 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద వెల్నెస్, యోగా వాక్ కార్యక్రమాలను స్థానిక నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. యోగా వాక్ ర్యాలీని జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన ఆయుర్వేద యోగా విశిష్టతపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని జీడికల్ శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో నవంబర్ 24 నుంచి 29 వరకు జరిగే కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లను చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. లింగాల గణపురం మండలంలోని జీడికల్ గ్రామంలో గల శ్రీ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో 2026 కార్తీక మాస బ్రహ్మోత్సవాల జాతర ఏర్పాట్లపై కలెక్టర్ డీసీపీతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష జరిపారు. నషాముక్త్ భారత్ కార్యక్రమం కింద జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై డాక్టర్ హరికృష్ణ విద్యార్థులకు వివరించారు. 1-4-4-1-6 టోల్ ఫ్రీ నంబర్పై అవగాహన కల్పించారు. రాష్ట గృహ నిర్మాణ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనగామ జిల్లా కేంద్రంలో పర్యటించారు. సుమారు 70 కోట్లకు పైచిలకు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో 1,77 లక్షల విలువగల 16 చెత్త సేకరణ నూతన ఆటోలను జేసీబీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక వీవర్స్ కాలనీలోని ఇందిరమ్మ గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 1న అర్హత తేదీగా నిర్ణయించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. 2026 నవంబర్ 1 నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఫామ్ 18 దరఖాస్తులు ఏఈఆర్ఓలకు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారని కలెక్టర్ తెలిపారు. సమగ్ర శిక్ష తెలంగాణ ఆధారంగా సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన ర్యాంకింగ్స్ లో జనగామ జిల్లా రాష్టంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. విద్యారంగానికి సంబంధించిన వివిధ కీలక సూచికల్లో జిల్లాలో నమోదైన పురోగతిని పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికలో జనగామ జిల్లా 151.29 పాయింట్లు సాధించిందని అధికారులు వెల్లడించారు.
1: బి నరసింగరావు గారు అందజేసిన జనగామ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్ లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమాపేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని ఉగ్రవాద రూపాలు, ప్రకటనలను బిమ్స్టెక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, ఎదుర్కోవడానికి సమూలంగా అణచివేయాలని సంయుక్తంగా ఈ ప్రకటనలో తెలిపారు. అనుసంధానమైన, సురక్షితమైన, స్థిరమైన, అభివృద్ది చెందిన, సుసంపన్నమైన బిమ్స్టెక్ ప్రాంతాన్ని సాకారం చేయడానికి ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాలనే నిబద్దతను పునరుద్ధరించారు.

ఘటించారు. సభ్య దేశాల్లో ఉగ్రవాద దాడి బాధితులు, వారి కుటుంబాలు, ప్రభావిత రాష్టాల ప్రభుత్వాలకు ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన వారిని చట్టం ముందు నిలపాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ నిరోధక రంగాల్లో కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఢిల్లీ డిక్లరేషన్ కోరింది. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో జయశంకర్ మాట్లాడుతూ, ఇరు దేశాల వాణిజ్య మంత్రులు దీనిపై పనిచేస్తున్నారని, చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా విషయానికి వస్తే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నందున సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని తెలియజేశారు. అయితే భారత్ చైనా మధ్య వాణిజ్య సమతుల్యత పూర్తిగా లోపించిందని, చైనాలో తమకు సమాన అవకాశాలు లభించడం లేదని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఏ వస్తువులోనూ చైనా సాంకేతికత ఉందనే అనుమానానికి కూడా తావులేదన్నారు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యా ఆసియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతోందని, రష్యాకు బహుళ ప్రత్యామ్నాయాలు ఉండడం భారత్కు, ప్రపంచానికి కూడా ఎంతో ప్రయోజనకరమని డాక్టర్ జయశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖల సమీక్షా సమాపేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా ఈ సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు తదుపరి పంటను సాగు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు సులభమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని చెప్పారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నివారించడం మాత్రమే కాకుండా, రైతులు వ్యర్థాలను దహనం చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థను అభివృద్ది చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మరోవైపు, పంట వ్యర్థాల దహన సంస్కృతులను అరికట్టడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ, చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేయాలని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో, దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గంలో సేవ చేయడం తన జీవితంలో గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి సమయం కేటాయించాలని, పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2 జ్యుడీషియల్ అధికారులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ధర్మలింగం, లింగేశ్వరన్, బలదండాయుధం, కార్తికేయన్ మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘేపూర్ దియారా ప్రాంతంలో గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 13 మంది మరణించారు. రాఘేపూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 6 రక్షించినట్టు వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు. మృతి చెందిన వారిలో పడవలో ప్రయాణిస్తున్న చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. పడవలో సుమారు
15 నుండి 20 మంది వరకు ప్రయాణికులున్నారు. మరో 7 మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రి

0: తిరిగి తరలించారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కూడా ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నౌకా నిర్మాణ మిషన్ కింద 2 ప్రత్యేక పరపతి నష్ట బీమా ఉత్పత్తులను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ముంబైలో జరిగిన మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమాపేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎగుమతి దేశీయ ప్రాజెక్టులను రక్షించడానికి ఈ పాలసీలు దోహదపడతాయని తెలిపారు. నౌకా నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అని, ఆలస్యమైన చెల్లింపుల భయం లేకుండా షిప్ యార్డులు ప్రపంచస్థాయి నౌకలను నిర్మించేలా ప్రభుత్వం భద్రతా వలయాలు కల్పిస్తోందని అన్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్ లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లలో ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, విదర్భ, కేరళ, మాహే, కర్ణాటకలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వేడిగా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండి వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో చెక్ రిపబ్లిక్ ఉపాధ్యకులు, పరిశ్రమలు, వాణిజ్య మంత్రి కరెల్ హవ్లిచెక్ తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి, సంయుక్త తయారీ, పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ఉన్న మార్గాలపై తాము చర్చించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బిమ్స్టెక్ హోం మంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్ లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి. ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
2: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
3: చాలు, ఇక్కడే అడగండి. వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
1: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా జ్వరం శత్రువు కాదు మిత్రుడే అంటున్నారు.

0: అంటున్నారు నిపుణులు.
1: మనలో చాలా మంది సంవత్సరంలో ఒక్కసారైనా జ్వరం బారిన పడుతూ ఉంటారు. ఇది మామూలు విషయం కాదు. ఎందుచేతనంటే ఎప్పుడైనా సరే మనిషికి జ్వరం రావాలి, దానివల్ల ఆరోగ్యం కూడా మరలా కుదుట పడుతుంది అనేది మనం నమ్మిన నిజం. ఆశ్చర్యంగా అనిపించినా కూడా జ్వరం శత్రువు కాదు, మనల్ని కాపాడే, ఆపదల గురించి అప్రమత్తం చేసే మిత్రుడే. మనం జ్వరాన్ని ఒక జబ్బుగా భావిస్తూ ఉంటాం, కానీ నిజానికిది ఓ లక్షణం మాత్రమే. శరీరం లోపలేదో జబ్బుతో పోరాడుతుందనటానికి ఒక సంకేతంగా జ్వరాన్ని చెప్పుకోవచ్చు. ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు, స్వీయ రోగనిరోధక జబ్బులు, ఇలా రకరకాల సమస్యల్లో జ్వరం మనకు వస్తూ ఉంటుంది. కారణాన్ని గుర్తించమని ఇది తరచూ హెచ్చరిస్తూనే మనకు ఉంటుంది. దీన్ని ఎప్పుడు తేలికగా తీసుకోకూడదు. ఎప్పుడు అత్యవసర చికిత్స అవసరమో తెలుసుకోవడంతోనే అసలైన విఘ్నత మనలో ఇమిడి ఉంటుంది. జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత నార్మల్ కన్నా పెరగడం. నార్మల్ శరీర ఉష్ణోగ్రత అనేది అందరిలో ఒకేలా ఉండాలని లేదు. కొందరిలో ఎక్కువగా ఉంటుంది, మరికొందరిలో తక్కువగా ఉంటుంది. కానీ సాధారణంగా సుమారు 98.6 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతను నార్మల్ గా మనం భావిస్తూ ఉంటాం. రక్తం వేడిగా ఉండే మనలాంటి జీవుల్లో శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా ఒకేలా ఇది కొనసాగుతూ వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చెమట పోయటం ద్వారా చల్లబడుతుంది. చల్లగా ఉన్నప్పుడు చెమటలు పట్టకుండా చూడటం ద్వారా వెచ్చగా ఉంటుంది. ఈ ప్రక్రియను మన మెదడులోని హైపోథలమస్ నిరంతరం నియంత్రిస్తూ ఉంటుంది. జ్వరం రావటంలోనూ దీని పాత్రే కీలకం. చాలా జ్వరాలకు ఇన్ఫెక్షన్లే కారణమవుతూ ఉంటాయి. వీటికి దారితీసే బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారకలు ఒంట్లోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి మెదడుకు సంకేతాలు పంపిస్తుంది. దీంతో మెదడు శరీర ఉష్ణోగ్రతను పెంచాలంటూ హైపోథలమస్ కు పురమాయిస్తుంది. అప్పుడది శరీర ఉష్ణోగ్రత లక్ష్యాన్ని పెంచుతుంది. దీన్ని చేరుకోవడానికి చర్మం, సమీపంలోని రక్తనాళాలు సంకోచించి ఒంట్లోంచి వేడి బయటకు పోవటం ఆగుతుంది. అలాగే కండరాలు వేగంగా సంకోచించడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి పై స్థాయికి చేరుతుంది. దీని మూలంగానే వణుకు పుడుతుంది. ఇదంతా వ్యాధికారకాల పనిపట్టే ప్రక్రియలో భాగంగా మనం చెప్పుకోవాలి. అంటే జ్వరం శత్రువు కాదు, కాస్త ఇబ్బంది పెట్టినా మనల్ని కాపాడడానికి తోడ్పడే మిత్రుడన్నమాట. బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారకాలు నార్మల్ ఉష్ణోగ్రతను బాగా తట్టుకుంటాయి. అదే జ్వరంలోనైతే వీటి మనుగడ కష్టమవుతుంది. అవి చనిపోవటం మొదలవుతుంది లేదా వృద్ధి చెందడం నెమ్మదిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలో మన రోగనిరోధక వ్యవస్థ మరింత వేగంగాను పనిచేస్తుంది. మాక్రోఫైజెస్, తెల్ల రక్త కణాలు, లింఫోసైట్లు వంటి సైనిక కణాలు ఉత్పత్తి అయ్యేలా, అవి ఇన్ఫెక్షన్ ఉన్న చోటికి త్వరగా వెళ్లేలా ఇది పురమాయిస్తుంది. యాంటీబాడీలను ఉత్పత్తి చేసి టీ కణాలు ఎక్కువగా వృద్ధి చెందేలా చేస్తుంది. అందువల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే జ్వరాన్ని తగ్గించే మందులు వేసుకుంటే ఈ రక్షణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ వేగంగా పెరుగుతాయి. అవి రోగనిరోధక వ్యవస్థను తట్టుకునేలా మారతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు ఎక్కువ కాలం కొనసాగుతాయి. అలాగని జ్వరాన్ని అసలే తగ్గించకూడదని కాదు. ఇన్ఫెక్షన్ కారణాన్ని గుర్తించి తగు చికిత్స చేయడం ముఖ్యమన్నమాట. ఒక జ్వరం తగ్గే మందులు మాత్రమే వాడితే అప్పటికి ఉపశమనం కలగొచ్చు, కానీ దీనికి మూలమైన ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది. 3 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకూడదు, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇతర పిల్లల్లోనైతే మామూలుగా పాలు తాగుతూ, ఆహారం తీసుకుంటూ, ఆడుకుంటూ తిరుగుతున్నట్లయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒకవేళ చిరాకు, అసౌకర్యానికి గురవుతూ ఉంటే డాక్టర్ సలహా మేరకు పారాసిటమాల్ మందు ఇవ్వవచ్చు. బ్యాక్టీరియా, వైరస్లు ఉధృతంగా ఉన్న తొలిదశలో వీటితో వెంటనే ఉష్ణోగ్రత పూర్తిగా నార్మల్ కు రాకపోవచ్చు. అయినా కూడా హాయిగా ఉండడానికి ఇవి తోడ్పడతాయి. అయితే మందు వేసినా ఉపశమనం కలగకపోయినా, నీటి శాతం తగ్గిన లక్షణాలు కనిపించినా, అంటే 8 నుంచి 10 గంటల పాటు మూత్రం పోయకపోయినా, ఏడ్చినప్పుడు కన్నీళ్లు రాకపోయినా, నోరు ఎండి

0: పోయినా ద్రవాలు తీసుకోవటానికి నిరాకరించినా మెడ బిగుతుగా అయినా లేదా తలనొప్పి వస్తున్నా ఎప్పుడూ కూడా మగతగా ఉంటున్నా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా చర్మం మీద దద్దుర్లు కనిపించినా కీళ్లవాపు నొప్పి ఉన్నా కూడా 5 రోజులైనా జ్వరం తగ్గకపోయినా అత్యవసరంగా ఆసుపత్రికి పిల్లల్ని తీసుకువెళ్లాలి. పెద్దవారికైతే శ్వాస సరిగా తీసుకోవడంతో పాటు ఛాతి నొప్పి, తీవ్రమైన తలనొప్పి, మెడ బిగుసుకుపోవడం, తికమక పడడం, కడుపు నొప్పి, తరచూ వాంతులవుతూ ఉంటాయి, నోరు ఎండిపోవడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, ద్రవాలు తీసుకోలేకపోవడం, చర్మం మీద దద్దుర్లు ఏర్పడడం, ద్రవాలు మింగలేకపోవడం, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి రావడం, వీపులో నొప్పి ఉన్నప్పుడు తప్పకుండా వెంటనే ఆసుపత్రికి రోగిని తరలించాలి. కొందరు ఒళ్లు కాస్త వెచ్చగా, నోరు చేదుగా అనిపించగానే లో జ్వరం ఉందని భావిస్తూ ఉంటారు. జ్వరం లేకపోయినా ఉందనుకుంటారు. థర్మామీటర్తో చూసుకుంటేనే అసలు విషయం తెలుస్తుంది. చంకలో థర్మామీటర్ కొలత 98 ఫారెన్హీట్ డిగ్రీలుగా ఉన్నప్పుడు, అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు నోట్లో, మలద్వారంలో, చెవిలో కొలత 100.4 అంతకన్నా ఎక్కువ ఉంటే జ్వరంగా భావించాలి. ఉష్ణోగ్రత తీరును బట్టి దీన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 102 డిగ్రీల ఫారెన్హీట్ కన్నా తక్కువ ఉంటే అది మామూలు జ్వరంగా గుర్తించాలి. 102 నుంచి 104 తీవ్రంగా ఉంటే అది తీవ్ర జ్వరంగా మనం పరిగణించాలి. ఒళ్లు వేడిగా ఉండడం, శ్వాస వేగంగా తీసుకోవడం, వణుకు పుట్టడం, నాడీ వేగం పెరగటం, ఒళ్లు నొప్పులు, తిండి సరిగా తినకపోవడం అనేది గమనించవచ్చు. ముఖ్యంగా ఈ లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. జ్వరం తీవ్రంగా ఉంటే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది, కానీ ఇంట్లో సురక్షితమైన పద్ధతులను పాటించడం ద్వారా త్వరగా తగ్గేలా చేసుకోవచ్చు. జ్వరం వచ్చినప్పుడు ఒంట్లో నీరు తగ్గుతుంది, కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. పండ్లు, కూరగాయలు తీసుకోవచ్చు. పప్పులతో ప్రోటీన్ లభిస్తుంది. ఇది త్వరగా కోలుకోవడానికి బాగా తోడ్పడుతుంది. మాంసాహారులైతే చికెన్ వంటివి తినొచ్చు. అయితే కూల్ డ్రింకులు, కెఫీన్లకు దూరంగా ఉంటే మంచిది. విశ్రాంతి తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ పనిచేయడానికి మరింత శక్తి లభిస్తుంది. పెద్దవారు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇక పిల్లలకైతే ఇంకా ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది. రాత్రి సరిగా నిద్ర పట్టకపోతే పగటిపూట కునుకు తీయొచ్చు. మన దగ్గర జ్వరం అనగానే టైఫాయిడ్ అనే అనుకుంటూ ఉంటాం. అందుకే చాలా చోట్ల ముందుగా వైరల్ పరీక్ష చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది చాలా మందిలో పాల్స్ పాజిటివ్, అంటే జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో టైఫాయిడ్ లేకపోయినా కూడా డాక్టర్లు మందులు ఇస్తూ ఉంటారు. దీంతో యాంటీబయాటిక్ నిరోధకత, ఇతర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముదురు మీద తడిబట్ట వేసుకోవాలి. తడి తువ్వాలతో ఒళ్లంతా తుడుచుకుంటే మంచిది. ఐస్ బ్యాగ్తోనైనా అడ్డుకోవచ్చు. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే చంకల్లో, గజ్జల్లో తడి తువ్వాలు, ఐస్ ముక్కలు పెట్టొచ్చు. ఫ్యాన్లు, వీలుంటే ఏసీ వేసుకుంటే వెంటనే జ్వరం తగ్గే అవకాశాలు ఉంటాయి. పారాసిటమాల్ మాత్రలు, పిల్లలకైతే సిరప్లు మేలు చేస్తాయి. ఇవి జ్వరం తగ్గడానికి తోడ్పడతాయి. ఒకవేళ జ్వరం మరీ తీవ్రంగా ఉండి మాత్రలు మింగలేని స్థితిలో ఉంటే ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు. అయితే ఐబుప్రోసెస్, డైక్లోఫెనాక్ వంటి నొప్పి మందులు అస్సలు వాడవద్దు. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు ఎక్కువ కాబట్టి ఇది మరింత ముఖ్యంగా చెప్పుకోవాలి. వీటితో ప్లేట్లెట్ తగ్గడం, రక్తస్రావం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతూ ఉంటాయి. కొందరికి కిడ్నీలు దెబ్బతినొచ్చు కూడా. పిల్లలకు ఆస్పిరిన్ అస్సలు ఇవ్వకూడదు. జ్వరం వచ్చిన రోగిని గదిలోకి గాలి వచ్చి పోయే విధంగా ఉన్న గదిలో మాత్రమే ఉంచాలి. వేడి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అసౌకర్యం కలగకుండా వెలుతురు తగ్గించుకోవాలి. నీళ్లు, టిష్యూ పేపర్లు అందుబాటులో ఉండేలా మంచానికి దగ్గరగా పెట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జ్వరం వచ్చినా కూడా ఆందోళన చెందకుండా మనల్ని మనం రక్షించుకున్న వారమవుతాం.
1: మీరింతవరకు జ్వరం శత్రువు కాదు, మిత్రుడే, ఈ అంశం గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, ఒత్తిడిని నియంత్రించే కార్టిసాల్ హార్మోన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.

0: శరీరంలోని అత్యంత ముఖ్యమైన హార్మోన్లలో కార్టిసాల్ ఒకటి. అడ్రినల్ గ్రంథి నుండి స్రవించే కార్టిసాల్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా రక్తపోటు నిర్వహణ, గ్లూకోజ్ మెటబాలిజం, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కార్టిసాల్తోనే ముడిపడి ఉంటాయి. అలాగే ఇదే హార్మోన్ మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే పలు రకాల భౌతిక మానసిక ఒత్తిడులను తట్టుకోవడానికి తగ్గట్టు మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టే ఈ హార్మోన్ ను ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అని కూడా అంటారు. మన మానవ వ్యవస్థ అనేక రకాల ఒత్తిడులను తట్టుకోగలిగేలా రూపొందింది. ఉదాహరణకు, రోడ్డు దాటబోతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక కారు మన వైపు దూసుకొస్తే ఒక్క ఉదుటన పక్కకు తప్పుకుంటాం. ఇలా మనల్ని క్షణాల్లో చైతన్యపరిచి స్పందింపజేసే శక్తి కార్టిసాల్కు ఉంటుంది. ఇలా అనేక భౌతిక మానసిక ఒత్తిడులను ఎదుర్కొనే సందర్భాల్లో హైపోథాలమస్ పిట్యుటరీ అడ్రినల్ యాక్సెస్ అనే వ్యవస్థ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టంలా పనిచేసి అడ్రినల్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతోంది. అలా విడుదలైన కార్టిసాల్ నిర్దిష్ట ఒత్తిడిని తట్టుకోగలిగేలా శరీరాన్ని సన్నద్ధం చేయడం కోసం అధిక గ్లూకోజ్ అందుబాటులో ఉంచుతూ రక్తపోటును నిర్వహిస్తుంది. ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయిన కార్టిసాల్ కూడా తగ్గిపోతుంది. కార్టిసాల్ హార్మోన్ అవసరమైన సందర్భాల్లో పెరిగి అవసరం తీరిన తర్వాత తగ్గిపోవాలి. కానీ నిద్ర తగ్గినా, ఆహార శైలి క్రమం తప్పినా, వ్యక్తిగత కుటుంబ సమస్యలు పెరిగినా, సామాజిక మాధ్యమాల వాడకం పెరిగినా కార్టిసాల్ క్రమం తప్పుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర పెరగడం, రక్తపోటు పెరగడం, ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. ఎవరికి వారు కార్టిసాల్ పెరిగినట్టు గుర్తించడం కోసం కొన్ని లక్షణాలను గమనించవచ్చు. మందులు వాడుకుంటున్నా మధుమేహం, రక్తపోటు క్రమం తప్పడం, బరువు పెరగడంతో పాటు ఇంకొన్ని స్పష్టమైన లక్షణాలు బయల్పడతాయి. అవేంటంటే, పొట్ట దగ్గర కొవ్వు, ముఖం, పొట్ట ప్రాంతంలో అంతర్గత అవయవాల చుట్టూరా కొవ్వు పేరుకునేలా కార్టిజాల్ శరీరాన్ని ప్రేరేపిస్తుంది. దీంతో రూపం మారడమే కాకుండా శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం కూడా తగ్గిపోతుంది. శరీరం మొత్తం సమంగా లావెక్కకుండా కేవలం ముండం భాగంలోనే కొవ్వు ఎక్కువగా పేరుకునే సెంట్రల్ ఒబేసిటీలో ముఖం బుగ్గలు ఉబ్బినట్లుగా ఉంటాయి. చర్మపు ముడతలు కూడా ప్రభావితమవుతాయి. ఒత్తిడి ప్రభావం చర్మం మీద పడుతుంది. కార్టిసాల్ చర్మపు బిగుతుకు తోడ్పడే కొల్లాజెన్ ను విరిచేస్తుంది. దాంతో చర్మం సాగే గుణాన్ని కోల్పోయి ముడతలు పడి జీవం కోల్పోతుంది. అధిక కార్టిసాల్ ముటిమలను పెంచుతుంది. సాధారణంగా వెంట్రుకలు పెరుగుదల, విశ్రాంతి దశలను ఎదుర్కొంటాయి. నిరంతరం కార్టిసాల్ ఎక్కువగా ఉన్నప్పుడు వెంట్రుకల గ్రోత్ సైకిల్ కుదించుకుపోయి బట్టతల వెంట్రుకలు పలచబడటం మొదలైన సమస్యలు మొదలవుతాయి. కండర క్షీణత ఏర్పడుతుంది. శరీరం దీర్ఘకాలం పాటు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు కండరాలు బలహీనపడతాయి. కేటబాలిజం అనే ఈ స్థితిలో మరీ ముఖ్యంగా చేతులు, కాళ్లు, భుజాల కండరాలు పటుత్వం కోల్పోతాయి. అధిక కార్టిసాల్తో ఎముక సాంద్రత తగ్గి నడుము నొప్పి వేధిస్తుంది. కార్టిసాల్ పెరిగినట్టు గ్రహిస్తే దాన్ని తగ్గించే మార్గాలకు బదులుగా అది పెరగడానికి దారితీసిన కారణాల మీద దృష్టి పెట్టాలి. నిద్ర పట్టకపోతే అందుకు కారణాలు అన్వేషించాలి. ఏ ఆందోళన, ఒత్తిడి నిద్రకు భంగం కలిగిస్తుందో కనిపెట్టి దాని తాలూకు కారణాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. నిద్ర, సమతుల ఆహారం, వ్యాయామం మానసిక ప్రశాంతతలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన పదార్థాలకు బదులుగా పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తప్పనిసరిగా మానసికోల్లాసానికి, విశ్రాంతికి సమయం కేటాయించాలి. చివరి నిమిషం వరకు పనులను వాయిదా వేసి ఆఖరి నిమిషంలో కంగారు పడిపోవడం, సమస్యను తక్షణమే పరిష్కరించుకోకుండా తీవ్రమైన తర్వాత గందరగోళానికి లోనవడం వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడితో మధుమేహం తీవ్రమవుతుందని, రక్తపోటు పెరుగుతుందని మనందరికీ తెలుసు. మందులు వాడుతున్నా ఈ ఆరోగ్య సమస్యలు గాడిలో పడకపోతే మనం నిరంతర ఒత్తిడికి లోనవుతున్నామని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో ఎవరికి వారు పరిస్థితిని విశ్లేషించుకుని కారణాలను కనిపెట్టి నివారణ చర్యలు తీసుకుంటే శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
1: మీరింతవరకు ఒత్తిడిని నియంత్రించే కార్టిసాల్ హార్మోన్ గురించి కొన్ని వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ సొంగా శ్యామ్ ప్రసాద్. మీరింతవరకు అందరికీ ఆరోగ్యం.

0: సార్ 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
1: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
2: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు, క్యాపిటల్ వై ఆఫ్ SBI,
3: మీ సైబర్ రక్షక్.
4: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
5: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
4: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
5: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
4: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
5: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
4: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
5: భారతీయ ప్రమాణాల సంస్థ BIS ప్రజల సంక్షేమానికి
4: నిరంతరం కట్టుబడి ఉంది.
5: BIS ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
4: ISI మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
5: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
4: BIS హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
5: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
4: భద్రతను నిర్ధారిద్దాం,
5: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
4: జారీ చేయవారు BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
7: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
8: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
7: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
8: అక్షరాన్ని ఆరాధనగా
7: సాహిత్యాన్ని సాధనగా
8: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
7: విమల సాహితీ సమితి హైదరాబాద్.
9: ఈనాటి సాహితీ సౌరభాలు కార్యక్రమంలో శీర ప్రసన్న గారి స్వీయ కవితలు వింటారు.
10: కవిత శీర్షిక అమ్మ భాష నా ఆత్మస్వరం. అమ్మ ఒడిలో మొదలైన నా జీవితం, అమ్మ మాటల్లో మొదలైన నా ప్రపంచం. తొలి పలుకు, తొలి అక్షరం, అదే నా మాతృభాషకు ఆరంభగానం. ఆ మాటలలో ప్రేమ ఉంది, అక్షరాలలో ఆశ ఉంది. తల్లి హృదయం పలికిన స్వరం నా జీవితానికి మార్గదర్శకం. పల్లె గాలి పలికే పాట పొలాల మధ్య వినిపించే మాట. అది కేవలం భాష కాదు, మన సంస్కృతికి ఊపిరి. చరిత్ర చెప్పే కథల్లో, కవుల కలంలో జలజలలాడే పదాలలో మన భాషే మన గౌరవ చిహ్నం, మన గుండెలో నిలిచే గౌరవ ధ్వజం. ఎన్ని విదేశీ భాషలు నేర్చుకున్నా మనసు పలికేది అమ్మ పలికే. ఎన్ని ప్రపంచాలు చూశామన్నా మనసు చేరేది తెల్లి మాటకే. మాతృభాష మన రక్తంలో ప్రవహించే స్రవంతి, మన ఆత్మలో నిండిపోయే శాంతి, మన బంధాలను కట్టిపడేసే బలం, మన భవిష్యత్తుకు చూపే దారి, వెలుగు. రండి, మన మాతృభాషను ప్రేమిద్దాం, దానిని గౌరవిద్దాం, మన తరాలకు అందిద్దాం, ప్రపంచం ముందు గర్వంగా నిలుపుదాం. అమ్మ భాష మన జీవన శ్వాస, మన గుండె చప్పుడు, మన ఆశల గుర్తింపు. శీర్షిక పెంపకమే పునాది. రాత్రి బస్టాండులో నిలుచున్నది ఒక అమ్మాయి కాదు, మన సమాజపు గౌరవం. వస్తావా, రేటెంత అని అడిగిన ప్రతి మాట ఒక స్త్రీని కాదు, తమ తల్లి నేర్పిన సంస్కారాన్ని, తమ పెంపకపు విలువనే ప్రశ్నిస్తుంది. విలువలు ఎన్నడో చనిపోయాయి, ఇప్పుడు మనిషి రూపంలో తిరుగుతున్నవి భావాలు లేని శరీరాలు మాత్రమే. డిగ్రీలు పెరిగాయి, ఫోన్లు స్మార్ట్ అయ్యాయి, ప్రపంచం అంతరిక్షంలో వెళ్ళింది. కాని కొంతమంది మనసులు ఇంకా స్త్రీని మనిషిగా చూడడం నేర్చుకోలేదు. చీకటి రోడ్లో లేదు, చీకటి చూపుల్లో ఉంది. భయం రాత్రి నిశ్శబ్దంలో లేదు, భరోసా ఇవ్వలేని సమాజం తీరులో ఉంది. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి బయట కనిపిస్తే ఆమె ఎందుకు వచ్చింది అని అడిగే సమాజం కంటే ఆమె భయపడకుండా ఎందుకు తిరగలేకపోతుంది అని అడిగే సమాజమే నాగరికం. మగతనం అంటే స్త్రీని భయపెట్టడం కాదు, ఆమెని గౌరవించడం. ఒకసారి ఆలోచించండి,

మీ ఇంట్లో ఉన్న అమ్మాయి కోసం మీరు కోరుకునే గౌరవమే ఈ ప్రపంచంలోని ప్రతి అమ్మాయికి ఇవ్వగలుగుతున్నామా? శిక్ష భయంతో మారిన మనిషి మంచివాడు కాదు. సంస్కారం వల్ల చెడు చేయకుండా ఆగినవాడే నిజమైన మనిషి. ఈరోజు మనకు అవసరం కొత్త చట్టాలు కాదు, కొత్త మనసులు. శీర్షిక: ముసుగైన మనసు. ముఖంపై నవ్వు మెరసిన, మనసులో మౌనం మూగగా రోధించిన, కళ్లల్లో వెలుగులు నిండిన, కన్నీటి కథలు కనుమరుగవుతాయా? అందరూ చూసేది నవ్వే, అడిగేది బాగున్నావా అని మాటే, కాని వినిపించని గుండెఘోష ఎవరికి అర్థమవుతుంది? నమ్మిన మాటలే నిశ్శబ్ద గాయాలై మిగిలిపోతాయి. అందుకే ఇప్పుడు ఈ మనసు మాట కంటే మౌనాన్నే నమ్ముతుంది. పగలంతా నవ్వుతూ తిరిగే మనసు రాత్రివేళ బాధతో సతమతమవుతుంది. లోకం ముందు ధైర్యంగా నిలిచిన ఏకాంతంలో తనలో తానే కుమిలిపోతుంది. చిరునవ్వు ఒక ముసుగై, బాధ ఒక నీడ వెంటాడుతుంటే మనసులోని గాయాల మూగవేదనను కన్నీటి చుక్కలై పలికిస్తాయి. మనసు విరిగిన చప్పుడు బయటి ప్రపంచానికి వినిపించదు, అది కళ్ళ అంచులలోనే ఆగిపోతుంది, మౌనపు తెరచాటునే దాగిపోతుంది. అందుకే కొన్ని చిరునవ్వులు చెప్పలేని బాధను దాచుకుంటాయి. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో కథలు మోస్తాయి. అయినా జీవితం ఆగిపోదు, గాయాలే మన గమ్యాన్ని ఆపలేవు. వేదనను అనుభవంగా మలుచుకుంటూ మళ్లీ వెలుగువైపు నడవలసిందే. ఎందుకంటే చీకటిని దాటించే బలం మనలోనే ఆశకి సొంతం. మౌనానికి మాటలు వచ్చే మనసు ఉంటే బాధకు ఓదార్పు దొరుకుతుంది. కన్నీటి చుక్కలలోనూ కవిత పుడుతుందని, వేదనలోనూ వెలుగు ఉదయిస్తుందని మనసు పలికిన ఈ అక్షరాలే మౌనపు వేదనకు నిదర్శనం. శీర్షిక: మాయా ముఖాలు. మనిషి ముఖాన చిరునవ్వులు ముసుగులై మారిన రోజులివి. మనసు గడపలు మూసుకుపోయి మాటలే మిగిలిన కాలమిది. అడుగడుగున అవసరాల పంద్యం, అనుబంధాలు మించిన స్వార్థం. చేతులు కలిసినా హృదయాలు దూరం, చూపులు కలిసినా భావాలు శూన్యం. పేదవాడి నిట్టూర్పు గాలిలో కలిస్తే ధనవంతుడి నవ్వు గోడలకే పరిమితం. సమానత్వం నినాదాలకే సొంతమై సమాజంలో పెరుగు అంతరం. నమ్మకం పేరుతో నటనలు ఎన్నో, నిజాయితీ మాటున మోసాలు ఎన్నో. సాయం చేసే చేతుల్లో స్వార్థం దాగితే సాటి మనిషి కన్నీటికి విలువెక్కడా? మాయాముఖాల మాటున మానవత్వమే మసకబారుతుంటే మనిషి విలువను మరిచిన సమాజమా? నీ అభివృద్ధికి అర్థమేమిటి? శీర్షిక: ప్రకృతి పిలుస్తుంది. ప్రకృతి పంచభూత ప్రాణస్వరూపం, పచ్చని పరిమళాల పరమానంద రూపం. పుడమి ఒడిలో పుట్టిన మానవుడా పుడమినే గాయపరిచే హక్కెవరిచ్చారు చెప్పు? చినుకై జారిన విత్తనం మొక్క చిగురై పెరిగిన చల్లని నీడనిచ్చే, నీడనిచ్చిన చేతినే నరికివేస్తూ నాగరికత పేరు ఎలా పలుకుతావు? కొండ గుండెలను కోసి రాళ్లను దోచి నదుల నడకకు సంకెళ్లు వేసి అడవి ఊపిరిని బంధించిన నీవు అభివృద్ధి అంటూ ఎవరిని మోసగిస్తావు? పిట్టల పలుకులు మౌనమైతే, పూల పరిమళాలు కరుమరుగైతే రేపటి తరానికి మిగిలేది ఏమిటి? పచ్చని భూమ బూడిద కుప్ప. భూసారం కరిగితే బుక్తి ఎక్కడా? వర్షధారలు ఆగితే జీవనం ఎక్కడా? చెట్లు కూలితే శ్వాస ఎక్కడా? ప్రకృతి లేకుంటే మనిషి ఎక్కడా? పుడమి తల్లి కన్నీరు కార్చగా, పర్వత హృదయం పగిలి రోధించగా, సముద్ర కెరటాలు హెచ్చరిక పలకగా సమయమే మనలను ప్రశ్నిస్తుంది. రండి, ఒక మొక్కను నాటుదాం, ఒక నీటి బొట్టును కాపాడుదాం, ఒక అడవిని మనసులో పెంచుకుందాం, పుడమి తల్లికి పచ్చల హారం తొడుగుదాం. ప్రకృతిని కాపాడడం కర్తవ్యమే కాదు, మనుగడకు మనమే రాసుకున్న మహోన్నత జీవన గీతం. పచ్చదనం పరిరక్షణే భవితకు భద్రత, ప్రకృతి పరిరక్షణే మానవత్వానికి చిరునామా. శీర్షిక: నా తల్లి భారతి. అనువనువంతా సంస్కృతి సాంప్రదాయాలతో, ఆలోచనలో ఆచరణలో సంస్కారంలో ఆది అంతం సత్య సామలమై విలువల వలవలతో వజ్ర వైఢూర్యమణి మకుటధారిణి హరిత వర్ణ శోభిని.

నా తల్లి భారతి, సముద్ర మార్గమంటూ సరికొత్త వ్యాపారమంటూ సరసన చేరి సన్నాయి నొక్కుళ్లతో సహోదరుల మధ్య సమరాజ్ఞి రేపి సంకెళ్లతో ద్విశతాబ్దాలు బంధిస్తే సహనం, శాంతి, అహింస ఆయుధాలతో సత్యాగ్రహ సాయుధ పోరాటాలతో సమిద గామిని సహన స్వరూపిణి శ్వేతవర్ణధారిణి నా తల్లి భారతి. తల్లి దాస్య శృంఖలాలు తెంచ తరలివచ్చే తనయులందరూ తరిమి కొట్టే తెల్లదొరలను తమ మాన ప్రాణ అర్పణతో తడిచి ముద్దై తన్మయంతో వీరుల కన్నా వీరమాత దివ్య చరిత రుద్రాని రుద్రవర్ణ దారిని నా తల్లి భారతి. భరతుడేలిన భాగ్యసీమ భారత రామాయణ ఇతిహాసాలతో భాగవత పురాణాలు వేదాలు ఉపనిషత్తులతో క్రైస్తవ ఇస్లామీ సిక్ బౌద్ధ ధర్మాలతో బాసిల్లిన అశోక చక్రాన్ని నీలి నింగిలో నిలబెట్టిన నిర్మల శోభిని నిత్య మంజుల మధుర భాషిని నా తల్లి భారతి, నీకిదే నా అక్షర సుమాంజలి. శీచిక మంచు పువ్వులు కుళ్ళిన ఆలోచనల కంపుల మధ్య కుతంత్రాల కంచెల మధ్య స్వార్థపు ఎండకు ఎండిపోతున్న మనిషితనం మధ్యలో మంచు తుప్పర్లలా మెరుస్తున్న మనుషులు అవి పువ్వులు కాదు, మనుషుల రూపంలో పూసిన మంచు పువ్వులు. తామరాకుపై నీటి బొట్టులా మురికి అంటని మనసులు తమ కన్నీటిని దాచుకొని పరుల కళ్లల్లో చిరునవ్వులు పూయించే హృదయాలు, ఎండలో కాలిపోయిన మన బ్రతుకులకు నీడనిచ్చే శ్రమజీవులు, తమ ఆకలి మరిచిపోయి పరుల ఆకలిని తీర్చే చేతులు, వాళ్లే నిజమైన మంచు పువ్వులు. పేరు కోసం కాదు, ప్రశంస కోసం కాదు, వారి చెమట చుక్కలే వారి జీవితానికి సంతకం. సమాజం ముళ్ళు నాటుతున్నా వారు మంచు తుప్పర్లా మిగులుతారు. కాని గుర్తుంచుకో, మంచి పూలను బలహీనంగా చూడకు. వాటి సుకుమార స్పర్శలోనే రాతి హృదయాన్ని కరిగించే శక్తి ఉంది. వాటి నిశ్శబ్దంలోనే రేపటి మానవత్వానికి మేలుకొలుపు ఉంది. శీర్షిక ఓనేస్తం. ఓనేస్తం కాస్త యోచించు. అతివా అనే మూడక్షరాలలో అఖిలాండం ఇమిడి ఉంది. అబలా అనే అందమైన పదంలో సబలత సత్యాన్వేషణ చేస్తుంది. అమ్మలగన్నాయమ్మ ఆయమ్మ, ఆమె అఖిల జగానికే అమ్మ. నాటికి నేటికి ఏనాటికి ఆ అమ్మ ఈ సృష్టికే పట్టుగుమ్మ. కాబట్టి ఓనేస్తం కాస్త యోచించు. ఆడదానికి చదువు ఎందుకని అపహాస్యం చేసి అవమానించినప్పుడు మీ చదువులకు పదును పెట్టే చదువుల తల్లి ఎవరు అని ప్రశ్నల అస్త్రం సన్నించి స్వదేశీ విదేశీ సకల శాస్త్రాలపై ఎగరవెయ్యలేదా విజయకేతనం? కాబట్టి ఓనేస్తం కాస్త యోచించు. ఈ రంగం నీది, ఈ రంగం నీది కాదు. ఇటు సంసారాన్ని అటు ఉద్యోగాన్ని నీవు సహించలేవని సంశయాన్ని చూపినప్పుడు ఈ భూభారాన్ని మోస్తున్న భూమాత ఎవరు అంటూనే అన్ని రంగాలలో ఆధిక్యత సాధించి చాటలేదా శ్రీ సాధికారత? కాబట్టి ఊనేస్తం కాస్త యోచించు. అబల ఈనాడు సబలే కాదు, ఏనాటికి సుబల. కాని ఎందుకు అవుతుంది అతివా అంగడి బొమ్మ? ఏమవుతుంది అమ్మలోని కమ్మదనం? ఎలా జరుగుతున్నది అతివపై అత్యాచారాల అరాచకం, మగువపై మారణ హోమం? కాబట్టి ఓనేస్తం కాస్త యోచించు. ఎక్కడ ఉన్నది శ్రీకి స్వేచ్ఛ స్వతంత్రం? అర్థం పర్థం లేని అర్ధనగ్న ప్రదర్శనలోన హద్దు పద్దు లేని విహంగాలై విహరిస్తున్న వినోదాలలోన ఆచార వ్యవహారాలకు అవధులు లేవని సవరిస్తూ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలలోన సాంకేతిక పరిజ్ఞానంతో పాశ్చాత్య ప్రభావంతో ఆధునిక హంగులద్దుకున్న నవ సమాజంలోన నేస్తం కాస్త యోచించు. ఆధునికత అంటే వేషభాషలతో మానవ మనుగడను మరిచే మంత్రం కాదు. సాంకేతిక పరిజ్ఞానంతో పాశ్చాత్య ప్రభావంతో ఆధునిక హంగులద్దుకున్న నవ సమాజంలోన నేస్తం కాస్త యోచించు. ఆధునిక అంటే వేషభాషలతో మానవ మనుగడను మరిచే మంత్రం కాదు. ఆధునికత అంటే అమూల్యమైన

అంతులేని ఆలోచన దృక్పథం, అదే నీకు ఆయుధం. అందుకే ఓనేస్తం, అర్థం చేసుకో అర్ధనారీశ్వర తత్వంలోని తత్వం, అడ్డుకో.

0: బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ
1: అక్షరాన్ని ఆరాధనగా,
0: సాహిత్యాన్ని సాధనగా,
1: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం,
0: విమల సాహితీ సమితి, హైదరాబాద్.
2: సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
3: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
4: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
5: చాలు, ఇక్కడే అడగండి వై.
6: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
3: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
5: మీ సైబర్ రక్షక్.
7: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
8: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
9: సార్, 5,000 రూపాయలు పెట్టండి, 8,000 రూపాయల ప్రాఫిట్ పొందండి. ఇదిగో ప్రూఫ్, స్క్రీన్ షాట్ చూడండి.
6: స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్న ప్రాఫిట్ నిజమేనా లేక జస్ట్ స్క్రీన్ మీదనే ఉందా? వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ లో ఫేక్ ప్రాఫిట్స్, స్మాల్ రివార్డ్స్ చూపించి నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మెల్లగా పెంచుకుంటూ పోతారు.
3: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
5: మీ సైబర్ రక్షక్.
0: రామవరం 3 Inclined రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
10: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. క్రీడాలోకం ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
11: భారత షట్లర్లు మరో సవాళ్లకు సిద్దమయ్యారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడలు, ఆర్కిటెక్ ఓపెన్ లో విఫలమైన మన ప్లేయర్లు, మంగళవారం ప్రారంభమయ్యే డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు తొలి రౌండ్ లోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. మహిళల సింగిల్స్ లో ఆమె ప్రపంచ నెంబర్ 1 కొరియాకు చెందిన ఆన్ సియాంగ్ ను ఢీకొంటుంది. ఆమెతో 10 మ్యాచ్ల్లో సింధు ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. ఆసియా క్రీడల్లో తొలి రౌండ్ లోనే ఓడిన లక్ష్యాసేన్ 3వ సీడ్ చైనాకు చెందిన చౌ టియన్ చెన్ తో లక్ష్య టైటిల్ పోరును ప్రారంభించనున్నాడు. ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన అల్వీ ఫర్హాన్ తో తొలి రౌండ్ లో తలపడనున్నాడు. 2017 డెన్మార్క్ ఓపెన్ విజేత కిదాంబి శ్రీకాంత్ ఫ్రాన్స్కు చెందిన మెర్కిల్ ను ఢీకొంటాడు. చైనా మాస్టర్స్ విజేతగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్ లో చైనాకు చెందిన జీటింగ్ జియాంగ్ యు జోడీని ఎదుర్కొంటుంది. మహిళల డబుల్స్ లో గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జంట, చైనాకు చెందిన జంట ఫెయిచెన్ పేషాన్ తో పోరుతో టోర్నమెంట్ ను ప్రారంభించనుంది. త్రిపురతో గ్రూప్ బి రంజీ మ్యాచ్ లో హైదరాబాద్ గెలుపు లాంఛనమైంది. ఇన్నింగ్స్ విజయం సాధిస్తుందా లేదా అన్నదే చూడాలి. 160 పరుగుల తేడాతో సోమవారం 2 ఇన్నింగ్స్ ప్రారంభించిన త్రిపుర 2వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 99 పరుగులతో కష్టాల్లో పడింది. తనయ్ త్యాగరాజన్ 42 పరుగులకు 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 19 పరుగులకు 2 వికెట్లు తీసి విజృంభించడంతో ప్రారంభంలోనే 45 రన్లకు 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు శ్రీధంపాల్ సంతు సర్కార్ పోరాటంతో ఆటను 3వ రోజుకు తీసుకెళ్లారు. పంత్ తోడుగా పర్వేజ్ సుల్తాన్ క్రీజ్ లో ఉన్నాడు. 4 వికెట్ల నష్టానికి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 294 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు త్యాగరాజన్ 54, రుతిక్ 61 పరుగులతో ఆకట్టుకున్నారు. రాహుల్ రాదేశ్ 40 పరుగులు, చామా మిలింద్ 40 పరుగులతో రాణించారు. త్రిపుర బౌలర్లలో సందీప్ సర్కార్ 96 పరుగులకు 8 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో త్రిపుర 134 పరుగులకే ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లో మైటీ మరాఠాస్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. సోమవారం ఆ జట్టు షూటాఫ్ లో 2-1 తేడాతో చెరో ఆర్చర్స్ పై నెగ్గింది. మొదట నిర్ణీత సమయంలో రెండు జట్లు రెండేసి సెట్లు గెలిచి 4-4 స్కోరు

తో సమానంగా నిలిచాయి. ధీరజ్ రెండో సెట్లో 9 పాయింట్ల బాణం సంధించగా ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలతో సత్తా చాటిన కుంకుమ్ మోహోద్ 3 సెట్లో 10 పాయింట్ల బాణం వేసి జట్టును రేసులో ఉంచింది. మరో మ్యాచ్ లో జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకతీయ నైట్స్ టోర్నమెంట్ లో 3 విజయం ఖాతాలో వేసుకుంది. ఆ జట్టు 6-2 తేడాతో పైచేయి సాధించింది. చికిత తానిపర్తి ఆడుతున్న చోళ చీఫ్స్ 1-5 తేడాతో రాజ్పుతానా రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసింది. చెరో ఆర్చర్స్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా కాకతీయ నైట్స్ అన్ని పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది. ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన కెరీర్ లో తొలిసారి ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ అందుకోనున్నాడు. నవంబర్ నెలాఖరులో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సీజన్ ముగింపు టోర్నమెంట్ లో ఏటీపీ ఫైనల్స్ తర్వాత 29 ఏళ్ల జ్వెరెవ్ కు నంబర్ 1 ర్యాంక్ అధికారికంగా ఖరారు కానుంది. ప్రస్తుతం జ్వెరెవ్ ప్రపంచ 2 ర్యాంకర్ గా ఉన్నాడు. షాంఘై ఓపెన్ మాస్టర్ సిరీస్ 1000 టోర్నమెంట్ లో సోమవారం జరిగిన 3వ రౌండ్ లో ప్రపంచ 3వ ర్యాంకర్ స్పెయిన్ కు చెందిన అల్కరాజ్ 5-7, 6-7 తేడాతో బెల్జియం కు చెందిన జిజు బెర్గ్స్ చేతిలో ఓడిపోయాడు. అల్కరాజ్ ఓటమి చెందడం ప్రస్తుత ప్రపంచ నెంబర్ 1 ఇటలీకి చెందిన యానిక్ సినియర్ గాయంతో ఈ సీజన్లోని మిగతా టోర్నమెంట్లకు దూరం కావడం, ఇవన్నీ కలిసి జ్వెరెవ్ కు నెంబర్ 1 ర్యాంక్ ఖాయమైంది. ఈ ఏడాది జ్వెరెవ్ యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. వింబుల్డన్ టోర్నమెంట్ లో మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నమెంట్ లో రన్నర్ అప్ గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీఫైనల్ చేరుకున్నాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక నెంబర్ 1 ర్యాంక్ అందుకోనున్న 20వ ప్లేయర్ గా సీజన్ ను టాప్ ర్యాంక్ తో ముగించనున్న తొలి జర్మనీ టెన్నిస్ క్రీడాకారుడిగా జ్వెరెవ్ గుర్తింపు పొందనున్నాడు. 1991లో బోరిస్ బేకర్ నంబర్ 1 ర్యాంక్ లో నిలిచిన సీజన్ ను టాప్ ర్యాంక్ తో ముగించలేదు. మహిళల సింగిల్స్ లో జర్మనీ స్టార్ స్టెఫీ గ్రాఫ్ 8 సార్లు, ఏంజలిక్ కెర్బర్ 1 సారి సీజన్ ను నెంబర్ 1 ర్యాంక్ తో ముగించారు. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల అండర్-19 సింగిల్స్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ కుర్రాడు బొబ్బా అఖిల్ రెడ్డి శుభారంభం చేశాడు. తొలి రౌండ్ లో బై పొందిన అఖిల్ రెడ్డి 2వ రౌండ్ లో 15-12, 15-12తో 13వ సీడ్ మలేషియాకు చెందిన వే జీటీఏ పై నెగ్గి ముందంజ వేశాడు. భారత్ కే చెందిన దేవ్ రూపారెలియా, నిశ్చల్ చంద్, జగ్షేర్ కూడా 3వ రౌండ్లోకి ప్రవేశించారు. 2వ రౌండ్లో దేవ్ 15-5, 15-4 తేడాతో అల్జీరియాకు చెందిన కేడుపై, నిశ్చల్ 15-7, 15-12తో పోర్చుగల్ కు చెందిన రోడ్రిగ్స్ పై, జగ్షేర్ 15-5, 15-6తో అల్జీరియాకు చెందిన బుఫెనిచేపై గెలిచారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 పోటీల్లో సోమవారం కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్ కీలక విజయాలను అందుకున్నాయి. ఫామ్ లో ఉన్న చెరో ఆర్చర్స్ పై షూటౌట్ లో మైటీ మరాఠాస్ విజయం సాధించింది. రెగ్యులేషన్ టైంలో ఇరు జట్లు 4-4తో సమంగా నిలిచాయి. టై బ్రేక్ లో మరాఠా తరఫున ధీరజ్ బొమ్మదేవర, అమన్ సైని సత్తా చాటడంతో 2-1 తేడాతో జట్టు పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. 2వ మ్యాచ్ లో కాకతీయ నైట్స్ 6-2 స్కోరుతో పృథ్వీరాజ్ యోధాస్ ను ఓడించింది. కాకతీయ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ విఫలమైన, ఆస్టేలియా ఆర్చర్ నికో వీనర్, ఆసియా క్రీడల విజేత నీరజ్ చౌహాన్ కలిసి జట్టును గెలిపించారు. 3వ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాజ్పుతానా రాయల్స్ 5-1 తేడాతో చోళ చీఫ్ ను చిత్తు చేసింది. తొలి 2 సెట్లలో పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిన చోళా టీం ఆ తర్వాత 3వ సెట్లో సబ్స్టిట్యూట్లు దీపికా కుమారి, మార్కస్ డి ఆల్మిడా రాకతో కోలుకొని గట్టి పోటీ ఇచ్చిన ఫలితం లేకపోయింది. సోమవారంతో సగం లీగ్ దశ ముగిసింది. ప్రస్తుతం 4 టీంలు సమానంగా 3 విజయాలు సాధించగా 10 పాయింట్ల డిఫరెన్స్ తో చెరో ఆర్చర్స్ అగ్రస్థానంలో, మైటీ మరాఠాస్ 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మాస్టర్స్ సూపర్ క్రికెట్ లీగ్ 1వ సీజన్ విజేతగా రేసింగ్ బుల్స్ నిలిచింది. ప్రైమ్ ఎరీనాలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్ లో బుల్స్ జట్టు 3 వికెట్ల తేడాతో సన్క్రెస్ట్ వారియర్స్ పై విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్క్రెస్ట్ 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 157

0: స్కోర్ చేసింది. రామ్ పాటిల్ 40 రన్స్ రాణించగా బుల్స్ సారథి కెప్టెన్ హరీష్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో బుల్స్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసింది. పవన్ 47, అబిద్ అజారుద్దీన్ 41 రన్లతో రాణించారు. తొలి సీజన్ కు అనూహ్య స్పందన రావడంతో వచ్చే ఏడాది నుండి ఏటా 2 సీజన్లు నిర్వహిస్తామని ఎంసీఏహెచ్ అధ్యకుడు ఎస్పీ రెడ్డి తెలిపారు. ముగింపు వేడుకల్లో ఎంసీఏహెచ్ ఉపాధ్యకుడు ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి సునీల్ రెడ్డి, కోశాధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈజిప్టులో జరుగుతున్న రైఫిల్ పిస్టల్ వరల్డ్ కప్ లో భారత షూటర్ ఉదయవీర్ స్వర్ణం సాధించాడు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఉదయవీర్ 240.6 పాయింట్లు స్కోర్ చేసి పసిడి పథకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో అతడు జర్మనీకి చెందిన ఒలింపిక్ విజేత క్రిస్టియన్ రీడ్స్ ను 0.5 పాయింట్ల తేడాతో ఓడించి గోల్డ్ కొట్టడం విశేషం. ఇటలీ షూటర్ పౌలో మోనా కాంస్యం నెగ్గాడు. తుదిపోరు ఎలిమినేషన్ స్టేజ్ లో రీడ్స్ కంటే భారత షూటర్ 0.3 పాయింట్లు వెనుకబడ్డప్పటికీ చివరి 2 షాట్లను ఉదయ్ 10.29 స్కోర్ చేశాడు. కానీ రీడ్స్ మాత్రం 2 షాట్లు 9.6 పాయింట్లే కొట్టగలగడంతో ఉదయ్కు స్వర్ణం ఖాయమైంది. ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టుకు సారథ్య పగ్గాలు అందుకున్న స్మృతి మంధానాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెను భారత్ లో యునిసెఫ్ సెలబ్రిటీ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యునిసెఫ్ ఈ ప్రకటన విడుదల చేసింది. బాలికలకు సమాన అవకాశాలు, ఆరోగ్యం, సంక్షేమం, వారి హక్కులు, భద్రతకు సంబంధించిన విషయాలపై యునిసెఫ్ తో కలిసి మంధానా పనిచేయనుంది. మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరుగుతున్న తెలంగాణ రాష్టస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. రాష్టస్థాయి విజేతగా నల్గొండ జట్టు నిలవగా రన్నరప్ గా రంగారెడ్డి బాలికలను నిలిచారు. సోమవారం రాత్రి వేలాది మంది క్రీడాకారుల కేరింతల మధ్య నల్గొండ రంగారెడ్డి జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో నల్గొండ 37 పాయింట్లు సాధించగా రంగారెడ్డి జిల్లా 25 పాయింట్లు సాధించింది. 12 పాయింట్ల ఆధిక్యంతో నల్గొండ జట్టు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై ముఖేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में वीडियो संदेश के माध्यम से 73 भारत अंतर्राष्ट्रीय सम्मेलन को संबोधित करेंगे. बिम्स्टेक देशों ने सीमा पार आतंकवाद सहित आतंक के सभी रूपों की कड़ी निंदा की. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा, भारत अमेरिका व्यापार वार्ता सही दिशा में जारी, समझौते को अंतिम रूप दिया जा रहा है. अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ऊर्जा सहयोग और रणनीतिक साझेदारी मजबूत करने के लिए अगले सप्ताह भारत आएंगे. बिहार में वैशाली के राघोपुर में नाव दुर्घटना में 13 लोगों की मौत और भारत और वेस्टइंडीज के बीच चौथा T20 अंतर्राष्ट्रीय क्रिकेट मैच आज शाम हैदराबाद में. प्रधानमंत्री नरेंद्र मोदी आज वीडियो संदेश के माध्यम से 73 भारत अंतर्राष्ट्रीय सम्मेलन को संबोधित करेंगे. हमारे संवाददाता ने बताया है कि इस सम्मेलन का विषय है भारत के वैश्विक सांस्कृतिक संबंध.
2: 3 दिवसीय सम्मेलन में 50 देशों के प्रतिनिधि, राजदूत और विद्वान एकत्रित होंगे. इस सम्मेलन में भारत के ऐतिहासिक और समकालीन सांस्कृतिक संबंधों तथा विश्व के विभिन्न देशों के साथ उसके जुड़ाव पर विचार विमर्श किया जाएगा. चीन, जापान, मंगोलिया, नेपाल और ईरान सहित विभिन्न देशों के प्रतिभागी साझा सांस्कृतिक विरासत और सभ्यतागत आदान प्रदान से जुड़े विषयों पर होने वाली चर्चाओं में योगदान देंगे. यह सम्मेलन ग्रेटर इंडिया सोसाइटी की स्थापना के शताब्दी वर्ष के उपलक्ष्य में आयोजित किया जा रहा है. इस संस्था की स्थापना आज ही के दिन 1926 में कोलकाता में भारतीय विद्वानों की एक पीढ़ी द्वारा की गई थी, जिसमें गुरुदेव रविंद्रनाथ टैगोर आध्यात्मिक मार्गदर्शक के रूप में जुड़े थे. सम्मेलन के दौरान एशिया की साझा सांस्कृतिक विरासत शीर्षक से एक प्रदर्शनी भी आयोजित की जाएगी. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
1: राष्ट्रपति द्रौपदी मुर्मू आंध्र प्रदेश की 2 दिन की यात्रा पर आज विजयवाड़ा जाएंगी. राष्ट्रपति आज शाम विजयवाड़ा के श्री कनक दुर्गा मंदिर में पूजा अर्चना करेंगे और कल विजयवाड़ा में राष्ट्रीय सरस

0: opening matches. Tanvi defeated Japan's Natsuki Nadiara 2-1 in a thrilling three-game contest. She will now face German player Yuwin Lee. On the other hand, Kidambi Srikanth defeated French badminton player Arnaud Mahla 2-0 and will now face Alex Lenier in the round of 16. PV Sindhu bowed out after a close battle against Yuwin Lee of Germany. Lakshya Sen also exited in the first round. India's doubles campaign will begin today with Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty and Tressa Jolly Gayatri Gopichand in action in the men's and women's draws. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Pramod. India, a trusted partner in weaponized world, says PM Modi, headlines the Hindustan Times. Asian Age headlines, power to empower, key to India's rise, says Modi. Most papers report on the story of Amit Shah hitting out at the opposition, saying the NDA will return to power with a resounding victory in 2029. The Tribune says, nation is watching Rahul trying to save infiltrators and his vote bank, says Shah. Most papers also report on Nandan Nilekani speaking about question paper leaks at the Bloomberg New Economy Forum 2026 in Delhi. The Hindu says, generate questions at last minute to prevent paper leaks, says Nilekani. While the Times of India in a story says, last minute paper generation can kill incentive to leak, says Nilekani. And finally, a story in the Statesman says, 10 to 5 job, desk and a laptop. Once a feared Maoist, now university official. The paper adds that 70-year-old M. Venugopal, carrying a bound of 6 crores on his head, left the Maoist top ranks and walked out to surrender exactly a year ago. And with that, it's back to you, Pramod.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address Brihattar Bharat International Conference in New Delhi today through video message. BIMSTEC nations strongly condemn terrorism and violent extremism in all its forms and manifestations, including cross-border terrorism. External Affairs Minister S. Jayashankar says India-US trade talks are heading in the right direction and a deal is being ironed out. U.S. Secretary of State Marco Rubio to visit India next week to strengthen energy cooperation and strategic partnership. 13 people killed in boat tragedy in Raghupur Diara area of Vaishali district in Bihar. And in cricket, 4th T20 international between India and the West Indies to be played in Hyderabad this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
3: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. కెనరా బ్యాంక్ తాజాగా అప్రెంటిస్ ట్రైనీ నియామకాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని శాఖల్లో నిర్దిష్ట సంఖ్యలో ఖాళీలను నింపేందుకు అప్రెంటిస్ ట్రైనీలను నియామకం చేసుకునేందుకు ఈ ప్రకటన జారీ చేసింది. కెనరా బ్యాంక్ తాజా నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 3500 అప్రెంటిస్ ఖాళీల నియామకాలు చేపట్టనుంది. రాష్ట్రాల వారీగా ఖాళీలను పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 247, తెలంగాణలో 134 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న రాష్ట్రం, జిల్లా ప్రాధమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మెరిట్ లిస్టు రూపొందిస్తారు, నియామకాలు ఖరారు చేస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2026 నాటికి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే జనవరి 1, 2023 సెప్టెంబర్ 1, 2026 మధ్యలోనే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అంటే సెప్టెంబర్ 2, 1998 సెప్టెంబర్ 1, 2006 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల చొప్పున గరిష్ట వయ పరిమితిలో సడలింపు లభిస్తుంది. కెనరా బ్యాంక్ అప్రెంటిసిలే నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష అనేది నిర్వహించరు. అకాడమిక్ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ అప్రెంటిస్ ఖాళీలను బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులను అర్హతగా పేర్కొన్నప్పటికీ మెరిట్ జాబితా రూపకల్పనలో ఇంటర్మీడియట్ డిప్లొమా మార్కులను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, అకాడమిక్ సర్టిఫికెట్ల పరిశీలన, క్యాస్ట్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి నియామకాలు ఖరారు చేస్తారు. నియామకం ఖరారు చేసుకున్న వారికి ఏడాది పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. వివిధ బ్యాంక్ శాఖల్లో ఆయా విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు ఒక క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తారు. నెలకు అప్రెంటిస్ ట్రైనీగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో 16,650 రూపాయల స్టైఫండ్ అందిస్తారు. ఇందులో 10,500 బ్యాంక్ చెల్లిస్తుంది. మిగతా 6,150 రూపాయలు అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా అప్రెంటిస్ ట్రైనీ ఖాతాల్లో జమ చేస్తుంది. బ్యాంక్ అవసరాల మేరకు ఫీల్డ్ వర్క్ కు వెళితే నిబంధనల ప్రకారం అనుసరించి టీఏడీఏ కూడా చెల్లిస్తారు. లోకల్ లాంగ్వేజ్ టెస్టులో రాణించేందుకు ఆయా భాషల్లో న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్స్ అనుసరించడం, వాటిని తిరిగి సొంతంగా రాయడం ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా లెటర్ రైటింగ్ కు సంబంధించి ఫార్మాట్స్, బిజినెస్, పర్సనల్, అఫీషియల్ లెటర్స్ రాసే విధానాలపై పట్టు సాధించి ఉంటే మంచి గుర్తింపు వస్తుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.canarabank.bank.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 17, 2026.
2: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వతాంనా అన్యాంస్తః హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. జగత్కళ్యాణ చక్రవర్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగడుగు దండాలవాడు అయిన శ్రీనివాస పరబ్రహ్మ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఎంతో ముచ్చటగా స్వామి సింహవాహనారూఢుడై దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మలయప్ప స్వామి ఒక్కడే సింహవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం అని శ్రీకృష్ణ పరమాత్మగా ఏ రకంగా తాను విహరిస్తాను అన్న విభూతి దర్శన భాగ్యాన్ని కలిగవాసులైనటువంటి భక్త శిఖామణులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీనివాస పరబ్రహ్మ ఆనంద నిలయాధీశుడై ధ్రువమూర్తిగా వెలుగుందేటువంటి స్వామి ఏకకాలంలో అనేక భక్తుల యొక్క మనస్సులలో ఆనంద పరవశం కలిగింపజేయడం కోసం తనంతట తానుగా ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామిగా వేయించేపు చేసి స్వామి తన యొక్క వాహన మండపం నుంచి సింహ వాహనాన్ని అధిష్ఠించి చక్కని యోగ నరసింహ అవతారంతో దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. సింహం అంటే పరాక్రమానికి ప్రతీక. విష్ణువు సింహముఖుడై దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి వైనం మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. భక్తుడైన ప్రహ్లాదుని రక్షించినటువంటి కరుణ కూడా మనకి అందులో కనబడుతుంది.

0: యోగ శాస్త్రంలో కూడా సింహం వాహనశక్తికి గమన శక్తికి ప్రతీక అని, అలాగే పరాక్రమవంతులైనటువంటి భీమాదులందరూ కూడా సింహ బలులు అని మనకి పురాణాలు ఇతిహాసాలు కీర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిగించినట్లయితే ఆనంద నిలయంపై నలువైపులా కూడా సింహ ప్రతిమలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సమస్త భక్తులను కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా అవి మనకి భాషిస్తూ ఉంటాయి. బ్రహ్మోత్సవంలో వెంకటనాథుడు, తిరువెంకటనాథుడు వెంకటేశ్వర స్వామి ఇలా సింహ వాహనంపై విహరించడంలో ఆంతర్యమేమిటి అంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి భక్తులారా మీకు భయపడవలసినటువంటి పని లేదు అన్న తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఆ స్వామి యొక్క మంగళ మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని శ్రోతలారా మనసనే చక్షు ద్వారా మనం గనక వీక్షించినట్లయితే స్వర్ణమయమైన సింహాసన సింహ పీఠంపై స్వామివారు చక్కగా నరసింహస్వామి స్వరూపంలో యోగ నరసింహునిగా తన యొక్క దక్షిణ పాదాన్ని వామపాదాన్ని అటూ ఇటూ ఉంచి తన రెండు చేతులు కూడా మోకాళ్లపై ఉంచి ఒక దివ్యమైనటువంటి రూపంతో భాసిల్లుతూ ఉన్నారు. ఆయన పక్కన చక్కగా ఆభరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి అలంకారాలన్నీ కూడా వాటన్నిటితో దివ్య కాంతులతో స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు సుగంధ పుష్పమాలికల నడుమ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన యొక్క ముఖమండలం ప్రకాశిస్తోంది. రాజాసనానికే రాజాసమైనటువంటి ఆ అలంకారం భక్త కోటి కనులకు ఆనంద అతిశయాన్ని అందిస్తూ ఉంది. మృగరాజు అంటేనే సింహం నోరు తెరిచి జటాజూటాన్ని విదిలిస్తూ గర్జిస్తున్నటువంటి భంగిమలో అటు సింహం ఉంది. ఆ సింహం అపస్మారుడనేటువంటి వాణ్ణి అణిచిపెడుతున్నట్టుగా మనకి వాహనంలో చక్కగా కనిపిస్తోంది. అంటే అజ్ఞానాన్ని అణగదొక్కేటువంటి సింహం ఆ సింహంపై స్వామి. అంటే మన అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా స్వామి ఈ వాహన సేవలో మనకి భాసిస్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. సద్యోరూపంగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహ అవతారం. అంతేకాదు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించడంలో ఆలస్యమైందేమో అని ఆందోళనతో, నాయన ప్రహ్లాద నిన్ను రక్షించడంలో నేనేమైనా ఆలస్యం చేశానా అని కరుణ కూడా చూపించినటువంటిది. అంటే శిష్యులకు భక్తులకు ఆర్తులకు అది సింహవాహనం సింహావతారమైనప్పటికీ కూడా కరుణతోనే కారుణ్యంతోనే వాత్సల్యంతోనే భాషిస్తుంది. కానీ ఎవరైతే దుష్టులున్నారో అధర్మ మార్గంలో అజ్ఞానంతో భోగాలపై పడి అధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ఆ సింహం యొక్క జూలు విదిలించుకునే పరాక్రమ స్వరూపంగా ఒకసారి తలుచుకుంటేనే ఏ రకంగా గజానికి స్వప్నంలో సింహం వచ్చినా ఆందోళన చెడి పరిగెడుతుందో అలా పాపాత్ముల యొక్క హృదయాలలో సింహస్వప్నంగా సింహంగా నేను వెలుగుందుతాను అన్న స్వరూపంతో స్వామి అదిగో సింహ గమనుడై ముందుకు వస్తూ ఉన్నాడు. నైరుతి మూలకి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, అనంతాళ్వారితో సమీపానికి విచ్చేస్తూ ఉన్నారు. దివ్య మకర తోరణాలతో అద్భుతమైనటువంటి శ్వేత ఛత్రాల యొక్క ఛాయలో దేదీప్యమానంగా స్వామి మంగళ మనోజ్ఞ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ సింహం కూడా తన పరాక్రమాన్ని చూపించే విధంగా తన ముందున్నటువంటి రెండు పాదాలను పైకెత్తి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉన్నది. ఇలా అద్భుత మనోజ్ఞ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ భాగ్యాన్ని మనోనేత్రాలతో వీరు చక్కగా విని ధరించేటువంటి ఆకాశవాణి శ్రోతలు మనందరి యొక్క కూడా జన్మ ధన్యమయ్యేటువంటి మధుర క్షణములు ఇవి. ఇటువంటి వాహన విశేషాల్ని అంశాల్ని మరికొన్నిటిని మనం శ్రీమాన్ శేషాచార్య గారి యొక్క గళం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సింహ వాహన పరాక్రమ వైభవం మనందరికీ కూడా లభించాలని, మన అజ్ఞానం తొలగాలనేటువంటి భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. అయ్యా శేషాచార్య గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యత్. ఈ పెరుగు ఎంతో సార్థకమైనది. ఎందువల్లంటే అన్ని అవతారముల యొక్క రహస్యాన్ని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు భక్తులందరికీ దర్శింపజేస్తూ తన యొక్క వైభవాన్ని చాటి చెబుతూ అనేక యుగాల చరిత్ర అన్నింటినీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శించి

ధరించినట్లయితే ఒక్కసారి ఈ మానవ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎంత చక్కని కమనీయ రూపంతో ఆ స్వామి వెలిగిపోతున్నాడో చూడండి. భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో అర్చావతారం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు నిగ్రహం అనేది కలుగుతుంది. ఆ నిగ్రహం కలిగినప్పుడు హృదయం పరమాత్ముని యందు లగ్నమయ్యి ఇతరమైన విషయాలన్నీ విస్మరిస్తారు. అదేవిధంగా ఈనాడు తిరుమాడ వీధులలో స్వామివారు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటే సింహవాహనం మీద ఆ స్వామిని దర్శించినటువంటి భక్తుల యొక్క నేత్రములు గాని మనస్సు గాని చంచలమైన మనస్సు కూడా స్థిరంగా స్వామి స్వరూపమునందే నిలిచిపోయి వేరే ఐహికమైనటువంటి విషయములను మరచిపోతూ తదేకంగా ఆ స్వామి అందే లగ్నమవుతూ ఉంది. వారి యొక్క హృదయము అలాగే దర్శనము కూడా యోగమంటే అదే కదా. యోగ నృసింహునిగా ఆ స్వామిని మనం భావన చేసినట్లయితే ఆ యోగమంటే ఏమిటి? పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటమే. అర్చారూపంలో ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శిస్తూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి యోగము. ఆ కింద సింహాకారంలో ఉన్నటువంటి ఆ రూపం వాహనాన్ని చూచినప్పుడు భయం కలుగుతుందా? ఆ పైన ప్రసన్నమూర్తిగా ఉన్నటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఆనందం కలుగుతుందా? ఈ సింహవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్ముణ్ణి దర్శించినప్పుడు ఈ భయంకరమైనటువంటి సింహముల వలె వెంటాడేటువంటి ఐహికమైన ఈ సమస్తమైనటువంటి భవ బాధల నుంచి ఆ పరమాత్ముడే సంరక్షిస్తాడు మనని అనేటువంటి ఒక చక్కని ఆలోచన కలుగక మానదు. ఒక సముద్రాన్ని సమీపించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగానైతే మనకి ఆనందాన్ని భయాన్ని కలిగిస్తుందో అదేవిధంగా ఇక్కడ సింహరూపములైనటువంటి బాధల నుంచి మనల్ని రక్షించి ప్రసన్నంగా అనుగ్రహించేటువంటి పరమాత్ముని దివ్య స్వరూపం అనేది మనకి ద్యోతకమవుతూ ఉన్నది. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆ సింహమైన ఆ పరమాత్మ స్వరూపమైన భక్తుల యొక్క రూపమైన ఇదంతా పరమాత్మ తత్వమే తప్ప వేరొకటి కాదు. ఎందువల్లంటే ఈ జగత్తంతా పరమాత్ముని కన్నా భిన్నమైనది కాదు కదా. అనేక రూపాలలో ఈ లోకం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి జీవరాశులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, అలాగే మానవులు ఉంటారు. ఉద్భిజములు, అండజములు, శ్వేతజములు, యోనిజములు అనబడేటువంటి అనేక రకములైన జీవరాశులతో చరాచరములతో నిండినటువంటి ఈ సమస్తమైన ఈ ప్రకృతి, ఈ విశ్వమంతా కూడా పరమాత్మ కన్నా భిన్నమైనది కాదు అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడే ఉన్నాడు, కానీ చూడడానికి ఆ రూపములు మాత్రం భిన్న భిన్నములుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ భావనతో ఆలోచించినట్లయితే ఒక సింహాన్ని చూచినప్పుడు భయము లేదు, అలాగే ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ప్రాణిని చూచినా కూడా దాని పట్ల తక్కువ భావము లేదు. క్రూరమైన మృగాన్ని చూచినప్పుడు భీతి లేదు. ఎందువల్లంటే అంతా పరమాత్మమయమేగా. ఈ జ్ఞానాన్ని పొందటమే నిజమైనటువంటి తత్వము, అదే యోగము. ఆ యోగాన్ని మనందరికీ నేర్పిస్తున్నట్లుగా యోగ స్వరూపునిగా ఆ చక్కని చిహ్నంతో ముద్రతో పరమాత్ముడు రెండు చేతులను తన మోకాళ్లపై నిలిపి ధ్యానముద్రలో ఉన్నట్లుగా ఆ సింహవాహనాన్ని అధిరోహించి, ఓ భక్తులారా, మీరు ఏ విధంగానూ ఈ సంసార సాగరాన్ని చూచి భయపడవలదు, ఇదంతా నా మాయాకల్పితమే అనే విషయాన్ని తెలుసుకోండి. సింహముల వలె కనిపించేటువంటి ఈ లౌకికమైనటువంటి ఈ దుఃఖములకు మీరు ఏమాత్రమూ భయపడద్దు. నన్నే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే ఇవన్నీ, ఈ బాధలన్నీ కూడా గాలిచేత ఎగరగొట్టబడినటువంటి దారుణమైన మేఘరాశుల వలె చెల్లాచెదరైపోతాయి. మేఘముల వెనుక దాగినటువంటి సూర్యుని వలె దేదీప్యమానంగా

జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ నేను మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాను, మోక్షాన్ని మీకు అందిస్తాను. మీరు ఉండవలసింది ఎలాగా అంటే నేను ఏ రకంగా నిశ్చలమై

0: రూపమునందు నా తత్వమునందు దానియందే నిలబెట్టి మీరందరూ మోక్షాన్ని పొందండి అని ఉపదేశిస్తున్నట్లుగానే ఉన్నది. అలాంటి పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్ని ఆనందంగా వర్ణించేటువంటి అపౌరుషేయమైన వేద రాసులతో ఇదిగో చూడండి, ఇక్కడ వేద పండితులందరూ ఈ మాడవీధుల్లో పరమాత్ముని యొక్క దివ్య తత్వాన్ని ఆ వేదరాశిలో వర్ణింపబడినట్లుగా చక్కగా గానం చేస్తూ ఉన్నారు. వేదములంటే ఆ పరమాత్ముని స్వరూపమే కదా. అలాంటి పరమాత్ముణ్ణి మనందరం కూడా ఈనాడు సింహవాహనారూఢుడై తిరుమాడ వీధులలో కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కన్నులకు ఆనందాన్నిస్తున్నటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా స్మరించుకుందాం, ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. అయ్యా బ్రహ్మశ్రీ మారుతి గారు, మీరు చక్కగా స్వామివారి వైభవాన్ని మరింతగా వర్ణించండి. భక్తులారా, మనందరం శ్రవణానందంగా విందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు శేషాచార్యులు గారు.
2: హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా.
1: శరణాగతి ఎలా చేయాలి, స్వామివారిని ఎలా ఆశ్రయించి తరించాలి అని మనకి కులశేఖర ఆళ్వాళ్ళు చక్కగా తెలియపరిచారు. అదేవిధంగా పరాక్రమంతో ఉన్నవారిని కూడా ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్న విషయం ప్రహ్లాదుడు ద్వారా మనకి తెలుస్తుంది. సింహ స్వభావం ఎటువంటిది అంటే పరాక్రమంలో సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వవతాం నకలు వయస్తేజసాం హేతు. సింహము ఎంత చిన్నపిల్లైనప్పటికీ కూడా, చిన్న శిశువైనప్పటికీ కూడా అది మదంతో కూడినటువంటి గజం యొక్క కుంభస్థలం మీదే దృష్టింది, దానిపైనే దాడి చేస్తుందిట. అంటే దాని యొక్క స్వభావం అటువంటిది. అంతేనా కాదు, దాని యొక్క స్వభావం గురించి నీతి శతకంలో భర్తృహరిని కూడా చెప్తారు. క్షుత్క్షమోపి జరాకృషోపి శిథిల ప్రాయోపి కష్టాం దశాం ఆపన్నోపి విపన్న దీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభభిషిత గ్రాసైక బద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తి మాన మహతాం అగ్రేసర కేసరీ. ఏమిటండి ఈ నీతిలో మనం తెలుసుకోవాల్సింది అంటే, సింహము ఎటువంటిదైనప్పటికీ క్షుత్క్షామోపి ఆకలితో బాధపడుతున్నప్పటికీ, జరాకృషోపి ముసలితనం వచ్చినప్పటికీ, శిథిలప్రాయోపి శిథిల దశకి తేరుకున్నప్పటికీ కూడా, కష్టాం దశామాపన్నోపి ఎంతటి కష్టదశం క్లిష్టదశం వచ్చినప్పటికీ కూడా, తన యొక్క శక్తి క్షీణిస్తున్నప్పటికీ కూడా, చివరికి ప్రాణాలు పోతున్న సమయంలో కూడా, కిం జీర్ణం తృణమత్తి వేటాడే అవకాశం లేదు, శరీరం సహకరించట్లేదు అని తన దగ్గర దొరికేటువంటి పచ్చిక బయళ్ళు స్వీకరిస్తుందా, లేదు లేదు, ఏదో రకంగా శక్తి కూడ తీసుకుని మత్తేభేంద్ర విభిన్న అంటే మదించినటువంటి ఏనుగ కుంభస్థలంలో ఉండేటువంటి మాంసాన్నే స్వీకరించాలి అనుకుంటుంది. ఎందుకంటే మాన మహతావగ్రేసర కేసరి, మానవంతుల్లో ముందుండేటువంటిది మృగరాట్ సింహం. మరి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితి వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా భోగాలకి వశలం కాకుండా నిరంతరము ఏ రకంగా సింహము ఆ గజం యొక్క కుంభస్థలం మీద దృష్టి పెట్టిందో, అలాగే మనకు పురుషార్థములలో తురీయమైనటువంటి మోక్షం అనేటువంటిదే మనకు కుంభస్థలం లాంటిది మనం సింహంగా భావిస్తే, కాబట్టి దానిపైన మన దృష్టిని వించి ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా పట్టు విడవకుండా ఎవరైతే ఆ మోక్ష పదాన్ని దక్కించుకోవడానికి భక్తి సామ్రాజ్యాన్ని భక్తిని సాధనంగా మలుచుకుంటారో, అటువంటి వారికి నేను వశమవుతాను అన్న తత్వాన్ని తెలియపరిచే రీతిలో స్వామివారు చక్కగా ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్య చరణ కమలాలను వీక్షించి ఆయన యొక్క చరణ సేవలో తరించాలని భక్తులందరూ కూడా ఎంతో మంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా కళాకారులు కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. గజరాజులు ముందుకు గదుదులుతూ ఉన్నాయి, వృషభాలు ముందుకు గదులు

0: ఉన్నాయి, అశ్వరాజాలు కదులుతూ ఉన్నాయి, పక్షులు కూడా చక్కగా వాహనం చుట్టూ విహరిస్తూ అవి కూడా స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాయి. స్వామి వాహనం ముందుకు కదులుతూ ఉంటే వృక్షరాజాలు ఆనందాన్ని తెలియపరుస్తున్నాయా అన్నట్లుగా తమ యొక్క కొమ్మలను అటు ఇటు ఊపుతూ కూడా స్వామి దర్శన భాగ్యానికి పరవశించినట్లుగా ఉంది. వీటన్నిటినీ పరవశింపచేయడం కోసం వాయువు కూడా చల్లగా వీస్తూ ఉంది. వాతావరణం కూడా భక్తులకు సహకరించే విధంగా సూర్యుడు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తిరుమలలో అందజేస్తూ ఉన్నాడు. ఇలా అందరి మనస్సులలో కూడా ఆనంద పరవశాన్ని నింపింపజేస్తూ స్వామి ఎంతో వైభవంగా వైభవోపేతంగా దివ్యమంగళ మనోజ్ఞ దర్శన భాగ్యాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. అందుకే అంటారు, సంచింతయే భగవత చరణ అరవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసం నఖ చక్రవాల జ్యోత్స్నావిరాధ మహత్ హృదయాంధకారం యచ్చౌచ నిస్సత సరిప్రవరోదకేన తీర్థేన మూర్త్యధికృతేన శివశివోభూత్ చాతుర్మనశ్యమల శైల నిసృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని మనకు వ్యాస మహర్షి భాగవతంలో తెలియజేస్తారు. వజ్ర అంశ ధ్వజ కమలాది చిహ్నాలు కలిగి శోభాయమానంగా వెలుగుండేటువంటి ఉన్నతమైనటువంటి నఖమండల యొక్క కాంతులతో భక్తుల హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగిజేసేటువంటి ఆ భగవత్ చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో మనం చక్కగా సేవించాలి. ఆ స్వామి యొక్క దివ్య పాదాల విందం అందుకోవాలని చింతన చేయాలి. ఎవరి చరణాలను ప్రక్షాళనం చేయడం ద్వారా వెళ్ళినటువంటి పాదోదకం పవిత్ర గంగాజలాలను శిరస్సును దాల్చి శివుడు శివత్వాన్ని పొంది ఉన్నాడో, అలాగే ఎవని యొక్క చరణాలను ధ్యానించడు పురుషుని అంతఃకరణంలో కుట్టల కొలదిగా పేరుకుపోయినటువంటి పాపరాశులు సైతము ఇంద్రుని యొక్క వజ్రాయుధ ప్రయోగంతో పర్వతాలు ముక్కలైపోయినట్లుగా పటాపంచలైపోయాయో, అటువంటి భగవంతుని యొక్క చరణ కమలములే మనకు శరణములు అన్నటువంటి భావనతో మనం స్వామిని చక్కగా కీర్తించాలి. నిరంతరము కూడా ఆండాళ్ళు కూడా తన యొక్క తిరుప్పావైలే గుహలో నిద్రించినటువంటి సింహస్వరూపమా శ్రీకృష్ణ సింహమా అని కీర్తించింది. ఇలా అందరి చేత కూడా కీర్తింపబడినటువంటి స్వామి అందరినీ ఉద్ధరించడం కోసం, అనుగ్రహించడం కోసం మనలో అటువంటి పరాక్రమాన్ని అందించి అపస్మారుణ్ణి సింహం తొక్కిపెట్టినట్టుగా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అధర్మాన్ని తొక్కిపెట్టి జ్ఞానం వైపు మన మనస్సుని మరల్చుకోమని, మన యొక్క దృష్టి నిరంతరము కూడా తురీయమైనటువంటి కైవల్య సాధనకై పరితపించమని, అలా ఎవరైతే ఉపక్రమిస్తారో వారికి సింహానికి ఉన్నటువంటి బలాన్ని మీకు నేను అందిస్తానని సుమా అన్న తత్వాన్ని కూడా మనకి తెలియజేసే విధంగా స్వామి మంగళ మనోజ్ఞుడై ప్రసన్న చిత్తుడై యోగంతో యోగ నారసింహుడిగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. రాజ టీవీతో వెలుగొందుతూ ఉన్నాడు. దివ్య పుష్ప మాలలతో శోభితుడై అనేకమైనటువంటి రత్న ఆభరణాలు ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వైభవాన్ని కనులారా వీక్షించినా చెవులారా విన్నా కూడా మనకు కలిగేటువంటి భాగ్యం అమోఘం అని చెప్పి, అందుకనే ప్రహ్లాదుడు కూడా ఎంతో చక్కగా మనకు భగవంతుడు అందించినటువంటి దానిని ఎలా సార్థకం చేసుకోవాలో కూడా తెలియజేశాడు. కమలాక్షునచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శశసాయికి మృక్కు శరము శరము అని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి యశశరీరాన్ని ఇంకా ముందుకు వెళితే అసలు జన్మ రాహిత్యాన్ని ఎలా పొందాలో దివ్య తత్వాన్ని మనకు అందించినటువంటి మహనీయుడు. ఆ ప్రహ్లాద తత్వాన్ని తెలుసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా స్వామి దర్శన భాగ్యాన్ని పొంది స్వామి దర్శనాన్ని తాను పొందడమే కాక తన తండ్రికి కూడా ఒక రకంగా మోక్షాన్ని అందించాడో, అటువంటి ప్రహ్లాదుడు యొక్క భక్తి మనందరిపై ఉండాలని చెప్పి మనం స్వామివారిని వేడుకుందాం. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తి తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాన్ శేషాచార్యులు గారు సింహవాహనారూఢుడైనటువంటి స్వామి వైభవ శక్తిని మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: పరమాత్ముడే ఎదురుగా నిలిచి అన్నీ ఇస్తానని చెప్పి ఉంటే అది కావాలి ఇది కావాలి అని సామాన్యులైనటువంటి వాళ్ళని అర్థించటం వ్యర్థం కదా. భగవంతుణ్ణి నిజంగా అర్థించవలసినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం మాత్రమే. ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూచి మైమరచిపోయి ముగ్ధులై

0: పరస్పరము గోవిందనామాన్ని చక్కగా గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆనంద నిలయ నివాసుడనేటువంటి సార్థకత, ఆ స్వామి బిరుదు ఈనాడు నిజంగా సార్థకమై ప్రకాశిస్తూ ఉన్నది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ ముల్లోకముల యందు ఏమి సాధించాలి అంటే ఒక ఆధిపత్యం కాదు, ధనం కాదు, అంగబలం కాదు. ఏమి సాధించాలి అంటే సజ్జనుల యొక్క సాంగత్యం, అది లభించటం అనేటువంటిది దుర్లభం కదా. కానీ ఈనాడు ఇంతమంది భక్త జనుల యొక్క సమూహములన్నీ కూడా ఒక చోట ఏకమై ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే ఆ సాధు సజ్జన భాగవతోత్తముల యొక్క ఐక్యత మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతకన్నా నిజంగా జీవితంలో కావలసినటువంటి ప్రయోజనం ఇంకేమీ లేదు అని అర్థమైపోతూ ఉన్నది. పరమ భాగవతోత్తములు శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు వర్ణించినట్లుగా, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నాయన, ధనాన్ని చూచి లేదా జనాన్ని చూచి యవ్వనాన్ని చూచి ఏమాత్రము గర్వపడకు, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలోనే హరించుకుపోతాయి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా అందరూ పొందవలసింది ఆ పరమాత్ముని యొక్క దివ్య సన్నిధి మాత్రమే అనేటువంటి చక్కని సారాంశం ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో మనకు గోచరమవుతూ ఉన్నది. అలాగే వయస్సు అనేటువంటిది నిత్యమైనది కాదు. నీరు ఎండిపోతే సరస్సులో ప్రయోజనం లేదు. అదేవిధంగా ధనం పోతే మన చుట్టూ ఏ పరివారమూ నిలబడదు. అందువల్ల నిజమైన తత్వాన్ని తెలుసుకోండి ఓ భక్తులారా అని యోగ నృసింహునిగా పరమాత్ముడు దర్శనాన్ని ఇస్తున్నాడు. వయసిగతే కహ కామవికార, వయస్సు దాటిపోయిన తర్వాత కోరికలన్నీ కూడా పోతాయి. శుష్కే నీరే కహ కాసార, నీరు ఎండిపోతే సరస్సు ఎక్కడుంటుంది. క్షీణే విత్తే కహ పరివార, ధనం గనక లేకపోయినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ నశించిపోతాయి. జ్ఞాతే తత్వే కహ సంసార, ఎంతో ఉత్తమమైనటువంటి వాక్యం ఇది. జ్ఞాతే తత్వే, నిజమైనటువంటి పరమాత్మ తత్వం తెలిసినట్లయితే అసలు ఈ సంసారం అనేటువంటిది ఎక్కడున్నది? ఇదంతా కూడా భగవంతుని యొక్క క్రీడ. బాలుడైతే ఆటలలో నిమగ్నుడై ఉంటాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపి నసక్త. బాల్యంలోనేమో ఆటల మీద ఆసక్తి, యవ్వనంలోనేమో విషయాల పట్ల ఆసక్తి, వార్ధక్యం వచ్చినప్పుడేమో ఆ జీవితంలో జరిగిన విషయాల మీద ఆలోచనతో ఆ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ జీవనంలో కనిపించేటువంటి వయస్సులోని పరిణామాలలో ఎక్కడా పరమాత్మ మీద మనస్సు నిలవటం లేదు. పరమే బ్రహ్మణి కోపి నసక్త, నిజమైనటువంటి పరమాత్మ తత్వం మీద మాత్రం ఎవరికీ ఆసక్తి కలగటం లేదు. అలాంటి ఆసక్తి ఎలా కలుగుతుంది అంటే ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తజనుల మధ్య నిలిచి ఆ పరమాత్ముణ్ణి చక్కగా దర్శించినప్పుడు ఆ నిశ్చల తత్వం అనేది ఏర్పడి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునేటువంటి మహత్తరమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మనం ఏమాత్రమూ విస్మరించకుండా ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొందుతూ పరమాత్మ లీలలను ఈ చెవులతో వింటూ ఆనందంగా మనం ఈనాడు ఆ పరమాత్మ సన్నిధికి శాశ్వతంగా చేరుకునే ప్రయత్నం చేద్దాం, మోక్ష సాధన చేద్దాం. అదే మనందరికీ ఉత్తమమైనటువంటి లక్ష్య సాధన. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆ పరమాత్ముని తత్వాన్ని బ్రహ్మశ్రీ మారుతి గారు అందిస్తారు, తెలుసుకుందాం.
1: ఆకాశవాణి శ్రోతలం మనందరం కూడా దివ్య దృశ్యాన్ని మన మనోనేత్రంతో చక్కగా ఇంతవరకు వీక్షిస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అని చెప్పి దుష్టులను దండించి శిష్యులను రక్షించే ఆ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులమైన మనందరం కూడా కరకమలాలు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామివారి వాహనం తిరువాడ వీధులలో నెమ్మది నెమ్మదిగా కదులుతూ ఉండగా చక్కగా ఒక పక్క ప్రబంధ పారాయణలు జరుగుతూ ఉండగా

0: వెనుక వేద పండితులందరూ కూడా చతుర్వేద పారాయణ చేస్తూ ఉండగా చక్కగా ముందుకు సాగుతూ ఉన్నది. ఆ పదచిత్రాలు అద్భుతమైనటువంటి నృత్యాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ స్వామి దివ్య వైభవాన్ని వీక్షించడం కోసం సుమారు అనేక రాష్ట్రాల నుంచి కళాకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుని ఆనందాన్ని పొంది పరవశిస్తూ ఉన్నారు. ఇలా ఆనంద నిలయాధీశుడైనటువంటి నిర్దిశయ ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడం కోసమే ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాలలో విహరిస్తూ ఉన్నారు. అటువంటి భాగ్యం ఎల్లవేళలా మనకు కలగాలని ఆ స్వామి వైభవాన్ని ఆలకించేటువంటి చెవులు మనకెప్పుడూ కూడా అటువంటి స్వామి గుణ సంపదను అందించాలని మనం శ్రోతలందరూ కూడా కోరుకుంటూ ఒక్కసారి ఆ స్వామికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కేవీఎస్ విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ వై శివకృష్ణ, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి, శ్రీ వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

0: అన్నమయ్య చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్క్ ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: షిరిడి సాయి చిత్రం నుంచి హరిహరం బృందం.

0: ఉదయం 10 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పోదుట కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తు

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్క్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్. రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
2: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
3: చిత్రగీతాలు విన్నారు.

ఈ ఉదయం 10 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదట కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10 గంటలకు నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన పూర్ణోదయ మూవీస్ వారి సీతాకోకచిలుక చిత్రంలోని పాటలు వింటారు.

సాహిత్యం అందించారు వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఇళయరాజా, గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, ఎస్పీ శైలజ, ఎం రమేష్ బృందం. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన పూర్ణోదయ మూవీస్ వారి సీతాకోకచిలుక చిత్రంలోని పాటలు.

0: You stupid idiot!
1: Shut up! పల్లాడి నా బందావాడి నా మరాటి కోడి
2: ఒరే ఒరే ఒరే ఒరే.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్క్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై ఏకచిత్ర గమనం శీర్షికన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారి సీతాకోకచిలుక చిత్రంలోని పాటలు వింటున్నారు.

శ్రోతలు 100.1 MHz పై ఏకచిత్రగానం శీర్షికన పూర్ణోదయ మూవీస్ క్రియేషన్స్ వారి సీతాకొక చిలుక చిత్రంలోని పాటలు విన్నారు.

ఈ ఉదయం 10 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పోదుట కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

మధ్యాహ్నం 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం ప్రసారమవుతుంది.

ఈ మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో పరిశుభ్రత మంచి ఆరోగ్యానికి మార్గం ప్రసంగం, అనంతరం శ్రీ సాధనాల వెంకటస్వామి స్వీయ కవితలు వింటారు. ఈరోజు మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో

మహిళా మణుల కోసం మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:30 మరి మహిళలు ఫోన్ చేయాల్సిన మీ ఫోన్ నంబర్ 0874 ఇది ఎస్టీడీ కోడ్ నంబర్ 295038 మరొక నంబర్ 295039 ఈ నంబర్స్ కి ఫోన్ చేసి మహిళలు ఆకాశవాణితో ముచ్చటించవచ్చు.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎస్ నరసింహ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో రేపు అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవం సందర్భంగా రైతు మహిళలందరికీ ఆదర్శం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. ఈరోజు రాత్రి 8 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫీట్ బస్తీ. నాకు నచ్చిన పాట అన్నదమ్ములను మందం చిత్రం నుంచి గుల.

చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకిష్టమైన పాట నిండు సంసారం సినిమాలో ఎవరికి

0: జ్ఞానం ఎవరికి ఫలవంతకు ఎవరిని ఆచింతకు.
1: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట సంపంగి సినిమాలోంచి అందమైన కుందనాల బొమ్మరా అనే పాట, అంటే నాకు చాలా ఇష్టమా.

0: నాకు నచ్చిన పాట పాలంచ మండలం పుణుకుల నుంచి అబ్బర్ని. నాకు నచ్చిన పాట దసరా బుల్లుడు సినిమా నుంచి పచ్చగడ్డి కోసేటి పడుసు
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంకు జారిందే.

రాహుల్ చౌహాన్ ఇల్లందు రెండో వార్డు లింగులపాడు బస్సు నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట సాగర సంగమం చిత్రం నుండి.

తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి

బ్రతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానీకెందుకింత తపన నరుడి బ్రతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసియలుసా తెలిసి తెలియని ఆశల వయసీ వరసా తెలుసా మనసా నీకిది

మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం, సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం, సప్తగిరులుగా వెలిసే సుస్వ

0: పేరు బండారు త్రిమూర్తులు గుప్తా. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట రుద్రవీణ చిత్రంలో రండి రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మను ఎస్పి శైలజ పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: రండి రండి రండి.

0: రండి రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నేను చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టమైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు ఈతగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాసనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, ఒట్టు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు తరాలయ్య.
2: ఇంట్లో

బరువు మొయ్యలేనప్పుడు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: గాన కళ ఇల వేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా గాలైన కదలాడు సరిగమల త్రోవ.
1: రావుల్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
0: ఈ ఇంటికి ఎదురు లేని ఏలిక నా మిస్సెస్, ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు తకతం తకిటతం తరికిటతం తకతకిటతం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
2: కొత్త వాళ్ళ ముందేంటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పాని ఆయనే ఈయన.

0: ఆకాశ్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కోణిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

మా ఇంటికి ముందున్నది కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: కాణం అంటే ఒక కడగానే తెలిసినాడు నాకు,
0: బతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దావా దా, పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

నాగేశ్వరరావు ఎముగంటి నెహ్రూ బస్తి. నాకు నచ్చిన సినిమా పాట డాక్టర్ చక్రవర్తి. సాహిత్యం ఆరుద్ర. సంగీతం కేవి మహాదేవన్. ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ

0: నా పేరు సాగనేని రమాదేవి. నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు నచ్చిన సినిమా చేతగాడు సినిమా నుంచి ఆకు చాటు పిల్ల తడిచి కోక మాటు పువ్వు తడిచి
1: గంగొచ్చింది అందాలు గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది.

0: వరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:00 దాటి 5 నిమిషాలు.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చితకితలుంటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, దళపతి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజీ యేసుదాస్ పాడిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన
3: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు వినండి సంక్రాంతికి వస్తున్న చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: శ్రోతలు, మీరు పండుగ మెగా ఎక్స్ప్రెస్ చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు వినండి దేవర చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన

0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నంబర్ 8367576757. వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అనుకంగా తొలిసారి నీ చూపు తనువారాకంగా పొంగిందేనాలో నీ పచ్చి ప్రేమల
2: గంగా.
0: అనుక కులకర్ణి మంగళి పాడిన పాట వింటారు, చిత్రం అలా వైకుంఠపురంలో.
3: కడుపు నిండిపోయి మంగారం బంటూ గానికి 22 బస్తుల మస్తు కట్ అవుతూ బచ్చా దాన్ల బ్యాచ్ ఉండే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు నుండి బీనో నాయక్ చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8357576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నాదిరో, కొల్లగొట్టి నా గుండెలే బుల్లే గట్టి నాదిరో.
3: ఇప్పుడు జాతిరత్నుల చిత్రం నుండి ఈ పాట.

ఇంత వరకు 100.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్ ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
4: చాలు, ఇక్కడే అడగండి. వై
5: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
6: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు కెప్టెన్ వై ఆఫ్ SBI,
7: మీ సైబర్ రక్షక్.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం.

ఇప్పటి వరకు పండిట్ రాజేంద్ర ప్రసన్న వారి వేణుగానం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: దుర్గా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచ వ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటి వరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 5,70,000 మంది కొత్త మీ క్షయ మిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో, 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 5 లక్షల టన్నులను, ఆపై ప్రతి నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్స్ను జారీ చేసింది. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానం ఉందని, ఆగ్నేయాసియా దేశాలతో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్దత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific region. India's Act East policy, Sagar and Mahasagar region, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objective should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్, కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ, పర్యావరణ వ్యవస్థలను అభివృద్ది చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
2: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process and making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
0: గత నాలుగేళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014 ముందు సుమారు $10 trillion జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు $70 trillion పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్ లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్ లో జరిగిన 3వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
5: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
6: చాలు, ఇక్కడే అడగండి. వై?
7: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
8: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు కెప్టెన్ వై ఆఫ్ SBI,
9: మీ సైబర్ రక్షక్.
10: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పార్ట్?

0: దాటి కార్యక్రమంలో పరిశుభ్రత మంచి ఆరోగ్యానికి మార్గం ప్రసంగం ఇట్టారు.
1: ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు మనం చూస్తూ ఉన్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నాడు మనిషి. ఈ ఒత్తిడే మనిషి పాట శాపంగా మారుతుంది. తాజా సర్వేలు దాదాపు 70% ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేలుస్తున్నాయి. ఒత్తిడి మన శరీరం పైన అంతటా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జైటీ, డిప్రెషన్లకు దారితీస్తుంది. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. అసిడిటీ, అల్సర్ల లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులకు ఇది మోసుకొస్తుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు మనం గురవుతూ ఉంటాం. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధుల కన్నా కూడా ఘోరమైనటువంటి మనుషుల ప్రాణాన్ని కబలించేది మానసిక వ్యాధి. ఈ వ్యాధికి ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి. వయసుతో సంబంధం లేని వ్యాధి ఇది. ప్రధానంగా యువత ఈ వ్యాధికి బలైపోతూ ఉంది. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం చేసే స్థాయికి వచ్చేసరికి ఆ ఒత్తిడి 1000 రెట్లు పెరిగిపోతుంది. ఇదివరకటి రోజుల్లో స్కూల్ స్థాయిలో, కాలేజీ స్థాయిలో ఒత్తిడి ఉండేది కాదు. ఉద్యోగం వ్యాపకం, ఓ బాధ్యతలో కూడుకున్నవని తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు. పలు రకాలుగా మనిషిని ఒత్తిడి వేధిస్తుంది. దాన్ని జయించే క్రమంలో కొత్త మార్గాలు అన్వేషిస్తుంటే వాటి వల్ల ఒత్తిడి తగ్గకపోగా మరింత పెరుగుతుంది. కొందరు ఒత్తిడి నుంచి దూరమయ్యే క్రమంలో చెడు అలవాట్లకు కూడా బానిసలుగా మారుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం కాదు కదా, అది మన మనసుని మరింత కుంగదీస్తుంది. ఈ ఒత్తిడిని జయించేది ఎలా? మానవాళికే ముందు ముందు పెను సవాలుగా మారుతుంది. కాబట్టి ఒత్తిడిని జయించడం ఎలాగో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అత్యవసరం.
0: ఇప్పుడు వినండి పరిశుభ్రత మంచి ఆరోగ్యానికి మార్గం ప్రసంగం.

మీరు ప్రతిరోజు ఎన్నిసార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటారు? చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరోనా మహమ్మారి కారణంగా ప్రతిరోజు ఎక్కువసార్లు చేతులను శుభ్రం చేసుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. కోవిడ్-19 దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇప్పుడు చేతుల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే గతంలో ప్రపంచాన్ని వణికించిన ఎబోలా, దేశాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు కరోనా నుంచి రక్షణకు మనం ఏం చేయాలని వైద్య నిపుణులు సూచించారో మీకు తెలుసా? తరచు చక్కగా సబ్బుతో చేతులు శుభ్రపరచుకుంటే ఆయా జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని ప్రకటించారు. ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతర వ్యక్తులకు కరచాలనం చేయవద్దని, ఒకవేళ కరచాలనం చేయవలసి వస్తే వెంటనే సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవాలని వారు సూచిస్తున్నారు. నిజానికి సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల పలు రకాల జబ్బుల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో పలు అధ్యయనాల ద్వారా నిపుణులు తేల్చారు. చేతుల పరిశుభ్రత పాటిస్తే 25 నుంచి 50% శ్వాసకోశ, జీర్ణాశయ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు. వీటితో పాటు మరో 8 ఇతర రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థలు పలు దినోత్సవాలను నిర్వహిస్తుంది. అందులో ముఖ్యమైన దినోత్సవం చేతుల పరిశుభ్రత దినోత్సవం. చిన్న పని పెద్ద ఫలితాన్నిస్తుందని చేతుల పరిశుభ్రత దినోత్సవం ద్వారా చక్కటి సందేశాన్ని ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో హ్యాండ్ వాషింగ్ డేను పాటిస్తున్నారు. అలాగే గతంలో మధ్యప్రదేశ్లో 12,76,425 మంది విద్యార్థులు ఏకకాలంలో సబ్బులతో చేతులు శుభ్రపరచుకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సృష్టించారు. దేశంలో కనీసం 100 మిలియన్ల మంది విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అయితే చేతులను సబ్బుతో కడిగి పరిశుభ్రం చేసుకోవడం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ కరోనా కాలంలో మరింత మంది అవగాహన పెంచుకున్నారు. ముఖ్యంగా భోజనానికి ముందు, మల మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రపరచుకోవడం దినచర్యలో భాగం కావాలి. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తగిన విధంగా అవగాహన కల్పించాలి. చేతుల పరిశుభ్రత పాటిస్తే పలు రకాల సీజనల్ వ్యాధుల నుంచి, తీవ్రమైన స్వైన్ ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా 80% అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు దూరమవుతున్నాయి. ప్రతి 100 మందిలో 10 మందికి వచ్చే అంటువ్యాధులు చేతులు పరిశుభ్రంగా లేకుంటేనే వస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. ఆహారం తీసుకునే ముందు 38% మంది, లెట్రిన్కు వెళ్ళి వచ్చిన వారిలో 53% మంది, వంట చేసే సమయంలో 33% మంది మాత్రమే చేతులను పరిశుభ్రం చేసుకుంటున్నారని ఒక సర్వేలో తేటతెల్లమైంది. చేతులు పరిశుభ్రం చేసుకోకుండా కంటిని కానీ ముక్కుని, నోటిని తాకడం ద్వారా ప్రాణాంతక వైరస్ సోకుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. చేతుల పరిశుభ్రతపై అందరికీ అవగాహన వచ్చింది. ఆపత్కాలంలోనే కాదు, ఎల్లవేళలా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు బాల్యం నుంచే దీనిపై అవగాహన పెంచితే చాలా వరకు రోగాలు రాకుండా కాపాడుకోవచ్చని చెప్తున్నారు. నేడు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఈ సందర్భంగా మనం ఎందుకు చేతులను శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోకుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు టైఫాయిడ్, పచ్చకామర్లు, కళ్ళకలకలు, దగ్గు, జలుబు, మెదడు వాపు, చర్మ వ్యాధులు వంటి వ్యాధులు కూడా సోకుతాయి. పాఠశాలల్లో విద్యార్థులు చేతుల శుభ్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. వారు వినియోగించే సాక్సులు రోజు ఉతకడం, నీటి సీసాలు కడగడం వంటివి చేయకపోతే ఫంగస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోకుండా చూడాలి. ఆటలాడి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కునేలా చర్యలు తీసుకోవాలి. దినసరి కార్యక్రమాల్లోనూ
రోజు చేతులు మారే కరెన్సీతో పాటు ప్రతి చోట చేతులు పెట్టడం ద్వారా మనకు క్రిముల రూపంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వివిధ రకాల రోగాలున్న వారి నుంచి రోగకారక క్రిములు మన చేతికి వస్తుందని, అవి మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి తలుపులు, ఫ్రిడ్జ్ డోర్లు,

0: నిర్వహిస్తుంది. చిన్నారులకు చేతులు శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తుంది. అరచేతులు, వేళ్ల సందులను సబ్బు లేదా లోషన్తో రుద్దుకోవాలి. చేతులు వెనక వైపు నుంచి వేళ్ల సందుల్లో శుభ్రం చేసుకోవాలి. మురికిపోయే విధంగా శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవాలి. చేతును శుభ్రం చేసుకోవాలి. హ్యాండ్ శానిటైజర్ వినియోగం తప్పనిసరి. అలా అని శానిటైజర్ రాసిన తర్వాత ఆ చేతిని శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకుంటే అనారోగ్యం దరిచేరుతుంది. ఆహారం తీసుకునే ప్రతిసారి రెండు చేతులను కనీసం 2 సార్లు సాధారణ సబ్బుతో కడగాలి. సబ్బు అందుబాటులో లేని చోట కనీసం నీటితో బాగా కడగాలి. కుళాయి ఉంటే ఫోర్స్గా తిప్పి చేతులు కడగాలి. కాళ్ళు కడగడం కూడా తప్పనిసరి. ఆహారం తీసుకున్న తర్వాత చేతులు కడిగాక ఉతికిన పరిశుభ్రమైన వస్త్రంతో చేతిని తుడుచుకోవాలి. గోళ్లలో మట్టి చేరకుండా జాగ్రత్త పడాలి. గోళ్ళు ఎక్కువైతే కట్ చేసుకోవాలి. వారానికి 2 సార్లైనా తలస్నానం చేయాలి. దువ్వెనలో మట్టి లేకుండా చూసుకోవాలి. మల విసర్జన తర్వాత తప్పనిసరిగా 2 చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తినే ఆహార పదార్థాలను ముట్టుకునే ముందు, తినే ముందు, పిల్లలకు ఆహారం తినిపించే ముందు, ఆహారం తినిపిస్తున్న సమయంలో చేతులు ఇతర పనులకు వినియోగించరాదు. పెంపుడు జంతువులను తాకినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే పుట్టిన నవజాత శిశువును తాకే సమయంలో, కంప్యూటర్ పై వర్క్ చేసిన సమయంలో పక్కనే శానిటైజర్ తో చేతిని శుభ్రం చేసుకోవాలి. చేతుల పరిశుభ్రత అనేది చాలా అవసరం. జనాభా పెరగడంతో పాటు కాలుష్య పరికరాలు వినియోగం పెరుగుతుంది. ప్రతి వ్యక్తి చేతిలో 10 మిలియన్ వైరస్ తో 1 మిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. భోజనానికి ముందు, తర్వాత బాత్రూమ్ కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో కానీ లోషన్తో కానీ శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. ఇలా చేయడం ద్వారా 80% మేర అంటురోగాలు దరిచేరవు.
1: పరిశుభ్రత మంచి ఆరోగ్యానికి మార్గం. ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం శ్రీ సాధనాల వెంకటస్వామి స్వీయ కవితలు వింటారు.
2: శీర్షిక హరితహారం. పచ్చతోరణం ఇంటికి శుభ సూచకం. పచ్చని వృక్షం దేశానికి లాభదాయకం, దేహానికి క్షేమదాయకం. పచ్చని వృక్షం దేశానికి లాభదాయకం, దేహానికి క్షేమదాయకం. వృక్ష సంతతి నిర్మూలనం, మానవజాతి వినాశనం. చేపట్టాలి చెట్టు నాటే ఉద్యమం, అరికట్టాలి రాబోయే ప్రమాదం. వృక్షాన్ని కూల్చకండి, విశ్వాన్ని కాల్చకండి. విత్తును ఇప్పుడే నాటండి, విపత్తు వెంటనే ఆపండి. విత్తును ఇప్పుడే నాటండి, విపత్తు వెంటనే ఆపండి. పర్యావరణ పరిరక్షణం జనాలి తక్షణ కర్తవ్యం. అప్పుడే విశ్వ కళ్యాణం, మానవ జీవన సౌభాగ్యం. అప్పుడే విశ్వ కళ్యాణం, మానవ జీవన సౌభాగ్యం. శీర్షిక చిన్ని కుటుంబం. కుటుంబ సంక్షేమమంటే అది దేశ సౌభాగ్య సూత్రం. కుటుంబ సంక్షేమమంటే అది దేశ సౌభాగ్య సూత్రం. సంతతి మితముగా ఉంటే ఇంటిల్లి పాదికి సౌఖ్యం. చెట్టుకు గల బరువైతే ఆ చెట్టు నిలబడుతుందా? జనాభా ఎక్కువ అయితే దేశం బాగుపడుతుందా? మంది ఎక్కువైతే మరి మజ్జిగ పలచన కాదా? మక్కువతో బిడ్డలు కంటే భూమాతకు భారం కాదా? తనదాకా వస్తే కదా తన నొప్పి తెలిసేది. తెలిసే పిల్లల్ని కంటే తిరోగమనమే కాదా? కూడు గుడ్డ ఉంటే కదా బతుకు హాయిగా గడిచేది. చీకు చింత పోవాలంటే చిన్ని కుటుంబం ఉండాలంతే. శీర్షిక మాబడి. సదస్యులారా, సహృదయులారా, అతిథులారా, అతిరథులారా, స్వాగతం, సాదర స్వాగతం. నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన భక్తితో స్వాగతం, ఘనస్వాగతం. సత్కీర్తులారా, సద్గురువులారా, సజ్జనులారా, సన్మిత్రులారా. సత్కీర్తులారా, సద్గురువులారా, సజ్జనులారా, సన్మిత్రులారా. నిండు గుండెలతో, గండు మల్లెలతో స్వాగతం, సుమస్వాగతం. చదువుల గుడి మాబడి, మమతల ఒడి మాబడి. చదువుల గుడి మాబడి, మమతల ఒడి మాబడి. ఆటల

0: కిది చావడి, కళలకిది కైవడి, కనులారా కాంచండి, దయతో దీవించండి. ఉత్తమ విలువల కేంద్రమిది, సత్ప్రవర్తన సద్గుణాల నిలయమిది. భావి పౌరులకిది స్ఫూర్తిదాయకం, భవిత తీర్చిదిద్దే విజ్ఞాన కారకం. ఆత్మబంధువులారా ఆస్వాదించండి, ప్రియ బాంధవులారా ఆనందించండి. సామరస్యంతో సమరసభావంతో క్రాంతి శాంతి సందేశంతో సాగిపోయే సుందర సదనానికి, మానవతా పరిమళాల మందిరానికి స్వాగతం, నమోస్వాగతం. శీర్షిక అక్షరజ్యోతులు. రారండోయ్ రారండోయ్, అక్షర దీక్షకు రారండోయ్, పలకా బలపం పట్టుకొని అక్షర దీక్షను పూనండోయ్. రారండోయ్ రారండోయ్, అక్షర దీక్షకు రారండోయ్, పలకా బలపం పట్టుకొని అక్షర దీక్షను పూనండోయ్. స్వాతంత్ర్య సమరమే సాక్షరతా ఉద్యమం, సామాజిక చైతన్యమే సాక్షరతా లక్ష్యం. అరకపట్టే అన్నలు పలకను పట్టాలి, బండి నడిపే తమ్ముళ్ళు బలపం పట్టాలి. ముగ్గులు వేసే ముదితలు అక్షరాలు దిద్దాలి, నారును నాటే నారీమణులు పుస్తకాలు చదవాలి. ఇంటింటా ఫలాలనిచ్చే అక్షర వృక్షం నాటాలి, పచ్చ పచ్చని పల్లెలను పట్టు కొమ్మలుగా మార్చాలి. రారండోయ్ రారండోయ్, అతిబల్లారా రారండోయ్, అక్షరమాలను అందుకొని ఆత్మస్థైర్యం పొందండోయ్. రారండోయ్ రారండోయ్, అతిబల్లారా రారండోయ్, అక్షరమాలను అందుకొని ఆత్మస్థైర్యం పొందండోయ్. రారండోయ్ రారండోయ్, వయోజనులారా రారండోయ్, అక్షర జ్ఞానం పెంచుకొని అజ్ఞానాన్ని తరమండోయ్. రారండోయ్ రారండోయ్, బాలల్లారా రారండోయ్, అక్షర జ్యోతులు వెలిగించి అవనికి వెలుగులు పంచండోయ్. రారండోయ్ రారండోయ్, నిరక్షురాశులారా రారండోయ్, వర్ణమాలను వల్లించి మేధావులగా మారండోయ్. శీర్షిక మా ఊరు. ఎందుకో మా ఊరు వెళ్లాలనిపించడం లేదు, ఆ మనుషులను కలవాలనిపించడం లేదు. ఊర్లో ప్రవేశించగానే వినిపించే ఆత్మీయ పలకరింపులు, రచ్చబండల మీద క్షేమ సమాచారాలు మాయమైపోయాయి. మనసుల మధ్య అంతరాలు, అహంభావాలు పెరిగిపోయాయి. బళ్ళు వాడలై, పెద్ద పెద్ద మేడలై, మనసుల మధ్య అడ్డుగోడలై, నడమంత్రపు సిరి లాస్యమై వెక్కిరిస్తోంది. బళ్ళు ఓడలై, పెద్ద పెద్ద మేడలై, మనసుల మధ్య అడ్డుగోడలై, నడమంత్రపు సిరి లాస్యమై వెక్కిరిస్తోంది. మేడలు కూలి కళావిహీనమై దినంగా చూస్తున్నాయి. భూదందాలు, గూండాగిరీలు, సెటిల్మెంట్లు, గిరిగిరి వ్యాపారాలు, పీడించుకు తినడమే పెద్ద వ్యాపకమై, ధన వ్యామోహమే ఏకైక వ్యాపారమై దర్జా వెలగబెడుతున్నాయి. రహదారులన్నీ మురికి కూపాలైపోయాయి. ఊరివాళ్ల మనసులన్నీ గబ్బుకంపు కొడుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు చిన్నా భిన్నమై, అనురాగబంధాలు ఛిద్రమై, అనాదరణకు చిహ్నాలై నిలిచాయి. ఎక్కడ చూసినా రాజకీయాల రచ్చలు, వైషమ్యాల చిచ్చులు, మనుషుల రక్తం కళ చూస్తున్నాయి. ఎక్కడ చూసినా రాజకీయాల రచ్చలు, వైషమ్యాల చిచ్చులు, మనుషుల రక్తం కళ్ళ చూస్తున్నాయి. అంతరాల అంతరంగాల అగాధాలను సృష్టిస్తున్నాయి. అందుకే మా ఊరు వెళ్లాలనిపించడం లేదు, ఆ మనుషులను చూడాలని అనిపించడం లేదు. శీర్షిక చికిత్స. అవినీతి కార్బన్ డైఆక్సైడ్ను ఉచ్ఛ్వసించి నీతి ఆక్సిజన్ను నిశ్వసిస్తున్న ఈ దేశం దేహం రోగగ్రస్తమై కృశించి పతనానికి సన్నిహితమవుతోంది. ఆపరేషన్ థియేటర్ తలుపులు ఇంకా తెరవరేం.
1: మీరింతవరకు శ్రీ సాధనాల వెంకటస్వామి స్వీయ కవితలు విన్నారు.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హైదరాబాద్ హైటెక్స్ లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ హైటెక్స్ లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత భారత్ లక్ష్యానికి కేంద్రంతో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్టాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ జీడీపీకి తెలంగాణ ప్రస్తుతం 5% తోడ్పాటును భవిష్యత్తులో 10% పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
3: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ఆలోచన. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2025లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను డెడికేట్ చేయడం జరిగింది. December 7th, 8th and 9th in 2025.
2: భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాత్రి 7:10 ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్టపతి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా అరగపాటు సామాన్య భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ఓటర్ల నమోదు ప్రాధాన్యంపై చర్చించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీ, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మండల, గ్రామ స్థాయిల్లో చేశారు. రాష్టంలో 7448 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మన సీతక్క ఆదేశించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా శక్తి అంగన్వాడీ భవనాల నిర్మాణాలను నవంబర్ 19 నాటికి పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని చోట వాటిని రద్దు చేయాలని సూచించారు. ఎలినినో నేపథ్యంలో వ్యవసాయంతో పాటు పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు అదనపు లాభాలు పొందాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్ లో జరిగిన శ్రీకృష్ణారావు స్మారక సొసైటీ వార్షిక పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ సేవలు అందించిన 22 మందికి అవార్డులు, బంగారు పతకాలను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో సీఎస్ఆర్ నిధులతో నిర్మించ తలపెట్టిన షెడ్కు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ది కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లుంబిని దీక్ష భూమిలో 10 లక్షల రూపాయలతో నిర్మించే షెడ్తో రానున్న రోజుల్లో వివిధ రకాల సమావేశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను జిల్లా సీఈఓ, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మెరుగైన పనితనంతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు, సిబ్బందికి మంత్రి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎలినినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్దంగా కష్టపడి పనిచేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ సంబరాలను గ్రామాలు పట్టణాల్లో మహిళలు చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఆడబిడ్డలంతా సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. ఉమ్మడి వరంగల్ నిజామాబాద్ జిల్లాలో ఈ ఉత్సవాలు అమరాన్ని తాకగా హనుమకొండలోని రామాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని డీఆర్డీఓ కార్యాలయంలో అధికారులు బేగంపేటలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పిండితో లింగాకారం ప్రతిష్ఠించి అభిషేకం చేసి దీపాలు వెలిగించిన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి సేవతో పాటు దాండియాలో పాల్గొంటున్నారు. బీజేవైఎం నాయకులతో పాటు వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో అమ్మవారిని దర్శించుకుంటూ దాండియా వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, పాటల ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ ప్రియాంక స్పందిస్తూ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల డీపీఆర్లను 10 రోజుల్లోగా సమర్పిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐడీఓసీ సిబ్బంది, రెవెన్యూ, పౌర సరఫరాలు, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళా ఉద్యోగులు భక్తి శ్రద్దలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఏదుల్లా, పాలమూరు నీటి కేటాయింపులపై వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి బౌద్ద మహాస్థూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కంబోడియా దేశాల బౌద్ద భిక్షువులు ప్రశంసించారు. ఇక్కడ నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ పురావస్తు శాఖ అధికారులతో కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. 4.26 కోట్ల రూపాయలతో నీలకొండపల్లిని ప్రముఖ బౌద్ద క్షేత్రంగా అభివృద్ది చేస్తామని, ఇందుకోసం నిపుణులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం ఈ ఒప్పందం కుర్చుకున్నాయి. దీని ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలకు అవకాశం లభిస్తుందని ఐఐటీహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి ప్రొఫెసర్ హిడయటో మియాకే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ పంచాయతీ ప్రణాళికలో కరీంనగర్ జిల్లా కోనేరుపల్లి గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి 20,000 నగదు బహుమతిని సాధించారు. సర్పంచ్ సంవాద్ యాప్ ద్వారా జరిగిన ఈ పోటీలో ఆయనకు ఈ గౌరవం దక్కడం ఇది 2వ సారి. వైరస్ల దాడి సమయంలో ఇంటర్ఫెరాన్ సిగ్నలింగ్ విఫలమైన కణాలను కాపాడే బ్యాకప్ రక్షణ మార్గం ఉందని హైదరాబాద్ సీసీఎంబీ పరిశోధనలో తేలింది. ఎంఏవీఎస్ ప్రోటీన్ మైటోకాండ్రియా నిర్మాణాన్ని కాపాడుతూ ఆర్ఎన్ఏ వైరస్ల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్ హైటెక్స్లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక బతుకమ్మ వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట వ్యాప్తంగా మహిళలు చిన్నారులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. రాష్ట ప్రయోజనాల ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
5: చేను కబుర్లు పంట సాగు ఇంటి బాగు.
6: చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు.
7: చేను కబుర్లు మీ చెంత
6: లేదిక మీ ఇంత చింత.
8: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు వినండి తారక రాముడి చిత్రం నుండి ఈ పాట.
1: చెప్పనమ్మ గారు,
0: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
0: అంటే
1: ఆయన చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
0: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
0: రాదులే.
1: అంటే?
0: అంటే
1: నేనంటే
0: నువ్వంటే
1: మీకెంతో
0: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హృదయలో వార్తలు, అనంతరం మిడ్ డే న్యూస్, దోపర సమాచార కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మనతో మాట్లాడడానికి మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కవిశ్రీ మేడం, జరుగుతా నుంచి.
0: కవిశ్రీ గారు ఏం చేస్తుంటారు?
1: టైలరింగ్ మేడం.
0: టైలరింగ్
1: చేస్తుంటారు.
0: ఓకే, వింటుంటారా రేడియో?
1: వింటుంటారు మేడం.
0: చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినిపించమంటారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరండి?
1: రాంపురం నుంచి
0: శ్రీదేవి గారు.
1: అవునండి,
0: చెప్పండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: బతుకమ్మ పాట మేడం.
0: ఓకే, బతుకమ్మ ఆడుతున్నారా మీ ఊర్లో?
1: మేడం
0: ఆడుతున్నారు. డీజే పెట్టి ఆడుతున్నారా, మీరు పాడుతున్నారా?
1: పాట పడుదా మేడం, అన్ని తలనొప్పులు కాళ్ళ నొప్పులుగా డీజే సౌండ్ అయితే డీజే సౌండ్.
0: ఓకే, డీజే సౌండ్ అయితే నొప్పులు గుర్తుకు రావు, పాటలు అయితే నొప్పులు వస్తాయి అంటారు.
1: అవును మేడం, మా సజెషన్ మీ అందరూ కలిపి అంతా ఇక్కడ వేస్తున్నారా?
0: రోజు ఆడుతున్నారు అయితే.
1: అదంతా వస్తారులే కానీ ఫస్ట్ మా వద్ద అన్ని స్టార్ట్ చేసింది. కట్ల సమలత.
0: ఓకే అండి, మొత్తానికి చాలా సంతోషంగా అందరూ ఆడుకుంటున్నారు బతుకమ్మ.
1: ఆడుతున్నాం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వినిపిస్తాం, వినండి.
1: సరే మేడం.

0: హలో,
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పద్మావతి మేడం, తెలుగు పాడండి.
0: పద్మావతి గారు ఏం చేస్తుంటారు? వింటుంటారా రేడియో?
1: వింటుందా మేడం.
0: చెప్పండి, మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఎక్కువ ఇష్టం మీకు?
1: ఎక్కువ లైవ్ ఇష్టం మేడం.
0: లైవ్ కు చేస్తుంటారు ఫోన్ అయితే?
1: చేస్తుంటారు.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ నుంచి

0: హలో, నమస్తే అండి. రాధపాసి గారు, మీకు ముందుగా మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం. బాగున్నామండి. చెప్పండి రాధపాసి గారు, ఏ పాట
1: వినాలనుకుంటున్నారు?
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి నల్లిప్రియని మాట్లాడుతున్నాను.
0: నల్లిప్రియ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నా అండి. చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: బందుకోట గంగమూల నుంచి విన్నానులే ప్రియ అని సాంగ్ వినిపిస్తారా?
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి. స్వాతి గారు బాగున్నారా?
0: బాగున్నానండి. మీరందరూ బాగున్నారా?
1: బాగున్నామండి.
0: చెప్పండి, మరి బతుకమ్మ ఆడుతున్నారా?
1: తక్కువ అండి.
0: అక్కడ తక్కువనా? ఓకే, చెప్పండి మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: డాక్టర్ చక్రవర్తి చిత్రంలో సుశీల గారు పాట వినిపిస్తారు.
0: ఓకే అండి, మీకు ఈ పాట అంటే ఇష్టమా? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ నుంచి
1: స్వీటీని మాట్లాడుతున్నా.
0: స్వీటీ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను స్వాతి గారు, మీరు ఎలా ఉన్నారు?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: రవసా
0: పువ్వు నుంచి. మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం బర్మకాం నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: నూర్జహాన్ గారు, వింటున్నారా రేడియో?
1: వింటున్నాను మేడం.
0: చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు సినిమా పేరు శుభాకాంక్షలు. సినిమాలో నుంచి ఆనందం ఆనందమాయే మది ఆశల ఆ పాట కాదు మేడం. వింటున్న శ్రోతలు అందరి కోసం బతుకమ్మ ఆడుతున్నారు కాబట్టి ఆనందంలో ఈ పాట కోరుకున్నాం మేడం.
0: ఓకే, వారి ఆనందంలో మీరు పాలు పంచుకుంటున్నారన్నమాట అయితే.
1: అవును మేడం.
0: ఓకే అండి, మీరు పాడి మరీ కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సుమలత గారు ఎలా ఉన్నారండి? బతుకమ్మ బాగా ఆడుతున్నారంట? అదే చెప్పారు ఇందాకే. పూలు దొరుకుతున్నాయా మరి? ఓకే, మీ చుట్టుపక్కల బానే ఉన్నాయన్నమాట పూలు అయితే?
1: మాందర పూలు ఎక్కువ మేడం, మా ఊళ్ళో పూలు మాందర
0: వాటితోనే పేరుస్తున్నారు. రోజు ఆడుతున్నారు బతుకమ్మ అయితే? మరి పాటలు డీజేలేనా మీరు పాడుతున్నారా? ఎందుకు నేర్చుకోలేదా పాటలు? రావా
1: రావు.
0: అవునా, వీటికంటే అవే ఎక్కువ ఇష్టపడుతున్నారు అంతేనా?
1: అవును మేడం. అవును
0: చెప్పండి మరి. డీజే అయితే అందరు ఉంటారు? ఇక వాళ్ళకి అలసట అనేది అనిపించదు, మనం పాడితే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది, అది అలవాటు అయిపోయి ఇది వాళ్ళకి నచ్చట్లేదు. అదే అదే. మరి చెప్పండి, ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.

0: మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నా పేరు రజిత మేడం, ఏడుర్ల బయారు నుంచి మాట్లాడుతున్నా.
0: రజిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఆడుతున్నారా బతుకమ్మ బాగా? ఓకే, చెప్పండి మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడరా. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఝాన్సీ గారు. బాగున్నానండి. మీరందరూ బాగున్నారా? ఆడుతున్నారా బతుకమ్మ? ఓకే, చాలా నీరసంగా మాట్లాడుతున్నారు. ఇంకా లంచ్ చేయలేదా ఏంటి? హెల్త్ బాగాలేదా? ఓకే చెప్పండి. మరి హెల్త్ బాగాలేదు.

0: లేకున్నా మాకు కాల్ చేశారు, మరి ఏ పాట వినిపించమంటారు?
1: బలగం మూవీ నుంచి బలరాం అన్నడతయ్యో బలరాం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఏ సినిమాలో పాట వినిపించమంటారు? ఓకే అండి, మీకు ఆ పాట అంటే చాలా ఇష్టమా? ఓకే అండి, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: ఫర్జానా అండి.
0: ఫర్జానా గారు ఎక్కడి నుంచి అండి?
1: సుజాత్ నగర్ నుంచి మేడం.
0: సుజాత్ నగర్. ఫర్జానా గారు ఏం చేస్తుంటారు?
1: నేను పత్తి తీస్తాను అండి.
0: పత్తి తీస్తున్నారా? చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
1: ముఖా మిస్త్రీ పాట.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? నాగమణి గారు, మరి ఏ పాట వినిపించమంటారు ఈరోజు?
1: పాట వసంతం మూవీ మేడం, గాలి చిరగాల సాంగ్ అండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే
1: మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. శోభారాణి గారు.
1: అవును మేడం, బాగున్నారా?
0: బాగున్నానండి. చెప్పండి, ఈ రోజు ఏ పాట వినిపించమంటారు?
1: ఈ రోజు పాట వచ్చేసి బంగారు బాబు చిత్రంలో ఏ

0: ఓకే అండి, చాలా చక్కగా పాడారు. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: అయితే ఈ రోజు ఆ పాట అడగడానికి కూడా ఒక కారణం ఉందండి.
0: చెప్పండి.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఉందండి ఈరోజు.
0: ఓకే,
1: అంత ప్రామిస్.
0: తెలుసండి, చెప్పండి.
1: అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి నాతి చరామి అంటూ చేసేది పెళ్లి ప్రమాణం. మనసు మన మాటను ఇతరులు నమ్మడానికి చేసేది నమ్మక ప్రమాణం. స్నేహితులకు మాట ఇస్తూ చేసేది స్నేహపూరిత ప్రమాణం. అంతా నిజమే చెబుతా అంటూ న్యాయస్థానాల్లో భగవద్గీతపై చేసేది న్యాయ ప్రమాణం. ఇలా ప్రమాణాలు రకరకాలు. స్వయంగా గ్రహించడం ప్రత్యక్ష ప్రమాణం. పొగను చూసి నిప్పు ఉంది అనుకోవటం ప్రత్యక్ష ప్రమాణం. ఏదైనా ఉపమానాన్ని చెప్పి ఒప్పించటం ఉపమా ప్రమాణం. ఇలా ప్రమాణాలు రకరకాలు. చేసే ప్రమాణానికి కట్టుబడి ఉండటం నిజమైన వ్యక్తిత్వ ప్రమాణం అవుతుందండి.
0: ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి?
1: సీతంపేట నుంచి మరికడ స్వరూప మేడం.
0: స్వరూప గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా అండి, మీరందరూ బాగున్నారా మేడం?
0: అందరం బాగున్నామండి. చెప్పండి, మరి బతుకమ్మ ఎలా చేస్తున్నారు?
1: సూపర్ గా ఆడుతున్నాం మేడం.
0: ఓకే అండి, పూలన్నీ దొరుకుతున్నాయా?
1: దొరుకుతున్నాయి అంటే కొన్ని కొనుక్కొచ్చుకుంటాం, కొన్ని చెట్ల కేక్ వేసుకుంటాం మేడం, మందార పూలని.
0: అవును, ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ పూలు కనిపించట్లే? అప్పట్లో చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి.
1: అప్పుడు బాగా దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు. ఎక్కువ పూలు దొరుకుతున్నాం మేడం, అయ్యే కలర్ ముంచి పెడుతున్నాం మేము.
0: చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు మేడం బతుకమ్మ సినిమా నుంచి బతుకమ్మ బతుకమ్మ అన్న పాట కావాలి మేడం.
0: ఓకే అండి, బతుకమ్మ ఆడేటప్పుడు పాడుతున్నారా లేకపోతే డీజేలు పెట్టుకుని ఆడుతున్నారా?
1: ఫస్ట్ పాడతాం మేడం, ఒక 5 పాటల వరకు పాడతాం.
0: ఓకే, ఎంతైనా పాత పాటలే బాగుంటాయి, మనం పాడే పాటలే బాగుంటాయి.
1: అవును మేడం, మా వాళ్ళ కొంతమందికి వచ్చి పెద్ద వాళ్ళకి వాళ్ళు పాడతారు, ఒక 5 పాటలు పాడినాక తర్వాత మళ్ళీ డీజే పెడతారు.
0: అలా పాడుతుంటే మర్చిపోకుండా ఉంటాయి పాటలన్నీ.
1: అవును మేడం, వాళ్ళు పాడతా అంటే మేము కూడా అనుకుంటా ఉంటాం పక్క నుండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా బతుకమ్మ సినిమా నుండి పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మరి మనతో మాట్లాడడానికి లాస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: హలో,
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సుధాశ్రీ అండి.
0: సుధాశ్రీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, చాలా చక్కగా పాడి మరీ కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

వరకు 100.1 మెగా హెడ్స్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సాంకేతిక సహకారం అందించిన వారు బాబుసింగ్ గారు, ఆనంద్ గారు, సుమన్ గారు. మరి మీరు కోరిన పాటలు వినిపించిన నేను మీ రేడియో నేస్తం స్వాతి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఖడ్గం చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల. గాత్రానందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కల్పన, సుమంగళి, హనీ, విజయ్ కుమార్, శ్రీ తదితరులు. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఖడ్గం చిత్రంలోని పాటలు.

0: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అనుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా.

0: దేవుడు మాయపడేంటే.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

మీరింతవరకు ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఖడ్గం చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చారు సిరివెన్నెల, సంగీతం అందించిన వారు దేవిశ్రీప్రసాద్, గాత్రం అందించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కల్పన, విజయలక్ష్మి, శ్రీ హనీ, శక్తి తదితరులు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

చందమామ చిత్రం కోసం కార్తిక్, ఎంఎం శ్రీలేఖ, నాయల్ పాడిన పాట.

0: Shit Love.
1: ఇంతవరకు చిత్రగీతలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. బతుకమ్మ పాటలు వింటారు. గానం చేసిన వారు ఎస్ నరసింహ, బృందం.

మీరింతవరకు ఎస్ నరసమ్మ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తోడి కేంద్రం చిత్రగీతాలు వింటారు.

మీరు వింటున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. గీత రచన డాక్టర్ దాశరథి, సంగీతం సత్యం, చిత్రం స్వయంవరం.

చిత్రగీతలు వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం కెవి మహాదేవన్, చిత్రం శుభోదయం.

కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ అది బ్రహ్మ కాదు ముద్దుగుమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలే.

అమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోసుకున్న ఓయమ్మా నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

0: ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ BIS ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: BIS ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ISI మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: BIS హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఈ పాట సితార చిత్రం కోసం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వినండి. గీతరచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా, చిత్రం ప్రేమించు పెళ్ళాడు.

ఇప్పుడు పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట ధర్మాత్ముడు చిత్రం కోసం. సాహిత్యం గోపి, సంగీతం సత్యం.

ఆకాశవాణి కొత్తవాడికి ఇంద్రం సమయం 6 గంటలు కావస్తున్నది. ముందుగా హిందీలో వార్త ప్రసారం, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ముందుగా సమయం 6 గంటలు కావస్తున్నది, హిందీలో వార్తలు విందాం మరికొద్ది క్షణాల్లో.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్ తో తలపడుతుంది. దివ్యాంగుల పెన్షన్ అర్హతను కేంద్ర ప్రభుత్వం సడలించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 80% వైకల్యం ఉన్నవారికే పెన్షన్ ఇచ్చేవారని ఇకపై 40% వైకల్యం ఉన్నవారికి కూడా ఇస్తారని చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని 25% పెంచామన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్ కోసం 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిన నిబంధనను తొలగించామని, పుట్టినప్పటి నుంచే దివ్యాంగ చిన్నారులకు సహాయం అందుతుందని తెలిపారు. దీంతో దివ్యాంగ లబ్దిదారుల సంఖ్య 8.33 లక్షల నుంచి 27.48 లక్షలకు పెరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో 53.78 కోట్ల విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు శంకుస్థాపన చేశారు. అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లోని గిరిజన ఏజెన్సీ గ్రామాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం దీని లక్ష్యం. R&B రోడ్డు పనులకు, రాయలగండిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ గోపురం పనులకు కూడా శంకుస్థాపన చేశారు. మన్ననూరులో బస్సు షెల్టర్ను ప్రారంభించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఈరోజు మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట వ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల 20 వేల ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. టవర్స్ లబ్దిదారులకు రిజిస్టేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, వచ్చే బతుకమ్మ నాటికి తొలి విడత ఇళ్లు పూర్తి చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. జిల్లా సీఈఓలు, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రజాభవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రతినిధులు మంత్రిని శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎలనీనో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రేపు వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహర్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. రేవల్లి మండలం కొంగలపల్లి ఏదల మండల కేంద్రాల్లో గోదాముల నిర్మాణానికి వనపర్తి పీజీ కాలేజీలో 15 కోట్ల రూపాయలతో, బాలుర బాలికల వసతి గృహాల నిర్మాణానికి పబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో ఈరోజు జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు. కాప్రా చెరువు పునరుద్దరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 60% పనులు పూర్తయ్యాయి. హైడ్రా రెండో దశలో అభివృద్ది చేస్తున్న 14 చెరువుల్లో ఇదొకటి. దీనికోసం దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కాప్రా చెరువు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన చిత్తడి నేలల్లో ఒకటి. ఇక్కడికి 470 రకాలకు పైగా వలస పక్షులు వస్తాయి. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వరద నీరు నిలిచేలా లోతు పెంచుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ

0: వార్తలు వింటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు బాహుబలి మోటార్లను ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ
1: పూర్తి స్థాయిలో ఏదుల వత్తే అలాగే కరివేన ఉదండ ఈ నాలుగు ప్రాంతాలు నీళ్లు ఏర్పాటు చేస్తారో మరి అప్పటి వరకు ఎదిలో వర్షాభావ పత్రం వచ్చింది. ప్రపంచ మొత్తంలో కూడా ఎదిలో ప్రభావం వర్షాలు కురవని కారణంగా నీళ్లు వేని కారణంగా వాతావరణం వేడిన కారణంగా ప్రపంచంలో మొత్తం సమస్య వచ్చింది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో బాబా జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ
2: ఎల్లినో అత్యవసర పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకోవాలి, వరి కాకుండా వేరే క్రాప్ డైవర్సిఫికేషన్ ఏ క్రాప్స్ వేసుకోవాలి, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మా శాస్త్రవేత్తల బృందం కూడా ఈ దేశాయిపల్లి గ్రామస్తులకు కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నాము.
0: అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్వేత మాట్లాడుతూ
3: పచ్చదనం పరిశుభ్రత, మొక్కలు నాటడం, అదేవిధంగా రక్తదాన శిబిరం, తర్వాత వైద్య శిబిరాలు, పశుపోషణ, తర్వాత పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో దీంతో మనం గ్రామస్తులకి అదేవిధంగా విద్యార్థులకి అందరికీ ఈ సామాజిక సేవ పైన స్ఫూర్తి కలిగిస్తూ ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది.
0: ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టుల్లో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. కర్ణాటక 9, మహారాష్ట 7 అవార్డులు గెలవగా 5 అవార్డులతో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. విజేతలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సత్కరించారు. వీరికి జపాన్లో సకూరా సైన్స్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ రోజు రాష్టంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఈ గడువును 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సూచించారు. యాదగిరిగుట్టలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో 2వ విడత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలిపారు. ఈ రోజు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను పీఓ విడుదల చేశారు. అసిఫాబాద్ జిల్లాలోని దేహగాం మండలంలోని మీసేవా కేంద్రాలను జిల్లా ఈ డిస్టిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజ్, జిల్లా మీసేవా మేనేజర్ గోపతి ప్రశాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా మీసేవ కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలు, దరఖాస్తుల స్వీకరణ, సేవల పరిష్కార ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తెలంగాణ రాబిన్హుడ్ పండుగల సాయన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నవాబుపేటలో ఈరోజు పండుగల సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోలీసులు, సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్దతతో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 15-16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు శాంతికుమార్ విమర్శించారు. దేశంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల టీ ట్వంటీ క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో 4

0: మ్యాచ్ లో భారత్ వెస్టిండీస్ తో తలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతం తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: కేంద్రీయ మంత్రి మండలస్య మహతీ స్వీకృతి. ఏకాదశ దశాంశ చతుః శూన్యం లక్ష పరిమితేభ్యః రేల కర్మచారిభ్యః అష్ట సప్తతిః దినానాం పారితోషికం అనుమోదితం. రాష్ట్రీయ సామాజిక సహాయతా కార్యక్రమః చ ఏకత్రింశదుత్తర 2000తమ వర్ష పర్యంతం విస్తారితః. వృత్తీయక్షేత్రె మంత్రిమండలస్య ఐతిహాసికః నిర్ణయః. సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమానాం నూతన ఉద్యమానాం చ సంవర్ధనాయ IDBI బ్యాంక్ సంస్థాయాః రణనీతిక పునర్ సంరచనాయై మంత్రిమండలస్య స్వీకృతిః. జాగతిక జ్ఞాన సాంస్కృతిక ఆదాన ప్రదానేషు భారతస్య ఐతిహాసికం అవదానం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సప్రశ్రయం సముద్ఘోషితం. భారత్ కెనడా దేశయోః రణనీతిక సహభాగితాయాః నూతనః అభ్యుదయః. వాణిజ్య ఊర్జా రక్షా శిక్షా క్షేత్రేషు పరస్పర సహయోగస్య దృఢీకరణాయ సంకల్పః. అపి చ హైదరాబాద్ నగరె అద్య భారత్ వెస్టిండీస్ దళయోః చతుర్థ T20 అంతారాష్ట్రియ సమ్ముఖీకరణం భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ఉత్కృష్ట ప్రదర్శనాయ 44,000 రేల కర్మచారిణః 78 దినానాం వేతనాతుల్యం ఉత్పాదకతా సంబద్ధ పారితోషికం లప్స్యంతే. మంత్రిమండలస్య నిర్ణయం శ్రావయత అశ్వినీ వైష్ణవేన ప్రోదీరితం యత్ పర్వణః ప్రాగ్ దీయమానం ఏతత్ పారితోషికం కర్మచారిణాం కార్యప్రేరణాం ఉత్కర్షయిష్యంతి.
2: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
1: केंद्रीय మంత్రిమండలిన రాష్ట్రీయ సామాజిక సహాయతా కార్యక్రమస్య ఆగామి పంచవర్షాణాం కృతే అష్టవింశత్యుత్తర చతుశతోత్తర 350 కోటి రూప్యకాణాం వ్యయేన విస్తారః స్వీకృతః. అనేన దివ్యాంగజన పెన్షన్ రాశిః వర్ధితా. దివ్యాంగతాయాః మానదండ సీమా 80% న్యూనీకృత్య 40% యావత్ విహితా. తథా హి న్యూనతమ వయః సీమా జన్మతః ఏవ నిర్ధారితా ఇతి సూచనా మంత్రిణ అశ్విని వైష్ణవేన సమాఖ్యాతం.
2: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था. अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी.
1: కేంద్రీయ మంత్రిమండలస్య మహతీ స్వీకృతిః. IDBI బ్యాంక్ సంస్థాయాః రణనీతిక పునర్ సంరచనా చ నిర్ణీతా. మంత్రిమండలస్య ఉపవేశనానంతరం నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రిణా అశ్విని వైష్ణవేన సమాఖ్యాతం యత్ దేశస్య సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమానాం తథా నూతన ఔద్యోగిక ఉపక్రమాణాం సమభ్యుదయే అస్యాః సంస్థాయాః మహతీ భూమికా వర్తతే. ప్రధానమంత్రిణా శ్రీనరేంద్రమోదినాద్య ప్రతిపాదితం యత్ దేశస్య సభ్యతాయాత్రా శతకానాం సాంస్కృతిక వినిమయేన జ్ఞాన సహభాజనస్య చ పరంపరయా నిరూపితా వర్తతే. విశ్వే భారతస్య సాంస్కృతిక సంపర్కాణాముపరి ఆయోజితాయాః అంతారాష్ట్రియ సంగోష్ఠ్యాః ఉద్ఘాటన సత్రే ప్రేషితే సందేశే ప్రధానమంత్రి అవోచత్ యత్ నాలందా సదృశైః ప్రాచీన జ్ఞాన కేంద్రైః భారతస్య ఏషియా మహాద్వీపస్య చ అన్య భాగానాం మధ్యే జ్ఞాన వినిమయః సుదృఢః జాతః. తేన సవిశేషం ప్రతిపాదితం యత్ సన్యాసినః విద్వాంసః వణిజః పర్యటకాశ్చ స్థల జల మార్గైః భారతీయ విచారాన్ దర్శనం చ సంపూర్ణే విశ్వే ప్రసృతవంతః प्रधानमन्त्रिणः अयं सन्देशः संस्कृति सचिवेन विवेक अग्रवालेन सम्मेलने

ఓ పూట రేపు ముందుగా ఈ ప్రసారంలో 6:30 అనంతరం రాత్రి 9:30 చిత్రగీతాలు వింటారు. ఈ సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. రేపు అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవం సందర్భంగా రైతు మహిళలు అందరికీ ఆదర్శం ప్రత్యేక కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్, అనంతరం రాత్రి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారం. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతలు ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్య హిందీలోను, అనంతరం 9:00 న్యూస్ ఎట్ నైట్ ఆంగ్లంలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు రాత్రి 9:15. ఇక 9:30 రాగం తానం పల్లవి, 10:45 మధురిమ ఆ పాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ ప్రసారంలో మీరు వినబోయేటువంటి కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీసాయి భక్తి గీతాలు వింటారు. సుభాషితం 6:30 వెలువడుతుంది. సమర్పించేవారు శ్రీమతి ఉరిమళ్ల సునంద. రైతు సమాచారంలో 6:30 చేప పిల్లల పెంపకానికి సూచనలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 7:15 డాక్టర్ సలహాలు, చేతుల పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణ, ప్రపంచ హ్యాండ్ వాష్ డే సందర్భంగా డాక్టర్ డి రేవంత్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:40 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. 7:45 మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రసంగం వింటారు. సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇక 9:05 మీమార్తో ఓ పాట ఫోన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం, 10:00 కళల భారతానికి కలాం మార్గం ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:15 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం. ఇక సాయంత్రం 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 5:00 బతుకమ్మ పాటలు వింటారు గానం చేసిన వారు కళమ్మ బృందం. అనంతరం 5:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 6:30 జానపద సంగీత కార్యక్రమంలో మహేంద్ర బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం చర్యలే. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇందులో యాసంగి పంటల్లో నీటి వనరులు సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువలు సహజ వనరులు

పర్యావరణ కేంద్రం పీజేటీఏయు రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె సురేష్ గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత్ భారత్ వింటారు. అనంతరం రేపు రాత్రి 8 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం చిరిలే. 8:30 కిన్నెర లహరి. ఇక రేపు రాత్రి 9:10 స్పాట్ లైట్. 9:30 ఢిల్లీ కేంద్రం నుంచి అఖిల భారత ప్రాంతీయ జానపద సంగీత కార్యక్రమం వింటారు. 10:00 మధురిమ, ఆ పాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. మీరు వింటున్న పాట చిత్రం కోసం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: మీరు వింటున్న పాట కార్తీక్ మాళవిక ఆలపించారు. చిత్రం ఓ మనసా.

ఇంతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరుగుంచేసేపట్లో ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుంచి వింటారు.

ముఖ్యంగా ఈ రైతు సోదరులకు వ్యవసాయ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసం తర్వాత అక్టోబర్ లో చేపట్టాల్సినటువంటి వ్యవసాయ పనులను మనము గమనించినట్లయితే ముఖ్యంగా వాటి యొక్క సాగు పరిస్థితులను ముందుగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఈ సాగు పరిస్థితుల్లో కూడా వాటి యొక్క సాగుకు అనుకూలమైనటువంటి నేల రకాలు, అలాగే నేలలో మరియు వాటి ఆధారంగా మార్కెటింగ్ సౌలభ్యం, ఇవన్నీ అంశాలు పంటల ఎంపికకు చాలా ముఖ్యమైన అంశాలు. ప్రధానంగా దాంట్లో ఈ వ్యవసాయ పంటల్లో చూసినట్లయితే రైతు స్థాయిలో కూడా వానాకాలం సాగు కొంత విస్తీర్ణ పరంగా వ్యత్యాసం, వివిధ పంటలు ప్రధాన పంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అడపదడప వర్షాల వల్ల రైతు సోదరులు వరి సాగుకే మొగ్గు చూపినట్టుగా వ్యవసాయ శాఖ గణాంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే యాసంగిలో తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలను గమనించినట్లయితే వానాకాలంలో సాగు చేయకుండా ఉన్నటువంటి భూముల్లో కొంత కలుపు ఇచ్చినాము. అటువంటి పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు రైతు స్థాయిలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కలుపు నివారణ చర్యలకు గాను రైతు స్థాయిలో కూడా భూమిని సకాలంలో దాన్ని సాగు చేయడానికి వానాకాలంలో సాగులోకి లేనటువంటి భూమిని మనం సాగులోకి తీసుకురావడానికి కొంత శ్రమతో కూడినటువంటి పరిస్థితులు మనము ఉంటాయి. కాబట్టి యాసంగిలో అనుకూలమైనటువంటి పంటలు, చాలా తక్కువ నీటి పరిమాణము అవసరమయ్యేటువంటి పంటలను మనం సాగు చేసుకున్నట్లయితే రైతు స్థాయిలో కూడా వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలను గమనించినట్లయితే యాసంగిలో ఈ పప్పుధాన్యాల విస్తీర్ణం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వానాకాలం తర్వాత తదనంతరం ఎక్కువ మొత్తంలో పప్పు దినుసుల సాగు చేసుకున్నట్లయితే కొంత మనకు యాజమాన్యం పరంగా అలాగే నీటి లభ్యత పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలా తక్కువ నీటి పరిమాణంతో పంటల్ని మనం తీసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటి నేల తయారీ, ప్రధానంగా ఈ భూమిలో ఉన్నటువంటి తేమను సంరక్షించుకొని వాటిని తేమ నష్టపోకుండా మనం అందుబాటులో ఉన్నటువంటి తేమ ద్వారానే చాలా తక్కువ నీటి పరిమాణంతో సాగు చేయబడేటువంటి పరిస్థితులను గమనించి ముఖ్యంగా చిరుధాన్య పంటలైతేనేమి, అలాగే పప్పు దినుసుల పంటలైతేనేమి, కొంతవరకు నూనె గింజల పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే రైతులకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి యొక్క రకాల ఎంపిక మరియు మార్కెటింగ్ సౌలభ్యం రీత్యా రైతులు ఈ పంటల్ని ఎంపిక చేసుకుని సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ప్రధానంగా పోషకాల లభ్యతను కూడా గమనించి కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో ఏదైతే ఈ పశుగ్రాస పంటలైతేనేమి, అలాగే కొంతవరకు జీవన ఎరువులను వాడిన పరిస్థితుల్లో మట్టి పరీక్ష చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటే మట్టి పరీక్ష ఆధారంగా పోషకాల ఎరువుల యాజమాన్యం చేసుకోవడం చాలా మేలైనటువంటి అంశం. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాసంగి సాగుకు తొందరగానే రైతులు మొగ్గు చూపుతా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేవలం ఈ నత్రజని నిత్య ఎరువులపైన ఆధారపడకుండా ఈ పచ్చిరొట్ట ఎరువులను కూడా కొంతవరకు ముందుగా యాసంగి పంటలను విత్తుకునేదానికి ఇంకా సమయం ఉంది కాబట్టి వాటిని ముందుగా కొంతవరకు పచ్చిరొట్ట పంటల్ని సాగు చేసుకున్నటువంటి సౌలభ్యం ఉన్నట్లయితే వాటిని కూడా కొంతవరకు సాగు చేసుకోవచ్చు. అవి కూడా పప్పు దినుసుల జాతికి సంబంధించినటువంటి పంటలు కూడా కొంత తక్కువ పరిమాణంలో, అలాగే తక్కువ పంటకాలం ఉన్నటువంటి కేవలం 60-65 రోజుల్లోనే వచ్చేటువంటి పంటలు కూడా ఉంటాయి. పైపాటుగా వాడేటువంటి ఎరువులను మోతాదును కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా యాసంగిలో విస్తీర్ణ పరంగా ఈ వరి సాగు ఉన్నప్పటికీ కూడా వాటిలో మేలైన యాజమాన్య చర్యలతో పాటుగా రైతు స్థాయిలో కొన్ని రకాలైనటువంటి సాగు అంశాలను జోడించినట్లయితే దిగుబడి పెంచుకునేటువంటి ఆస్కారం

ఉంటుంది. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వివిధ పద్ధతుల ద్వారా ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి రైతులు కేవలం వరి నారు పెంచి నాటు వేసేటువంటి పద్ధతే కాకుండా విదజల్లే

0: వివిధ పద్ధతులు గమనించడం జరిగింది. కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో కూడా అవలంబించినట్లయితే తక్కువ పెట్టుబడితో తక్కువ పంట కాలంలో ఎక్కువ గింజ దిగుబడి తీసుకునేటువంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా వాటిలో గమనించినట్లయితే ఈ వెదజల్లే పద్ధతి రైతులకు చాలా అనుకూలమైనటువంటి పద్ధతి. దాన్ని ఇప్పుడున్నటువంటి కూలీల లభ్యతనైతేనేమి, కూలీల డిమాండ్ పెరగడము, అలాగే వారు సకాలంలో దొరకకపోవడం వల్ల కూడా క్షేత్రస్థాయిలో వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి కూలీలపై ఆధారపడడం గమనిస్తా ఉన్నాము. అటువంటి పరిస్థితులు మనకు మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో కూడా అలాగే ఉంటాయని మనం చెప్పలేము. కాబట్టి వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కూలీల సమస్యను ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఈ వెదజల్లే పద్ధతి అనేది కూడా రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం వెదజల్లే పద్ధతి అనే కాకుండా వరిలో మిషన్ ద్వారా నాట్లు వేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది, అలాగే డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తనాన్ని విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటుగా ఎవరైతే వేరే ఇతర పంటలను సాగు చేసేటువంటి సౌలభ్యం లేనప్పుడు మాత్రమే ఈ వరి సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం నారుపించి నాటే వేసే పద్ధతులు కాకుండా తక్కువ నీటి పరిమాణంతో అలాగే తక్కువ పోషక యాజమాన్యంతో కూడా మనం మంచి దిగుబడిని తీసుకునేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వెదజల్లే పద్ధతి అయితేనేమి, డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునేటువంటి పద్ధతి అయితేనేమి, సీడ్రిల్ ద్వారా డైరెక్ట్ గా విత్తనం పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మనము రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే పోషక యాజమాన్యంలో కూడా చూసినట్లయితే పోషకాల లభ్యత మరియు వాటి యొక్క ఆధారంగా ఈ మట్టి పరీక్ష ఆధారంగానే మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి సెప్టెంబర్ మాసంలో వరి నాట్లు వేయరాదు, అలాగే ఒకవేళ లేటుగా వరి నాట్లు వేసుకునే పరిస్థితి ఉన్నట్లయితే కొంత చలికాలంలో ఎదురయ్యేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా గింజ దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధాన పొలంలో మనము నారు పెంచి నాటు వేసేటువంటి రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పైపాటుగా మనకు వేసేటువంటి పోషకాలను కూడా భూమిలో ఉండేటువంటి పోషకాల లభ్యత ఆధారంగానే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాసంగిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలం సాగు చేయనటువంటి ప్రాంతాల్లో చాలా వరకు ఈ కలుపు వల్ల కూడా ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కలుపు వల్ల ఈ పోషకాల లభ్యతలో వ్యత్యాసం, అలాగే కలుపు కొన్ని చీడపీడలకు కూడా ఆవాసంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా గట్ల వెంబడి ఉండేటువంటి ఈ కలుపు మొక్కలను కూడా తీసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసినటువంటి వరిలో ఈ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో కొన్ని ప్రాంతాల్లో అక్కడుండేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా కొంత మబ్బు వాతావరణం ఉన్నప్పుడు సుడిదోమ అనేది కూడా చాలా వరకు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బీఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్క్ ఉన్న ఉత్పత్తులను ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం ఇల్లరికం. టి చలపతిరావు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈ రోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సంస్కృతి

0: సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకుల రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదం దార్చా రోడ్డును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును, 66 కెవీ డబుల్ సర్క్యూట్ దాహను కల్సి విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం పొందుతారు.
1: दिव्यांगजनों के लिए जो पहले 80% थ्रेशोल्ड था डिसेबिलिटी पेंशन में एलिजिबिलिटी के लिए, उसको आधा करके 40% पर भी अब दिव्यांग पेंशन दिया जाएगा. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था, अब जन्म से ही दिव्यांगजन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांगजन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी.
0: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బీ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బీ చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस, 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: प्रजा सेवलो 25 ఏళ్లు పూర్తిచిన సందర్భంగా ప్రధాన న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్టాల అభివృద్దిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్దికి నిరంతరం సహకరిస్తారని ముఖ్యమంత్రి రేఖ గుప్త తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HY ని ఫాలో అవ్వండి.

0: ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్టేట్ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అజింక్యా సిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ, భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు $10 ట్రిలియన్ జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు $70 ట్రిలియన్లకు పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసం మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ,
1: I think the US and India have a very, very consequential relationship, and it's only going to get better irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry about it.
0: ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతమవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడులు, జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో రేపు అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవం సందర్భంగా రైతు మహిళలు అందరికీ ఆదర్శం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిబాక శంకరరావు. వినండి రైతు మహిళలు అందరికీ ఆదర్శం ప్రత్యేక కార్యక్రమం.
2: రైతులే కాదు

0: మహిళలు ఎవరైనా సరే కాస్త చేయూత ఉండాలే కాని సాధించలేనిదంటూ ఏదీ లేదు. అంటే అన్ని రంగాలలో కూడా ముందంజలో ఉంటున్నారు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మహిళా రైతులు కూడా ఎన్నో రకాలుగా ముందుకు దూసుకువెళ్తున్నారు. చదువుతోనే మహిళా సాధికారత సాధ్యమవుతోంది అంటున్నారు మేధావులు. తన కాళ్లపై తాను నిలబడగలననే ధైర్యం వస్తోంది. అన్ని రంగాల్లో సమాన హక్కు పొందే అవకాశం కూడా ఉంటోంది. ప్రతి కుటుంబంలో ఆడ మగ తేడా లేకుండా పెంచినప్పుడే మహిళలకు భవిష్యత్తులోనూ సమాన హక్కులు కలుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులే ముందు ఈ భేదాన్ని లేకుండా చూసుకోవాలి. ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అనేక ఉన్నత స్థాయి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. దీనంతటికీ వారికి అందిన ప్రోత్సాహమే కారణం. చదువులో రాణిస్తూ అలాగే వ్యవసాయ రంగంలో కూడా ముందుగా దూసుకెళ్తున్నారు. ఎందరో శాస్త్రవేత్తలుగాను అలాగే ప్రొఫెసర్లుగాను పశు వైద్యాధికారులుగాను ఇంకా మహిళా రైతులుగా కూడా ఎంతగానో ఎదుగుతూ ఉన్నారు. వేసవిలో పశుగ్రాసాలు ఏ విధంగా సాగు చేయాలి, వేసవిలో అసలే పశుగ్రాసాలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. శ్రీమతి కె శ్రీవాణి అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్న వారి పరిచయం ద్వారా మనకు వేసవిలో పశుగ్రాసాల సాగు గురించి వివరించారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో 70% జనాభా మన వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉంది. జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇవంటే ధాన్యపు జాతి పశుగ్రాస పంటలు. వీటిలో మనకు జొన్న చూసుకున్నట్లయితే మన జొన్నలో ఏకకోత రకాలు ఉన్నాయండి, పలుకోత రకాలు ఉన్నాయి. మన రైతు యొక్క ఇష్టానుసారం మనం ఏకకోత రకాలు తీసుకోవచ్చు, పలుకోత రకాలు తీసుకోవచ్చు. గడ్డి మరియు గింజ రకాలు అంటే గడ్డి మరియు గింజ రకాలు అంటే మన గడ్డితో పాటు ఆహారాన్ని ఇచ్చే గింజ కూడా వస్తుందండి. సో రైతు వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం ఏకకోత రకాలు చూసుకున్నట్లయితే పీసీ 6 గాని పీసీ 9 గాని తీసుకోవచ్చు. పలుకోత రకాలు చూసుకున్నట్లయితే ఎంపీ చెరి తీసుకోవచ్చు, పీసీ 23 తీసుకోవచ్చు. అదే గడ్డి మరియు గింజ రకాలు చూసుకుంటే పిఎస్వి 31, పిఎస్వి 56 తీసుకోవచ్చు. అయితే ఈ జొన్న పశుగ్రాసం జొన్న సాగు చేయడానికి ఎటువంటి నేలైనా అనుకున్నాం, మన చలక నేల అనువైనవి, నరేడ నేల అనువైనవి, ఇసుక నేలవి అనువైనవి. మనం విత్తుకున్న సమయం ఏంటంటే ఇప్పుడు వేసవిలో చూసుకున్నట్లయితే జనవరి నుంచి మనం ఏప్రిల్ వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. మనం విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది.
2: నేను తేజశ్రీ, వ్యవసాయ కళాశాలలో మెట్రోపాలిటీ డిపార్ట్మెంట్ లో ఆధ్యాత్మికంగా పనిచేస్తున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
0: వ్యవసాయంలో ఎంత కష్టపడినా కాని ఒక్కోసారి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంటి దగ్గర మహిళా రైతులు నాటుకోళ్ల పెంపకం ద్వారా కూడా కాస్త ఆదాయం సంపాదించి శ్రీవారికి తోడుగా ఉంటున్నారు. అలాంటి మహిళా రైతు శ్రీమతి సిహెచ్ పూలమ్మ గారితో కూడా మన ఆకాశవాణి పరిచయ కార్యక్రమం చేయడం జరిగింది.
3: ఆత్మ డైరెక్టర్ గారు చెప్పడం వల్ల అంటే గిరిరాజ కోళ్ల పెంపకం వల్ల కూడా అధిక లాభాలు ఆర్జించవచ్చు అని వారు చెప్పడం వల్ల వారి సహాయ సహకారంతో మీరు గిరిరాజ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. మీరు ఎన్ని కోళ్లు తీసుకుని పెంచుతున్నారు?
4: 20 కోళ్లు.
3: ఎక్కడి నుంచి తెచ్చారు?
4: 20 కోళ్లు వరంగల్ నుంచి తీసుకొచ్చాం.
3: వరంగల్ ప్రాంతం నుంచి 20 గిరిరాజ కోళ్లు వచ్చి పెంచుతున్నారు. వాటిని ఎలా సంరక్షిస్తున్నారు మీరు, అంటే వాటికన్నా షెడ్ వేసారా?
4: వాటికి షెడ్ అంటే కొంచెం ఇట్లా మెస్ లాగా కొట్టి వేరే వాటికి వేరే గది లాగా చేసి లోపలికి పంపించి సాయంత్రం పూట అయితే అందులో కమ్మేస్తామండి. పగల పూట అయితే బయట మేపుకుంటూ ఒక మనిషి పెరబెట్టి కాపలాగా కాసుకుంటాం. ఎండ కొడితే వాటికి చల్లగా నీళ్లు పోస్తాము. వాటి దాని కూడా తౌడు నూకలు జొన్న పిండి వేస్తాం.
3: అంటే నాటుకోళ్ల మాదిరిగానే షెడ్ తయారు చేయాలి వీటికి. అయితే నాటుకోళ్లు అన్ని మనము కూరగాయ ముక్కలు గాని మన ఇంట్లో ఉన్న ధాన్యం గాని మిగిలిపోయిన అన్నం కాని అవి తిని బ్రతికేస్తూ ఉంటాయి. మరి గిరిరాజ కోళ్లకు ఏమైనా ప్రత్యేకంగా దాణా ఏమైనా ఇవ్వాలా మీరు, లేదా నాటుకోళ్ల లాగానే ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి?
4: సార్, ప్రత్యేకంగా దాణా జొన్న పిండి గానీ తౌడు నూకలు కలిపి గానీ తౌడులో కొంచెం నీళ్లు పోసి కొంచెం ఉండల్లాగా చేసి గానీ వేస్తారే తింటాయి సార్. అవి
3: అలా చేస్తే బలవర్ధకంగా ఉంటాయి.
4: బలవర్ధకంగా.
3: ఇప్పుడు మీరు 3 నెలలు అవుతుంది కదా తీసుకొచ్చి, ఎంత

0: బరువు తూగుతున్నాయి ఇప్పుడు?
1: ఎంత బరువు తూగుతున్నాయంటే మేము కొనేప్పుడు 1/4 కిలో కంటే ఎక్కువ, 1/4 కిలో కంటే తక్కువ ఉన్న వాటిని తీసుకున్నాం సార్. ఇప్పుడు కనీసం 2.5 కిలోలు దాకా ఉంటాయి సార్.
0: అంటే 3 నెలల్లో కనీసం అంటే 2 కేజీల వరకు బరువు పెరిగాయి. మరి గుడ్లు ఏమైనా పెడుతున్నాయా?
1: గుడ్లు 2 స్టార్ట్ చేసినా, కొన్ని స్టార్ట్ చేయలేదు సార్.
0: అంటే 1/2 కేజీ పిల్లల్ని తెచ్చి మీరు పెంపకం చేపడితే 3 నెలల్లో కనీసం 2 కేజీల వరకు పెరిగాయి, అందులో కొన్ని వరకు గుడ్లు పెడుతున్నాయి.
1: 2.5-3 కిలోల వరకు వస్తే గుడ్లు పెడతాయి అంట సార్.
0: అంటే ఎంతవరకు పెట్టచ్చు? ఇప్పుడు కొన్ని పెడుతున్నాయి కదా, రోజు పెడుతున్నాయి గుడ్లు?
1: రోజు పెడతాయి సార్.
0: అంటే ఇప్పుడు నాటుకోడి గుడ్డుకును ఈ గిరిరాజా కోడి గుడ్లకైనా తేడా ఉందా?
1: తేడా ఉంటాయి సార్. నాటుకోడి గుడ్డు చిన్నగా ఉంటది, గిరిరాజా కోడి గుడ్డు కొంచెం పెద్దగా ఉంటది సార్.
0: పెద్దగా ఉంటుంది కానీ పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి అనుకుంటాను.
1: చెప్పారు సార్.
0: అంటే బలవర్ధకంగా ఉంటాయి.
1: బలవర్ధకంగా ఉంటాయి అని చెప్పారు.
0: మరి వాటిని ఎలా పొడి చేస్తారు?
1: వాటిని ఎలా పొడి చేస్తారు అని అంటే ఇప్పటికైతే గుడ్లే పెడుతున్నాయి సార్, ఇంకా మేము పొదిగేయలేదు. పొదిగేయాలంటే మాత్రం వేరే ఒక డబ్బాలైనా లేకపోతే ఒక మామూలుగా వాళ్ళను వేసే జల్లలు ఉంటాయి కదా సార్, అందులో కొంచెం గూడు లాంటిగా తయారు చేసి.
2: నా పేరు రాధ, రావులపాడు. అలాగే రేడియో మిత్రులు, మన తోటలందరికీ కూడా శుభాకాంక్షలు.
3: శాస్త్రవేత్తలు

0: తినమని మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు. అందులోనూ చేపలు చౌకగా ఉంటాయి. ఈరోజు చేప ఉత్పత్తుల గురించి, చేపలతో ఎలాంటి పదార్థాలు వండుకొని మనం తినొచ్చు అనే అనేక విషయాల గురించి మనం చర్చించేందుకు కేవీకే వైర ఫిషరీస్ రీసెర్చ్ అసోసియేట్ శ్రీమతి ఎస్ సౌమ్య ప్రణీత గారు మన ముందున్నారు. వారిని అడిగి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: చేపలు అంటే చాలా ఇష్టంగా తింటారు, కానీ ముళ్ళున్నాయని భయపడుతూ ఉంటారు. చేపల వల్ల అనేక పదార్థాలు తయారు చేసుకోవచ్చు అని కూడా మీరు కూడా చెప్తూ ఉంటారు. అసలు చేపల గురించి చెప్పండి ముందుగా.
1: మానవాళికి పోషణకి ఆరోగ్యానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు చేపలు మరియు ఇతర జలచర జీవుల్లో పుష్కలంగా లభిస్తున్నాయి. ఇవి మానవ ఆహారంతో పాటు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. చేపల్ని ఆహారంగా స్వీకరించుటకు అభిలాష మనకి చాలా ఉన్నా వీటికి శుభ్రపరచుకోవడం అనేది చాలా కష్టమైన పని. దానికి సమయాన్ని కేటాయించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే దీంతో పాటు వాసన చేపల నుంచి రావడం వల్ల దాన్ని కొనుగోలు చేయడానికి అందరూ అయిష్టత చూపుతున్నారు. అంతేకాకుండా వేగవంతమైన జీవన శైలికి అలవాటు పడిపోయారు. అంటే ఈ రోజుల్లో చాలా ఫాస్ట్ గా జనరేషన్ కొనసాగుతుంది కాబట్టి దానికి కారణంగా ఎవరికి టైం సరిపోకపోవడం వల్ల తినడానికి వండుకోవడానికి సిద్ధంగా అంటే రెడీ టు ఈట్ రెడీ టు కుక్ ఇట్లాంటి ఆహార పదార్థాల మీద ప్రజాదరణ చాలా వరకు లభిస్తుంది. కాబట్టి ఇట్లాంటి విలువ కూర్చు ఉత్పత్తులకు గిరాకీ చాలా వరకు పెరిగింది. అయితే ఇదే విధంగా చూసుకున్నట్లయితే చేపతో మనము తింటకు వండుటకు సిద్ధంగా ఉన్న విలువను పెంపొందించే మత్స్య ఉత్పత్తులను కూడా మంచి ఆదరణ లభిస్తున్నది విన్నాము. దీంతో పాటు మనం ఈ నేపథ్యంలో చేపలతో తయారు చేసుకోబడిన విలువ పెంపొందించు అంటే దానికి వాల్యూ ఎడిషన్ అనేది మనము ఎడిషన్ చేస్తే అంటే ఇతరత్ర ఇంగ్రీడియంట్స్ ని కలిపి ఎడిషన్ చేస్తే దానికి విలువను పెంచుతాం. అట్లాంటి విలువ పెంపొందించు చేపల ద్వారా చేసుకునే ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుందాం.
0: చేపల గురించి చాలా ఆహార పదార్థాలు చేసుకుని తినొచ్చు అని మీరు చెప్తున్నారు. చేప పిల్లెట్లు అంటున్నారు. అసలు ఈ చేప పిల్లెట్లు అంటే ఏంటి, ఏ విధంగా తయారు చేశారు?
1: ఈ చేప పిల్లెట్లు అంటే ఇవి పొలుసులు, చేప యొక్క తల, వాజములు, శరీర అంతర్భాగాలన్నీ శరీరం నుంచి తొలగించిన తర్వాత చేప శరీరపు మధ్య భాగంలో ఉండే వెన్నుముక ముళ్ళుకు సమాంతరంగా వేరుచేయు రెండు పొడవైన మాంస ముక్కల్ని చేప పిల్లెట్లు అంటారండి. మన రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని ప్రాసెసింగ్ పరిశ్రమల్లో సముద్ర చేపల రకాల్లో వంజరం, జల్లలు, మోగలు, తూర, చందువ, కృష్ణబొచ్చ, గండి ఇవన్నీ మన.
2: నమస్కారం అండి. నా పేరు కల్పన. మాది లక్ష్మీపురం గ్రామం. రైతు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
0: ఇక వ్యవసాయంతో పాటు పాడి అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం. పాడి లేనిదే వ్యవసాయం కూడా లేదు. మరి పాడిలో దూడల పెంపకం అనేది చాలా విలువైన ఘట్టం. మరి నేటి దూడలే రేపటి పాడి పశువులు. మరి అలాంటి దూడలు పుట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ శ్రీమతి టి అరుణభారతి గారు మనకెన్నో వివరాలు అందించారు.
3: దూడగా ఉన్నప్పుడే పాటించే యాజమాన్య పద్ధతులే పునాది. దూడల పోషణలో పెంపకంలో నిర్లక్ష్యం వలన దూడల్లో మరణాలు సంభవిస్తుంటాయి. దూడ పుట్టగానే ముక్కు రంధ్రాలు తుడిచి శుభ్రపరచాలి. శ్వాస సక్రమంగా జరగడం కొరకు రొమ్ము భాగంపై కొద్దిసేపు మెల్లగా మర్దన చేయాలి. దూడ పుట్టిన వెంటనే తల్లి పశువు దూడను నాకేలా చూడాలి. దీని ద్వారా దూడ శరీరంపై తడి ఆరడమే కాక తల్లి పశువుకు దూడకు మధ్య అనుబంధం పెరిగి దూడను తల్లి పశువు స్వీకరిస్తుంది. పుట్టిన అరగంట నుండి 3 గంటల్లోపే దూడకు జున్నుపాలు తాగించాలి. పాలు త్రాగలేక బలహీనంగా ఉన్న దూడలను లేపి నిలబెట్టి పాలు త్రాగేలా చూడాలి. దూడ పుట్టిన తర్వాత గిట్టలు తీసివేయాలి. దూడ బొడ్డును శుభ్రమైన కత్తితో కోసి అయోడిన్ రాసి దారంతో కట్టాలి. దూడ మొదటిసారిగా తల్లిపాలు త్రాగిన 2-3 గంటల లోపల మొదటి విరేచనం అవుతుంది. విరేచనం కాని పక్షంలో ఎనీమా ఇవ్వాలి. పాడి పశువు ఈనిన తర్వాత 4 నుంచి 5 రోజుల వరకు జున్నుపాలు ఇస్తుంది. దూడకు జున్నుపాలు సమృద్ధిగా తప్పనిసరిగా తాగించాలి. దీనివలన దూడలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజులో 3-4 విడతలుగా జున్నుపాలు అందేలా చూసుకోవాలి. జున్నుపాలలో తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృతులు, విటమిన్ ఏ, కెరోటిన్ ఎక్కువ శాతం ఉంటాయి. జున్నుపాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి.
2: డాక్టర్ డబ్ల్యూ జస్టిస్ సునీత. నేను కృషి విజ్ఞాన కేంద్ర వైరాలో

0: చేస్తున్నానండి. మహిళా సోదరులకు రైతు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1: ఇక వ్యవసాయ రంగంలో పనిముట్లు చాలా వచ్చాయి. అంటే శ్రమను తగ్గించేందుకు ఎన్నో రకాల పనిముట్లు మన ముందు కనబడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీల శ్రమను తగ్గించేందుకు ఉపయోగపడే యంత్ర పరికరాలు కూడా తయారు చేయడం జరిగింది. వాటి వివరాలను అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ మీనా గారు మన ఆకాశవాణి ద్వారా వివరించారు.
2: వరి విత్తనం వేరుగా భూమిలో నాటు యంత్రం, ఎరువులను వెదజల్లే పరికరం, మేలు రకం కొడవని, ధాన్యాన్ని శుద్ధి చేసే మోటారు యంత్రం, వ్రేలాడే జల్లడ, పంట మార్పిడి యంత్రం, సీడ్ డ్రిల్లర్, మొక్కజొన్న గింజలు ఒలిచే పరికరం, మరి అదేవిధంగా వేరుశనగ కాయలు తొక్క తీసే.
1: మరి మహిళలు అన్ని రంగాలలో దూసుకు వెళుతున్నారు అనడానికి ఉదాహరణ శ్రీమతి వి ఉపేంద్ర గారు అనుకోవచ్చు. వీరు శాస్త్రవేత్త, భూసార పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్నారు. మరి భూసార పరీక్ష ఏ విధంగా చేయించుకోవాలి, అధిక దిగుబడులు రావాలంటే భూసార పరీక్షలు ఏ విధంగా ఉపయోగపడతాయి అని అనేక విషయాలు మనతో చర్చించారు. మన ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయడం కూడా జరిగింది.
3: భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోషకాల సమతుల్యత పాటించడానికి, రసాయన ఎరువుల సక్రమ వినియోగానికి భూసార పరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పైర్లకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత ప్రమాణంలో నేలలో సహజంగానే ఉన్నా ఇవి తయారయ్యి పైర్లకు లభ్యం అవడం అనేది నేల భౌతిక రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వీటిలో చాలా తేడాలుండే అవకాశం ఉంది. నేలలో అవి ఎంతవరకు లభ్యమవుతున్నాయి, వేయాల్సిన పైరుకు ఎంత తక్కువ పడుతుందో నిర్ధారించి ఎరువులు వాడాలి. భూసారాన్ని నిర్ధారించి రైతులు వేయదలిచిన పంటలకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఖచ్చితమైన మోతాదుల్లో నిర్ణయించాలి.
1: ఇక పాడి పశువుల విషయానికి వస్తే పాడి పశువులు వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పాడి అనేది మనందరికీ ఎంతో అవసరం. మరి పాడి పశువుల్లో ఏ సీజన్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి మెలకువలు ముందుగానే పాటించాలి అని డాక్టర్ ఎం స్వప్న గారు మన ఆకాశవాణి ద్వారా రైతు సోదరులకు ఎన్నో వివరాలు అందించారు.
4: నిన్న మొన్నటి వరకు కూడా మనం వేసవి కాలాన్ని అనుభవించాం. అంటే మనుషులైతే ఎన్నో విధాలుగా వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు ఎన్నో మార్గాలు చేసుకునేవారు. కానీ పశువుల విషయానికి వస్తే పాపం పశువులు ఎవరికి చెప్పుకోలేవు కూడా. పశువుకి ఏమన్నా అయితే ఆ యజమాని మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు తొలకరి వర్షాలు కూడా పడబోతున్నాయి. మరి పశువుల్ని ఎండాకాలం నుంచి రక్షించుకున్నారు, కానీ తొలకరి వర్షాలకు కూడా ఏమైనా జబ్బులు చేసే అవకాశాలు ఉన్నాయా?
5: అవునండి, మీరు అన్నట్టు ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా పశువులు కూడా ఈ ఎండ తీవ్రతను బాగా గట్టిగానే ఎదుర్కొన్నారు. అయితే ముఖ్యంగా పశువుల్లో తొలకరి తర్వాత వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలం ఎండ యొక్క స్ట్రెస్ ఈ పశువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టిగా అనుభవిస్తాయి. కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా తొలకరి పడినప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మజీవులు ఏవైతే మనకి గడ్డి మీద ఉంటాయో ఆ సూక్ష్మజీవులు ఆ వర్షానికి ఆ చినుకును తీసుకున్న తర్వాత డెవలప్ అవడం స్టార్ట్.
0: నా పేరు జ్యోతి. మాకు పత్తి, మొక్కజొన్న, మిర్చి ఇలాంటివి చేస్తా ఉంటాము.
1: మహిళలు అన్ని పంటల్లోనూ వారి శ్రీవారికి తోడుగా పనిచేస్తూ ఉంటారు. కానీ కొందరు మహిళలు సొంతంగా కొన్ని పంటలు పండిస్తూ ఉంటారు. శ్రీమతి జి జ్యోతి గారు మిరప సాగు చేస్తూ అనేక లాభాలు ఆర్జించడం జరిగింది. వారి వద్దకు మన ఆకాశవాణి వెళ్లి అసలు మిరప నారు పోసిన దగ్గర నుంచి కూడా మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక విషయాలు శ్రీమతి జి జ్యోతి గారితో వివరించడం జరిగింది.
6: రేగడి చేలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి, గరుపు చేలు కొంచెం రిస్క్ ఉంటాయి, పంట అంత దిగుబడికి రాదు. రేగడి చేలు అయితే మంచిగా వస్తాయి. పట్టకతో దున్నిస్తే తర్వాత అరకతోనే సాగు చేసుకుంటాం. ఇప్పుడు పాత విత్తనాలు ఏమి వాడము, కొత్త ఏ రకాలు వస్తాయి ఆ రకాలు వాడతాం. తేజాలు ఎక్కువ వస్తాయి, తేజాలు మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం. మైకో తేజ మంచిగా ఎప్పుడు మాకు పంట మంచి దిగుబడి అనిపిస్తుంది, ఎక్కువ లాభం అనిపిస్తుంది. నారు

0: పోసుకొని మట్టి తయారు చేసుకుని 40 రోజులకి విత్తనాలు నారు మంచిగా మొలిసాక 40 రోజులకి సాల్ తోటలు వేసుకుంటాం. ఇక మంచిగా కుదిరమ్మటి జానకొకటి అంటే సాల్ చల్లుకుంటాం అరకతోని, జానకొకటి మొక్క పెట్టుకుంటాం. ఇక మేము వారం ఇక తల్లి పెట్టుకుంటూనే ఉంటాం. గడుపు చేలకి వారానికి ఒకసారి పెట్టాలి. రేగడి చేలు అయితే 20 రోజులు అట్ట ఆగిద్ది. 9 రోజులకి మొలకెత్తిద్ది. 10వ రోజు ఇక మొత్తం మొక్క మంచిగా వచ్చింది. ఇక 20 రోజుల కానుంచి ఇక ఎమ్మటి 10 మంది కూలీలు తీసుకుని తీస్తా ఉంటాం మేము. ఎమ్మటి మొక్క సన్న ఉన్న కానుంచి తీస్తూనే ఉంటాం. ఇక విధానంగా తీస్తా ఎక్కువ ఉంచాం. ఇక ఎమ్మటి కూలీలు పెట్టి తీపిస్తా ఉంటే అరక చేసుకుంటా ఇక చేసుకుంటా ఉంటాం. 10 మంది కూలీలు పెట్టి ఇక తీపిస్తా ఉంటాం. ఎంత అరకలు ఈ తొడిపోవు ఈ జనాలు కూలీలు పెట్టి తీపిటమే. నెల కానుంచి పూత వస్తా ఉంటది. దానికి మందులు వాడుతూ ఉండాలి, ఎరువులు వాడుతూ ఉండాలి. దానికి జాగ్రత్త ఉంటా ఉంటే పిందెలు అయితే పూతలు, తర్వాత కాయలు అయితే 2 నెలలకి 3 నెలలకు కాయలు పూర్తిగా అయితే 4వ నెల పంట కాయ వస్తుంది. దాని వల్ల పై మందులు కింది మందులు జాగ్రత్త తీసుకుంటా ఉండాలి. వారానికి 10 రోజులకి అట్టా చేస్తా ఉంటే పిందె పూత మంచిగా నిలబడింది. లేకపోతే ముందు ఎరువులు చేయకపోతే పూత రాలిపోయింది. 20-20 గోదావరి DAP 20 కట్లు ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాం. పిచికారి చేసే మూను, అరిస్టాపు, కొక్కిలేళ్ళు, టైసరు, మరి అమాంటు, పోను అని ఇవన్నీ రకాలు వాడుతూ ఉంటాం. అవి వాడుతూ ఉంటే కాపు మంచిగా ఇది కూడా వస్తుంది. కాపు పడిద్ది ఇక పచ్చ పురుగులు ఎక్కువ ఇదైతాయి. టైసరు అవి కొడతా ఉంటే తగ్గుతాయి. వారం పురుగు ఎక్కువ ఉంటే ఆ మందు కొడితే తగ్గిద్ది.
1: మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక మండలం అటు శ్రీ కొత్తగూడెం గ్రామం. నా పేరు చెట్టుపల్లి పూలమ్మ. శుభాకాంక్షలు సార్.
2: మామిడికాయలు అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా మామిడి ఒరుగులు అంటే మనందరికీ తెలుసు. సీజన్ లేనప్పుడు కూడా మనం మామిడి ఒరుగులతో అనేక వంటకాలు చేస్తూ ఉంటాం. అలాంటి ఒరుగులు తయారు చేసే శ్రీమతి నూర్జహాన్ ఖాతూన్ వారి దగ్గరికి ఆకాశవాణి వెళ్లి అసలు మామిడి ఒరుగులు ఏ విధంగా తయారు చేస్తారు, ఎంతమంది తయారు చేస్తారు, ఎక్కడ ఈ మామిడి ఒరుగులను విక్రయిస్తారు, ఎంతకాలం నిల్వ ఉంటాయి అని అనేక విషయాలను మన ఆకాశవాణి ద్వారా రైతు సోదరులందరికీ తెలియజేయడం జరిగింది. నమస్తే అండి.
3: నమస్తే సార్.
2: అసలు మామిడి ఒరుగులు అంటే ఏంటి?
3: మామిడి ఒరుగులు కూరలలో పప్పులలో మంచిగా వేసుకుంటారు కదా సార్. ఎప్పుడు స్టాక్ ఉంటాయి పప్పులలో మనం వేసుకుంటానికి.
2: ఈ చింతపండు ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు కదా.
3: పుల్లగా అంటే కొంతమంది చింతపండు వాడారు కదా సార్. మనకి ఎక్కువ పులుపు కాయలే వాడుతూ ఉంటారు కదా.
2: అంటే ఈ మధ్య డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎప్పుడు చింతపండు వాడకూడదు, మామిడికాయలు, చింత చిగురు ఇలా అనేక అంటే పుల్లగా ఉండే నిమ్మకాయలు గాని వాడండి అని చెబుతూ ఉంటారు. మరి మీరు ఎప్పటి నుండి ఈ ఒరుగులు తయారు చేస్తున్నారు?
3: 5-6 సంవత్సరాలు అవుతాం సార్ చేయబట్టికి. మేము తోటలు పడతాం, మామిడి తోటలు బట్టి ఇలా 10 మంది కూలీలు పెట్టి చేపిస్తాం సార్.
2: ఎక్కడి నుంచి పట్టుకొస్తారు మీరు ముందు?
3: మేము తోటలు పెడతాం సార్. ఇక్కడ మన గరమిళ్ళపాడు తోటలు ఇట్లా అలా గరిపెట్టలు అటు పెద్ద తోటలు బట్టి తీయట్కాయలు హైదరాబాద్ ట్రాన్స్పోర్టింగ్ చేస్తాం. పుల్లట్కాయలు ఒడుగులు చేపిస్తాం సార్ 10 మంది కూలీలు బట్టి.
2: అంటే మీరు చుట్టుపక్కల ఉన్న మామిడి తోటల నుంచి సేకరిస్తారు? మీకేమైనా మామిడి చెట్లు ఉన్నాయా?
3: మాకు ఒక 5-6 ఉన్నాయి సార్. అట్లా
2: అంటే మీకు కొన్ని చెట్లు ఉన్నాయి, మిగతా వాటిని బయట నుంచి సేకరిస్తారు. ఈ తీయటి వాటిని మీరు మార్కెట్ చేస్తారు, పుల్లటి వాటిని ఒడుగులు తయారు చేస్తారు. అంటే ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి
3: 5-6 సంవత్సరాలు చేస్తున్నాం సార్ ఇలాగనే.
2: ఎంత మంది కూలీలను పెట్టి తయారు చేస్తా ఉంటారు?
3: 10 మంది వస్తారు సార్. 10 మంది కూలీలకు తీసుకొచ్చి చేపిస్తాం సార్.
2: ఎప్పుడు వస్తారు వారు, ఎలా తయారు చేస్తారు?
3: పొద్దున 8 గంటలకు అట్లా వస్తారు సార్. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు అన్నంకి వెళ్లి 2 గంటలకు వస్తారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు చేస్తారు సార్. వాళ్ళకి 120 రూపాయలు ఇస్తాం ఇంట్లోనే కదా కూర్చొని చేయటం.
2: అంటే ఎట్లా చేస్తారు ఈ ఒరుగులు?
3: పొట్టు తీసి ముక్కలు కోసి ఎండబెట్టాలి సార్.
2: అంటే ఎంత పెద్ద ముక్కలు?
3: మామూలుగా మధ్యలోకి 2-3 ముక్కలు చేసి పెద్దగా ఒడుగులు వేసి ఎండబెట్టాలి సార్.
2: అంటే చిన్న చిన్నగా చేస్తే తొందరగా ఎండుతాయి కదా?
3: తొందరగా ఎండుతాయి, బరువు ఎక్కువ రావు సార్, గట్టిగా ఉంటాయి. చిన్నగా చేస్తే ఖరాబ్ అయిపోతాయి, పెద్దగా చేస్తే బాగుంటాయి.
2: అంటే ఒక కాయను ఎన్ని ముక్కలు చేస్తారు?
3: 4-5 ముక్కలు చేస్తాం సార్.
2: మరొకసారి మహిళా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మన ఆకాశవాణి.
4: మీరింతవరకు రేపు అంతర్జాతీయ రైతు మహిళా దినోత్సవం సందర్భంగా

మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్.

0: సమయం 7:45 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం.
2: నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఆహార ఉత్పత్తికి మాత్రమే కాకుండా గ్రామీణ జీవన విధానం, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ది, దేశ ఆర్థిక ప్రగతికి పునాది వంటిది. భారతదేశంలో గ్రామీణ జనాభాలో పెద్ద భాగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోంది. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయి. అందువల్ల వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించే విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ యువత ముందున్న ప్రధాన సవాలు ఉపాధి. విద్యను పూర్తి చేసిన తర్వాత చాలా మంది యువత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ రంగంలో సరైన అవకాశాలు లేవనే భావనతో కొంతమంది ఈ రంగానికి దూరమవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆధునిక వ్యవసాయం అనేక కొత్త అవకాశాలను అందిస్తున్న రంగంగా మారింది. గతంలో వ్యవసాయం అంటే పంట కోటం వంటి కార్యకలాపాలకే పరిమితమై ఉండేది. కానీ నేటి వ్యవసాయ శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతిక వంటి అంశాలతో అనుసంధానమై అభివృద్ధి చెందుతోంది. ఆక రైతు కేవలం పంట ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, అతను ఒక వ్యవసాయ పారిశ్రామికవేత్తగా కూడా ఎదగగలడు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నిర్చనైన ఉత్పత్తి నర్సరీ నిర్వహణ అవకాశాలు ఏర్పడుతున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, నర్సరీ నిర్వహణ, మట్టి పరీక్ష సేవలు, వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రాలు, డ్రోన్ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వంటి రంగాల్లో యువతకు మంచి అవకాశాలున్నాయి. గ్రామీణ యువత వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా కాకుండా ఒక వ్యాపార అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యాపార దృక్పథం అంటే కేవలం లాభం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఉత్పత్తి క్రమం తగ్గించడం అర్థం చేసుకోవటం, మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం. ఉదాహరణకు ఒక రైతు పండించిన పంటను ముడి రూపంలో విక్రయించడం ద్వారా సాధారణ ఆదాయం పొందవచ్చు. అదే ఉత్పత్తిని శుభ్రపరిచి ప్రాసెసింగ్ చేసి ఆకర్షణీయమైన

ప్యాకింగ్ తో మార్కెట్ చేస్తే అధిక విలువను పొందవచ్చు. ఈ విధానమే విలువ ఆధారిత వ్యవసాయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విధానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యువత వ్యవసాయ రంగంలో ఉన్న మరో ముఖ్యమైన అవకాశం సమగ్ర వ్యవసాయ విధానం. ఒకే పంటపై ఆధారపడటం వల్ల వాతావరణ మార్పులు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పంటల సాగుతో పాటు పశుపోషణ, ఉద్యానవనం, మత్స్య పెంపకం, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను కలిపి చేపట్టడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించవచ్చు. భవిష్యత్ వ్యవసాయంలో జ్ఞానం మరియు సాంకేతికత కీలక పాత్ర పోషించనున్నాయి. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, వాతావరణ సమాచార ఆధారంగా పంటల ప్రణాళిక, నీటి పొదుపు పద్ధతులు, అధిక దిగుబడిచ్చే రకాలు, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. గ్రామీణ యువతకు ఉన్న ప్రత్యేకమైన బలం వారి స్థానిక పరిజ్ఞానం మరియు ప్రకృతి వనరులపై అవగాహన. దీనికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం జోడిస్తే వారు విజయవంతమైన వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, శిక్షణ సంస్థలు అందిస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకుని యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందే రంగం. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడం, పోషక భద్రతను సాధించడం, గ్రామీణ ఉపాధిని పెంచడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరం. అందువల్ల గ్రామీణ యువత వ్యవసాయాన్ని ఒక అవకాశంగా చూడాలి. శాస్త్రీయ అవగాహన, ఆధునిక సాంకేతికత, వ్యాపార దృక్పథంతో ముందుకు సాగితే వ్యవసాయం ద్వారా గౌరవప్రదమైన ఆదాయం పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి కూడా ఎదగవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచీనమైన మరియు విశ్వసనీయమైన వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ ఒకటి. పాలు మరియు పాల ఉత్పత్తులకు సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అందువల్ల పాడి పరిశ్రమ గ్రామీణ యువతకు స్థిరమైన ఆదాయాన్ని అందించే మంచి అవకాశంగా నిలుస్తోంది. ఆధునిక పాడి పరిశ్రమలో కేవలం పాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా పాల ఆధారిత, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. పెరుగు, నెయ్యి, పన్నీరు, వెన్న, ఐస్ క్రీమ్ వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. పాడి పశువుల ఎంపిక, సమతుల్య దాన నిర్వహణ, పరిశుభ్రమైన నివాస వసతి, వ్యాధి నియంత్రణ, శాస్త్రీయ పునరుత్పత్తి పద్ధతులు వంటి అంశాలు పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. యువత ఈ అంశాలపై శిక్షణ పొందితే పాడి పరిశ్రమను ఒక చిన్న వ్యాపార యూనిట్ గా అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా పశువుల ఎరువు ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయడం, బయోగ్యాస్ ఉత్పత్తి వంటి కార్యకలాపాలు కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఈ విధంగా పాడి పరిశ్రమ వ్యవసాయంతో అనుసంధానమై ఒక సమగ్ర ఆదాయ వ్యవస్థగా పనిచేస్తుంది. గ్రామీణ యువతకు త్వరగా ఆదాయం పొందే అవకాశాలను అందించే రంగంలో కోళ్ల పెంపకం ముఖ్యమైనది. పెరుగుతున్న జనాభా, ప్రోటీన్ అవసరాల పెరుగుదల కారణంగా గుడ్లు మరియు కోడి మాంసానికి మార్కెట్లో నిరంతర డిమాండ్ ఉంది. కోళ్ల పెంపకంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకం మాంస ఉత్పత్తికి, లేయర్ కోళ్ల పెంపకం గుడ్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దేశీ కోళ్ల పెంపకానికి కూడా ప్రస్తుతం మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి. సహజ పద్ధతుల్లో పెంచిన దేశీ కోళ్ల ఉత్పత్తులకు వినియోగదారులలో ప్రత్యేక ఆసక్తి పెరుగుతోంది. కోళ్ల పెంపకంలో విజయానికి శాస్త్రీయ నిర్వహణ ఎంతో ముఖ్యం. కోళ్లకు సరైన ఉష్ణోగ్రత, పరిశుభ్రమైన వాతావరణం, సమతుల్య ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు అందించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. చిన్న స్థాయిలో ప్రారంభించి అనుభవంతో వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఈ రంగంలో ఉంది. భారతదేశంలో చేపల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, నీటి నిల్వ ప్రాంతాలు, కాలువలను సద్వినియోగం చేసుకుని చేపల పెంపకం ద్వారా
మంచి ఆదాయం పొందవచ్చు. చేపల పెంపకంలో సరైన చేప జాతుల ఎంపిక, నీటి నాణ్యత నిర్వహణ, సమతుల్యమైన ఆహారం అందించటం, వ్యాధుల నియంత్రణ వంటి అంశాలు కీలకం. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి సాధించవచ్చు. చేపల పెంపకంతో పాటు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల ఆహార తయారీ, నిల్వ మరియు రవాణా సేవలు వంటి అనుబంధ రంగాల్లో కూడా యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యవసాయంతో అనుసంధానమై ఉండే ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ముఖ్యమైన రంగంలో ఒకటి. పట్టుపురుగుల పెంపకం, మల్బరీ ఆకుల సాగు, గూళ్ల ఉత్పత్తి, పట్టుదారం తయారీ వంటి కార్యకలాపాలు ఈ పరిశ్రమలో భాగం. పట్టు పరిశ్రమలో ప్రత్యేకత ఏమిటంటే ఇది తక్కువ భూమిలో కూడా ప్రారంభించగలిగే అవకాశం కలిగి ఉంటుంది. మల్బరీ తోటల పెంపకం ద్వారా పట్టు పురుగులకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు. శాస్త్రీయ పద్ధతుల్లో పట్టు పురుగుల పెంపకం చేపడితే నాణ్యమైన పట్టుగుళ్లను ఉత్పత్తి చేయవచ్చు. పట్టు పరిశ్రమలో యువతకు అనేక అవకాశాలున్నాయి. మల్బరీ నర్సరీల నిర్వహణ, పట్టు పురుగుల పెంపక కేంద్రాలు, పట్టుగుళ్ల మార్కెటింగ్, విలువ ఆధారిత పట్టు ఉత్పత్తుల తయారీ వంటి రంగాల్లో ఉపాధి పొందవచ్చు. పట్టు పరిశ్రమకు వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, మహిళా ఉపాధి వంటి రంగాలతో దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు కూడా ఈ రంగంలో చురుగ్గా పాల్గొని కుటుంబాదాయాన్ని పెంచుతున్నారు. గొర్రెలు మరియు మేకల పెంపకం చిన్న మరియు సన్నకారు రైతులకి అనుకూలమైన రంగం. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ రంగంలో మాంసం, పాలు వంటి ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు ఉన్నాయి. సరైన జాతుల ఎంపిక, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పోషణ పద్ధతులు పాటించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఉద్యానవన పంటలు కూడా గ్రామీణ యువతకు అధిక ఆదాయ అవకాశాలను అందిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ మొక్కల సాగు ద్వారా సాధారణ పంటల కంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్, రక్షిత సాగు పద్ధతులు, ఆధునిక మార్కెటింగ్ విధానాలను ఉపయోగించడం ద్వారా ఈ రంగాన్ని వ్యాపారంగా అభివృద్ధి చేయవచ్చు. వ్యవసాయ రంగంలో సమాచార సాంకేతికత పాత్ర రోజురోజుకి పెరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, వ్యవసాయ యాప్లు, డిజిటల్ మార్కెట్ వేదికలు రైతులకు అనేక సేవలను అందిస్తున్నాయి. రైతులు ఇప్పుడు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, పంటల

0: సాంకేతికత ఆధారంగా అనేక కొత్త సంస్థలు ఏర్పడుతున్నాయి. వీటిని అగ్రి స్టార్టప్ అంటారు. వ్యవసాయ యంత్రాల వినియోగం కూడా పెరుగుతుంది. చిన్న రైతులకు ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయడం కష్టమైనందున యంత్రాల అద్దె సేవ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా యువత రైతులకు సేవలు అందిస్తూ ఆదాయం పొందవచ్చు. యువతలోని సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక అవగాహన గ్రామీణ వ్యవసాయానికి కొత్త దిశను చూపగలవు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి చేసే రంగం మాత్రమే కాదు, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. వ్యవసాయంతో అనుబంధమైన ప్రతి రంగంలో అవకాశాలను గుర్తించి శాస్త్రీయ పద్ధతులతో ముందుకు సాగితే గ్రామీణ యువత ఆర్థికంగా బలపడగలదు. వ్యవసాయ అభివృద్ధి అంటే కేవలం రైతు అభివృద్ధి కాదు, అది గ్రామీణ సమాజం మరియు దేశాభివృద్ధికి పునాది. శాస్త్రీయ ఆలోచన, సాంకేతిక వినియోగం, వ్యాపార దృక్పథంతో ముందుకు సాగే యువత చేతుల్లోనే భవిష్యత్ గ్రామీణ భారతం ఉంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల గురించి బుక్కరాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం విన్నారు. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:59 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.

0: కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పీటీజీ రంగ రామానుజాచార్యులు. వినండి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంప్య కంపయ ఇక్షుసారస్రవంచేవ యన్మూర్త్యా శర్కరాయుతం శ్రీవేంకటాద్రినిలయ కమలకాముక పుమాన్ అభంగుర విభూతి నస్తరంగయతు మంగళం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యధామమైనటువంటి తిరుమలలో

స్వామివారి యొక్క దివ్య మంగళ వైభవాన్ని, దివ్య మంగళ విగ్రహ వైభవాన్ని మనం ఎంత దివ్య మంగళ వైభవాన్ని, దివ్య మంగళ విగ్రహ వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆనాడు తాను బ్రహ్మ చేత ఇవ్వబడినటువంటి ఆ వరగర్వంతో అహంకరించినటువంటి రావణాసురుడిని సంహరించడం కోసం అవతారమైనటువంటి శ్రీరామావతారం, అదిగో ఆ వాహనంలో మనం దర్శించుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా అవతరించి సీతమ్మను వివాహం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ శివధనుర్భంగం అనేటటువంటి ఆ దివ్య లీలను, దివ్య చేష్టితాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నట్లుగా ఈనాడు ముత్యప పందిరి వాహనంలో స్వామివారు ఊరేగుతున్నారు. ముత్యాలతో అలంకరింపబడినటువంటి ఆ దివ్య వాహనంలో అందమైనటువంటి దివ్యాలంకారములతో, నానా విధమైనటువంటి పరిమళ పుష్పముల యొక్క మాలలతో, అదేవిధంగా సీతమ్మవారు స్వామివారి మెడలో సమర్పించేటట్లుగా ఉన్నటువంటి వరమాలతో సహా స్వామి యొక్క ఆ పుష్ప దివ్యమైనటువంటి ఆ ముత్యపు పందిరి వాహనం మనకి దర్శనమిస్తోంది. శ్రీరామచంద్రుడిగా తాను అవతరించి రావణ సంహారాన్ని చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, లోక సంరక్షణ అనేటటువంటి ఒక నెపంతో అవతరించినటువంటి అవతారం రామావతారం. ఈ రామావతారం మనకి పూర్వాచార్యులందరూ కూడా ఒక గొప్పదైనటువంటి దీర్ఘ శరణాగతి అని చెప్తారు. అంటే ఆశ్రయించటం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన అన్నట్టుగా శ్రీరామచంద్రుడిగా తాను మనిషిగా అవతరించి, శ్రీరామచంద్రుడిగా అవతరించి తాను తన యొక్క అతిమానుష చేష్టితలను చూపుతున్నట్లుగానే చూపిస్తూ ఆ రావణ సంహారాన్ని చేసినటువంటి దివ్య అవతార వైభవం ఈనాడు మనకి తిరుమల తిరుమాడ వీధులలో శ్రీరామచంద్రుడిగా ఒక పాదాన్ని ముందుకు వంచి మరొక పాదాన్ని వెనకకు ఉంచి ఆ శివధనుర్భంగం చేసేటటువంటి ఘట్టాన్ని మనకి చక్కగా ఆ ముత్యపు పందిరి వాహనంలో చక్కగా వాళ్ళ మనకి దర్శింపజేస్తున్నారు. స్వామివారి యొక్క వైభవం అద్భుతంగా 3 రోజులుగా మనం అనుభవిస్తున్నాం వివిధమైనటువంటి వాహనాలలో. ఆ వాహనాలలో ఈనాడు ముత్యపు పందిరి వాహనం అంటారు. ముత్యమంటే గనక అద్భుతమైనటువంటి శుద్ధ స్వరూపానికి, స్వచ్ఛతకు నిర్మలమైనటువంటి స్వరూపానికి నిదర్శనం ఆ ముత్యం. అటువంటి అనంత కోటి ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాహనంలో శ్రీరామచంద్రుడిగా తాను శివధనుర్భంగాన్ని చేస్తూ మనకి దివ్య లీలను దర్శింపజేసేటటువంటి అవతారం ఈనాటి వాహనంలో మనం సేవించుకుంటున్నాం. సీతమ్మవారు ఆ వరమాలను స్వామివారి యొక్క మెడలో అలంకరింపచేయటం కోసం తాను సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఘట్టాన్ని మనం ముత్యప మంత్రి వాహనంలో సేవించుకోవచ్చు. అంతేకాదు మనకి తెలియజేస్తాడు వాల్మీకి, సీతమ్మ చెప్తోందిట అగస్త్య మహర్షి యొక్క భార్యకి, ఆమె అడిగింది ఏమమ్మా నీకు ఎప్పుడు వివాహమైంది అని అడిగితే ఆమె చెప్తోందిట తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం రాఘవో అర్హత వైదేహీం తంచేయ మసితే క్షణమంటాడు వాల్మీకి వారిని. ఇద్దరూ సమానమైనటువంటి మనస్సు కలిగిన తంచేయ మసితే క్షణమంటాడు వాల్మీకి వారిని. ఇద్దరు సమానమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళుట, సమానమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వాళ్ళుట, తుల్యశీల వయహ. అంతేకాదుట సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తాం సీతారామచంద్రుల యొక్క వయస్సు కూడా వివాహానికి తగినటువంటి వయస్సు అని చెప్తారు మనకి. అక్కడ చెప్తుంది సీతమ్మ అహల్యతో చెప్తోంది ఏమని చెప్తే ప్రకారంగా తాను వివాహాను అని చెప్తుందట. అంతేకాదు తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం. అభిజన కండగానే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిది చక్కమైనటువంటి జోడీ అని చెప్పేటటువంటి అందమైనటువంటి ఆ జంటట సీరా సీతారామచంద్రుల యొక్క జంట. అందుకని పతి సంయోగ సులభం వయ దృష్ట్వాచ మేపిత, అంటే భర్తతో కలిసి ఉండగలిగే యోగ్యమైన సమయాన్ని

0: చూసి మా నాన్నగారు నాకు వివాహం చేశారు అని చెప్తున్నారు సీతమ్మ. అటువంటి సీతమ్మ వారు శ్రీరామచంద్రునిలో వరమాల వేయటం కోసం సిద్ధంగా ఉన్నటువంటి మనకింకా అనేక విషయాన్ని తెలియజేశారు నందన స్వామి వారు. అందుకోండి
1: అయ్యా రంగాచార్య గారు ధన్యవాదాలు. ఈరోజు ఇలా అద్భుతమైనటువంటి దృశ్యావళి తిరుమల క్షేత్రం అంటే సాధారణంగా మలయప్ప స్వామి కృష్ణ రూపంలోనే దర్శనం చేయడం ద్వాపరం నుండి త్రేతాయుగానికి మారిపోయింది. ఎందుకు మారిపోయింది అన్నారు, పక్కన దేవేర్లున్నారు కదా, వారు ఈ వాహన సేవల సందర్భంలో స్వామివారితో ముచ్చటిస్తూ, అయ్యా మేము ఈ కలియుగంలో నీ లీలా వైభవాన్ని రోజూ దగ్గరుండి చూస్తున్నాం, కానీ మిగతా అవతారాలలో ఉన్న వైభవాలను మాకు చూపెట్టవా? ఇంతకు ముందైతే కృష్ణస్వామిని బాల్యలీలలు నువ్వు చేశావు, మేము వివాహం తర్వాత నీ దగ్గరికి వచ్చిన వాళ్లము, కాబట్టి నీ బాల్య లీలలను మేము చూడలేకపోయాము అన్నప్పుడు ఒక బకసంహారమో ఇంకొకటో చూపెడుతూ ఉండేవాడు. కానీ ఈనాడు అలా కాదు, స్వామివారు నేరుగా త్రేతాయుగంలో అడుగుపెట్టినట్టున్నారు. రామస్వామిని తలపింపజేస్తూ శివ ధనుర్భంగ ఘట్టాన్ని చక్కగా మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఆ రామాయణంలో ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఆ ధనుస్సుతో ముడిపడి ఉంది. ఎందుకంటే రామావతారంలో ఆ రామచంద్రమూర్తి విరిచినా విల్లే, పట్టుకున్నా విల్లే. కాబట్టి కృష్ణావతారంలో భగవంతుడు ఏ ఆయుధాలు లేకుండానే బాల్యావస్థలో అనేక రాక్షసులను మట్టుబెట్టాడు. రామాయణంలో ఆ భగవంతుడు కోదండాన్ని ధరించి సమస్త ధర్మ సంరక్షణకు దీక్షితుడయ్యాడు. ఆ విధంగా దేవతలను అనుగ్రహించడానికే భగవంతుడు ఆయుధాలను పడతారు అని అంటారు. ఎందుకంటే భగవంతుడికి ఆయుధాలతో పని లేదు సుమా, అందుకనే కదా కృష్ణావతారంలో కాళీయ మర్దనం చేసేటప్పుడు ఆయన చేతిలో ఏమాయుధం ఉందని, పూతనను సంహరించేటప్పుడు ఆయన చేతిలో ఏమాయుధం ఉందని, అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తడానికి ఆయన ఏ పరికరాన్ని వాడాడని, అదేవిధంగా బకాసురుణ్ణి చీల్చడానికి రెండు చేతులతోనే కదా చీల్చి విరిసేసాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆ విధంగా భగవంతుడికి ఆయుధంతో పని లేదు. ఆయుధం అనేది ఆయుధాలలో వివిధ దేవతలు అవాహితులై ఉంటారు. ఉదాహరణకి సుదర్శన చక్రం అనుకోండి, సుదర్శనుడు మహాభక్తుడు, స్వామివారి కైంకర్యపరుడు, ఆయన్ని అనుగ్రహించడానికి సుదర్శన చక్రాన్ని భగవంతుడు ధరిస్తాడు, అదేవిధంగా శంఖాన్ని ధరిస్తాడు. ఇవన్నీ కూడా భక్తులను అనుగ్రహించడానికే గాని సర్వసమర్థుడైన సంకల్ప మాత్రము చేత సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి పాలించి వాటిని సంహరించగలిగిన ఉపసంహరించగలిగినటువంటి ఆ స్వామికి ఆయుధాలతో పని ఏమిటి? ఒక్క సంకల్పము చేతనే సమస్త సృష్టిని కూడా నడపగలిగిన వాడు, వేల కోట్ల బ్రహ్మాండాలను ఆడించే ఆ బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవంలో మూడవ రాజు ముచ్చటగా త్రిపుండ్రాలను ధరించి ఆ స్వామివారు మూడు విగ్రహాల రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. మధ్యలో స్వామివారు, ఒకవైపు శ్రీదేవి అమ్మవారు, ఇంకోవైపు భూదేవి అమ్మవారు. ఈనాటి విశేషం చూడండి, అమ్మవారేమో శ్రీదేవి అమ్మవారేమో సీతమ్మవారిగా అభినయం చేస్తోంది, ఇంకొక వైపు భూదేవి అమ్మవారేమో లక్ష్మణుడిలాగా అభినయం చేస్తోంది. ఆహా ఏమి అభినయం, ఏమి అభినయం! ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూసి భక్తులందరూ కూడా పరవశులవుతున్నటువంటి ఈ శుభవేళ తిరుమల క్షేత్రంలో ఆ భగవంతుడు సర్వ విధాల భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ముత్యాల పందిరి సమస్త నక్షత్రాలన్నిటినీ కూడా చక్కగా అమర్చి మంటపంలో కూర్చి ఆ మంటపాన్ని తయారు చేశారా అన్నట్టుగా ఉన్నది. అంతటి కాంతి, అంతటి శోభ, అంతటి వైభవం, అంతటి వైచిత్ర్యం ఇవన్నీ కూడా ఈ ముత్యాల పందిరి వాహనంలో మనకు కనపడుతోంది. పందిరి అంటేనే చలవ కోసం చేసేది. ముత్యాలు అనేవి కూడా మన మనస్సుకు శాంతినిచ్చేటువంటి స్వభావం కలిగిన ముత్యములు అన్నారు. నవరత్నాలలో వాటిని పరిగణింపజేశారు. అంటే ఇవి చంద్రుడికి సంబంధించింది. చంద్రుడికి సంబంధించిన, చంద్రగ్రహానికి సంబంధించిన సమస్త దోషాలను పోగొట్టేది అని కూడా పెద్దలు అన్నారు. కాబట్టి ఈనాడు తిరుమల క్షేత్రంలో ఆ శ్రీ వెంకటచంద్రుడు రథ వీధుల్లో మాడ వీధుల్లో చకచక

0: అలా నడుస్తూ ఉంటే భక్తులందరూ కూడా గోవిందా గోవిందా అని నామాలను పఠిస్తూ ఉంటే, వేద పండితులు చతుర్వేదాలన్నిటిని కూడా వల్లిస్తూ ఉంటే, జియర్ స్వామి బృందాల వారు ద్వాదశ ఆళ్వార్లు రచించినటువంటి పాశురాలను మనకు అందజేస్తూ ఉంటే, భక్త బృందాలన్నీ కూడా పారవశంతో ఆ స్వామివారిని స్తుతిస్తూ ఉంటే, ఇది చూడడానికి ఒక అద్భుతం, వినడానికి ఇంకొక అద్భుతం, తలుచుకుంటే రోమాంచనం. మిగతా విషయాలను రంగాచార్యులు గారు మనకు అందజేస్తారు.
1: స్వామివారి యొక్క వాహన సేవలో ఈనాడు ఆళ్వార్ల యొక్క పాశురాలలో నాలుగవ ప్రబంధమైనటువంటి పెరుమాళ్ తిరుమడి అంటారు. ఆ పెరుమాళ్ తిరుమడి అనేటటువంటి దాంట్లో పెరుమాళ్ శబ్దానికి శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడు యొక్క సోదరుడు లక్ష్మణుడు. స్వామివారికి పక్కన మనకి వాహనంలో లక్ష్మణుడు దర్శనమిస్తున్నాడు. ఎలా? రెండు చేతులు కట్టుకుని ఉన్నాడు లక్ష్మణుడు. మనకి స్వామివారి యొక్క వాహనం ముత్యపు పందిరి, ముత్యాలతో ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. ముత్యము శుద్ధత్వానికి, పరిమళానికి, నిర్మలత్వానికి, పరిశుద్ధత్వానికి నిదర్శనం. అట్లాగే లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రుడికి శుద్ధమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక గొప్పదైనటువంటి సేవకుట. అందుకనే చెప్తాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో, ఏమని లంక తాను శ్రీరామచంద్రుడితో అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, అన్నగారండి నేను మీకు సర్వకాల సర్వావస్థలలో సేవ చేసుకుంటాను, అహం సర్వరిష్టామి జాగ్రత్త స్వపత శక్తి అని అన్నాడు. అంతేకాదు మృద్నంతి కుశకంటకాన్, మీరు ముందు వెళ్లేటప్పుడు, అమ్మవారు మీరు వెళ్లేటప్పుడు మీకు ముందు ముళ్ళు గుచ్చుకోకుండా నేను జాగ్రత్త. కుశములు కంటకములు అంటారు. కంటకములు అంటే ముళ్ళు, కుశలంటే గనక దర్బలు రాళ్లు మొదలైనటువంటివి. ఆ వాటన్నిటిని కూడా తొలగించి మీ మార్గంలో నేను చక్కగా నడిచేలాగా నేను మీకు సహాయం చేస్తాను అంటారు. అంతేకాదు వాల్మీకి ఒక వార్షం చెప్పి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అగ్రత ప్రయయ రామ మధ్యే సీత సుమధ్యమ లక్ష్మణ పృష్ఠతో లక్ష్మణ అనుజగామహ పృష్ఠతో ధనుష్పాణి లక్ష్మణ అనుజగామ హ అన్నాడు వాల్మీకి. హ అనే శబ్దానికి ఆశ్చర్యం అర్థం. అంటే వాల్మీకి తెలియలేదుట వాళ్ళ యొక్క ఆ నడక సౌందర్యం. అంటే ముందు అగ్రత ప్రయయ రామ, ముందు రాముడు వెళ్తున్నాడు, మధ్యలో సీతమ్మ ఉన్నది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. ఇందులో గొప్పతనం ఏమిటింది అనుకుంటున్నారట? కాదుట, వాల్మీకి కూడా తెలియని గొప్పతనం ఏమని మనకి పూర్వాచార్యం చెప్తున్నట. ఆ ముందు శ్రీరామచంద్రుడు అకార వాచ్యుట, మధ్యలో సీతమ్మ ఉకార వాచ్యురాలు, వెనుక ఉన్నటువంటి లక్ష్మణుడు మకార వాచ్యుడు. ఆ ఊం మా కలిపితే ఓం ఓంకారం అంటున్నారు. కాబట్టి ఒక ఓంకారం నడుచుకుంటూ వెళ్తోందా అన్నట్లుగా చూశారట వాల్మీకి. అంటే ప్రణవం, ప్రణవ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని, అదే రూపాన్ని వాల్మీకి దర్శించినట్లుగా ఈనాడు మనం వాహనంలో స్వామివారిని సేవించుకోవచ్చు అంటారు పెద్దలు. అంటే అకార ఉకార మకారములు కలిసే ఆ ప్లస్ ఓ ఈజుకోడు ఓ మకార ఓం అంటే ప్రణవం. ఓం అనేటటువంటి భగవంతుని యొక్క స్వరూపం. భగవద్గీతలో కూడా ఓం తత్సతితి బ్రహ్మణ త్రివిధ స్మృత, ఓంకారం అంటే సాక్షాత్తు పరబ్రహ్మం అని చెప్పాడు, ఆయనే తెలియజేశాడు. అటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన సర్వరక్షకుడు. మధ్యలో సీతమ్మ ఉంటుందన్నమాట, ఆమె మధ్యవర్తిగా ఉండి ఇది వెనకాల ఉన్నటువంటి భక్తులను ఆయన వైపు చూసేలాగా చేస్తుందిట. ఆయన వైపు చూసి భక్తులను కాపాడు స్వామి అని ఆయనకి చెప్తుందిట. అటు పక్కన స్వామితో ఆమె వాళ్ళభ్యాన్ని తెలియజేస్తుంది తన యొక్క. ఇటు లక్ష్మణుడు అనేటువంటి వాడు పుత్రుడు, మనందరం కూడా ఆయనకు పుత్రతుల్యులం, సంతానం మనందరం కూడా. మనందరికీ ఆయనను ఆశ్రయించరా అని మనకి తల్లిగా తెలియజేస్తుంది. వీళ్ళని కాపాడరా అని ఆయనకి భర్తకి, ఆమె తన భార్యగా తెలియజేస్తున్నట. వాత్సల్య వాళ్ళభ్యములు కలిగినటువంటి సీతమ్మ వారిని ఈనాడు మనం అదిగో ముత్యాల పందిరి వాహనంలో చక్కగా మాల ధరించి, చేతిలో మాల ఉంచుకుని ఆయనను ఆశ్రయించడానికి, ఆయనకు వరమాలను వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దర్శనాన్ని మనం, ఆ వైభవాన్ని మనం సేవించుకోవచ్చు. అందుకోండి నందన్ గారు.
0: అయా చక్కటి తాత్పర్యాన్ని శ్రోతలకు అందజేశారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఈ సందర్భంలో మీరు ఊహించుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో అనేక భక్త సముదాయాలు ఆ స్వామివారి ముందర వెళ్తూ ఉన్నాయి. ఒక విశేషం చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఊరేగింపు జరిగినప్పుడు నాయకుడు ముందు ఉంటాడు, అనుసరించే వాళ్ళందరూ కూడా వెనక ఉంటారు. కానీ తిరుమలలో

0: దానికి విరుద్ధంగా ఉంటుంది. అనుసరించే భక్తులేమో అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, స్వామివారికే వారేమో అందరికన్నా వెనకాల వస్తూ ఉంటారు. చిట్ట చివర ఉండేది ఎవరయ్యా అంటే స్వామివారు. ఎందుకు ఇలా అన్నారు అయ్యా? దీనికి ఒక కారణం ఉంది. మనం తిరుమల క్షేత్రంలో గాని ఏ గుడిలో గాని గోపురాల్లో గాని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మూలవర్లను చూసేటప్పుడు మనం ఆ స్వామివారికి మన మొహాన్ని చూపెడతాం, నమస్కరిస్తాం, తిరిగి వచ్చేస్తాం. కాని ఆ భగవంతుడి యొక్క దర్శన మాత్రం చేత మనకు అనుగ్రహం కలుగుతుంది అనేది నిజమే. కానీ ఇక్కడ అలా కాదట. ఎందుకంటే మనం ఎవరికైనా మన మొహమే చూపెడతాము గాని వీపును చూపెట్టము. కానీ పెద్దలు ఒక రహస్యాన్ని చెప్పారు, మనం ఎప్పుడూ కూడా పుణ్యాన్ని ముందర ఉంచుకుంటాము, పాపాన్నిటినీ కూడా మూట కట్టుకుని వెనకాల వీపు మీద పెట్టుకుంటాం. మరి ఆ పాపాలు పోయేది ఎలా అంటే స్వామి అందుకనే ఈ ఉపాయం చేశాడు. వాహన సేవలలో మీరందరూ ముందుండండి, ముందుండండి, ముందుండండి, నేను వెనకాల మిమ్మల్ని చూస్తాను. ఆ విధంగా మీ పాపాలన్నిటినీ కూడా ఎన్నెన్నో జన్మల నుండి సంచితమైన ఆ సంచిత పాపాల ఆ సంచితమైన పాపాల సంచిని పటాపంచలు చేస్తాను అని తిరుమల క్షేత్రంలో స్వామివారు వెనకుండి నడుస్తూ ఉంటారు, భక్తులందరూ ముందరికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు దేవేరులు మరి ఏం చేస్తూ ఉంటారన్నారు. దేవేరుల స్వామి వాళ్ళు ఎన్ని బ్రహ్మోత్సవాలు చూసిన వారు. అసలు స్వామివారు తిరుమల క్షేత్రంలో నెలకొన్నప్పటి నుండి, మొట్టమొదట బ్రహ్మగారు బ్రహ్మోత్సవాలను నడిపినప్పటి నుండి, అప్పటి నుండి ఇప్పటిదాకా వేల వేల సంవత్సరాలుగా దేవేర్లు కూడా ఈ ఉత్సవాలను చూస్తూనే ఉన్నారు. ఏమండి ఈ సంవత్సరం కర్ణాటక వాళ్ళు రాలేదేమిటి? అదిగో అండి రాజస్థానం వాళ్ళు ఇదే సంవత్సరం వచ్చారా? అదిగో మణిపూర్ వాళ్ళు ఇప్పుడే డోలు వాయిస్తున్నారా? ఇలా ఒక్కొక్క భక్త బృందానికి సంబంధించినటువంటి ముచ్చటలన్నిటినీ కూడా పక్క పక్కన ఉండి స్వామివారికి అందజేస్తూ వారు వారు మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటారు. మనమంటారా, మనం అనేక రకాలైన వ్యాపారాల్లో మునిగి ఉంటాం. వాళ్ళను పలకరించడం, వీళ్ళను పలకరించడం, సెల్ఫీ తీయడం, ఫోటోలు తీయడం, వీటితోనే మన బతుకు అయిపోతూ ఉంటుంది. కానీ దేవేర్లు మాత్రం వచ్చిన భక్తులెవరు, రాని భక్తులెవరు, అప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇప్పుడొచ్చిన వాళ్ళెవరు, ఇలా ప్రతి ఒక్కరినీ కూడా గుర్తు తెచ్చుకుని వాళ్ళందరినీ కూడా అనుగ్రహించే మహత్తరమైనటువంటి కార్యాన్ని సాధిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క అలంకారం కూడా అద్భుతమైనది. ఈ స్వామివారి యొక్క అలంకారాన్ని ఎవరు చేస్తారు అన్నారు. స్వామివారి యొక్క అలంకారాన్ని చేయడానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఆగమశాస్త్రం అర్చకులకు ఇచ్చింది. అర్చకులు ఈనాడు స్వామివారిని నేను ఇలా చూడాలనుకుంటారు, ఈ విధంగా స్వామివారిని భక్తులకు చూసే విధంగా ఒక గొప్పదైనటువంటి అవసరాన్ని కల్పించాలి అనుకుంటారు. ఆ సంకల్పాన్ని బట్టి వారు చక్కగా స్వామివారిని అత్యద్భుతంగా అలంకరించి మన ముందర ఉంచుతారు. స్వామివారు బాలుడిలాగా బాలోపచారం అన్నారు. స్వామివారు ఏమి అనరు, ఏ దేనిని నిషేధించరు. ఎలా బాలకృష్ణుడు యశోదమ్మ వారి దగ్గర అనేక సేవలను చేయించుకున్నాడో
1: ఒంటికి
0: నూనె పట్టించుకున్నాడో, ఏ విధంగా స్నానాలు వేడి నీళ్లతో చేయించుకున్నాడో ఆ విధంగానట. కాబట్టి స్వామివారు భక్తులకు అర్చకులకు అటువంటి అవకాశాన్ని ఇస్తారు, దాన్ని బట్టి వారు అలంకారాలు చేస్తారు. ఆ విధంగా ఈనాడు మలయప్ప స్వామివారు తిరుమల క్షేత్రంలో చక్కగా పందిరి కింద చల్లగా ముందుకు వెళుతూ ఉండగా వాతావరణం కూడా అంతే చల్లగా ఉంది. వర్షం లేదు గాని చల్లతనం మాత్రం అందరినీ స్పృశిస్తోంది. కాబట్టి ఇంతటి చక్కటి చల్లటి వేళ ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మన రంగరామానురాజాల వారు మనకు అందజేస్తారు.
1: స్వామి యొక్క ముత్యాల పందిరి వాహనంలో స్వామి యొక్క దివ్య అలంకారాన్ని చూడటానికి మనకి రెండు కళ్ళు సరిపోవు. దానిని మనం చక్కగా స్మరించుకోవచ్చు. మనకి పూర్వాచార్యులలో ఒక మహానుభావులు ఉన్నారు, వారి పేరు యామనాచార్యులని. వారు ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటాడో మనకి వర్ణించి చెప్పారు. ఎలా వర్ణించారు అంటే, ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం సువిభ్రమ భ్రూతలము జ్వలాధరం సుచస్మితం కోమలగండమున్నసం లలాట పర్యంత విలంబితాలకం అని మొదలుపెట్టి 9 శ్లోకాలలో ఆ వైకుంఠంలో స్వామి ఏరా ఉంటాడో మనకి ఇక్కడ వర్ణించి చెప్పారు. అదిగో అదే రూపం మనకి ఈనాడు వాహనంలో కూడా కనబడుతోంది. ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం

0: అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం. ఎలాంటిదట స్వామి నేత్ర సౌందర్యం? భగవత్ రామానుజుల వారు చెప్తారు మనకి, గంభీరాంబ సమద్భూత సమృష్టానాల రవికర వికసిత పుండరీక దళామళాయతేక్షణ. అంటే ఏంటి, అప్పుడే నీటిలో వికసించేటటువంటి పద్మానికి సూర్యుని యొక్క కిరణాలు, లేత కిరణాలు తగలంగానే అది వికసించేటప్పుడు ఉండే ఆ అందం ఎలా ఉంటుందో, ఆ అందానికి 1000 రెట్లు అందంట స్వామి నేత్రాలని చెప్తారు. అంతేగాదు, సుచస్మిత ఆధరం, ఆయన యొక్క అధర సౌందర్య అంట. ఆ అధర సౌందర్యానికి విశ్వామిత్రుడు కూడా లొంగిపోయాడట. విశ్వామిత్రుడు అంటే సర్వసంగ పరిత్యాగి బ్రహ్మర్షి. ఆయన కూడా ఆయన ఏం చేస్తున్నాడు, శ్రీరాముడిని నిద్ర లేపాలని వెళ్లి చూస్తూ ఆయన అధర సౌందర్యాన్ని చూస్తూ మోహించే వండిపోయాడట. ఏమంటున్నాడు, కౌసల్య సుప్రజా రామ అని చెప్పబోయి ఆగిపోయాడట చాలాసేపు. ఆయన యొక్క అధర సౌందర్యానికి, మాధుర్యానికి ఆయన అధర సౌందర్య వైభవాన్ని సేవించుకున్నాడట. అంతేగాదు, కోమలగండమున్నసం అందమైనటువంటి చెక్కిళ్ళు కలిగిన వాడట. అంతేకాదు, ఆదిరాజ్య సూచకం, అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వ సూచకమైనటువంటి ఆయన యొక్క కిరీటం, అదిగో సేవించుకుందాం అటువంటి దివ్య మంగళ విగ్రహం యొక్క కిరీటం, అట్లా వర్ణించుకుంటూ ఆ వైకుంఠంలో ఉండే స్వామి రూపాన్ని మనకి ఇక్కడ ముచ్చెప్ప పందిరి వాహనంలో మనం చక్కగా సేవించుకోవచ్చు ఈనాటి ఈ ఉత్సవాలలో అని మనం స్మరించుకోవచ్చు. అంతేకాదుట, ముత్యాలు కనబడుతున్నాయట. ఆ ముత్యాలు ఎలాంటి ముత్యాలు అంటే, చెప్పుకున్నా మనం నిర్మలత్వానికి, సేవ నిజమైనటువంటి సేవా ధర్మానికి నిదర్శనం లక్ష్మణుట. సేవ అంటే ఏమిటి, ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించకూడదు, నేను చేశాను అని అనుకోకూడదు, నాది కాబట్టి చేశాను అనుకోకూడదు. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని సేవ అంటారు, లేకపోతే అది వ్యాపారం. కాబట్టి వ్యాపారంలో ఏముంటుంది, నేను నీకు 1 ఇచ్చాను నువ్వు నాకు 1 ఇస్తావు, కానీ ఎటువంటి ఫలం ఆశించకుండా సేవ చేసినటువంటి వాడే లక్ష్మణుడు. అందుకనే శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు సుగ్రీవుడితో ఏమని, లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా, మనకి అష్టవిధ ఐశ్వర్యాలు ఉన్నాయి, ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహక్షేత్రములు. దార అంటే భార్య. కాబట్టి ఇవన్నీ అష్టైశ్వర్యాలు అయితే, ఈ అష్టైశ్వర్యాలకి కూడా ప్రధానమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే కనుక సేవాభావన. అదిగో అటువంటి సేవాభావనని లక్ష్మణుడు పక్కనే నుంచుని శ్రీరామచంద్రుడి దగ్గర ఉండి ఆయనకి సేవిస్తున్నాడు. అందుకనే అతనిని తీతిల్ అడిగారు. అడిగారు అంటే సేవకుడు. తీతిల్ వెతికి చూసినా దొరకనటువంటి దోషం లేనటువంటి గొప్ప సేవకుడుట. రాముడు అడవిలో తాను వెళ్తున్నప్పుడు వనవాసంలో తాను కూర్చుంటే తను రాముడు పాదాల దగ్గర కూర్చుంటాట, రాముడు కింద కూర్చుంటే తాను నుంచుంటాడట, రాముడు పడుకుంటే తాను పాదాల దగ్గర కూర్చునుంటాట. రాత్రల్లా మేలుకునిండేవాట, రాముడు పడుకునేవాడే కాదుట, రాత్రల్లా మేలుకునిండేవాట లక్ష్మణుడు. రాముడు పడుకుంటే అతనికి సేవ చేస్తూ, వింజామర సేవ చేస్తూ ఉండేవాడట. అంతటి లక్షణం కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామిని మనం పక్కన సేవిస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటిది అమ్మవారు, మా సీతమ్మ వారు. ఆ సీతమ్మ లక్ష్మణే, ఆమె ఈ రామావతారంలో సాక్షాత్ మహాలక్ష్మియే, లక్ష్మీదేవి సీతమ్మగా అవతరించింది అంటారు. కాబట్టి హనుమంతుడు లక్ష్మి, ఆమె సీతమ్మ అని గుర్తుపట్టడానికి తాను ఎలా తనని తాను గుర్తు ఆమెకి తెలియజేయాలి అని చెప్తే, నిజమైనటువంటి వివాహిత అయినటువంటి స్త్రీ తన మామగారి యొక్క గొప్పగాని చెప్పాలట ముందుగా. మీరెవరండి అంటే, నేను ఫలానా వారి భార్యని అని చెప్పకూడదు, ఫలానా వారి నేను కోడలిని అని చెప్పాలట, మామగారిని చెప్పాలట. అట్లాగే లక్ష్మణ హనుమంతుడు కూడా, హనుమంతుడితో కూడా సీతమ్మ ఏం చెప్తుంది, స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని అని చెప్పిందట ముందు. కాబట్టి ఆమె ఆ రకమైనటువంటి పార్థివ్రత్య లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ వారు పక్కన నుంచుని మాల ధరించి ఉందిట. ఆ వైకుంఠంలో అదే అమ్మవారు 3 రూపాలలో ఉంటుందిట, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఒక రూపంలో భోగరసం, ఒక రూపంలో లీలారసం, ఒక రూపంలో జ్ఞానరసం అని 3 స్వరూపాలతో అమ్మవారు వేరు చేస్తుందిట. అటువంటి అమ్మవారు ఈనాడు సీతమ్మవారు వాహనంలో ముత్యాల పందిరిలో మనకు దివ్య దర్శనిస్తున్నారు. అయ్యా నందన్ గారు అందుకోండి.
1: ఎంతో చక్కగా ఈనాటి స్వామివారి యొక్క అలంకార వైభవాన్ని ఆచార్యులు గారు మనకు అందజేశారు. ఆ స్వామివారి యొక్క సందేశం సమస్త కాలాలకు, సమస్త దేశాలకు అందబడేది. ఆ స్వామివారి యొక్క ఈనాటి ముత్యపు పందిరి వాహన వైభవాన్ని తెలుసుకోవడంతో పాటు

0: వాహన సేవా వైభవాన్ని దర్శించడం వలన, లేదా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహన వైభవాన్ని వినడం వలన కలిగే అవకాశం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే, ఈనాడు ఆ ముత్యపు అనేది చంద్రుడికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి మణి. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన లేదా చంద్రదశకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే భక్తులకు తొలగిపోతాయి. చంద్రుడి వలన మనకు చక్కటి శాంతమైన ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి, కాబట్టి మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలున్నా దూరం అయిపోతాయి. ఆ విధంగా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో విజృంభిస్తున్న శోభిస్తున్న ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం చక్కగా పొందుదాం. ఆ స్వామివారి యొక్క నేత్రంగా చంద్రుణ్ణి అభివర్ణించారు. ఒకవైపేమో సూర్యుడు ధగధగా మండేవాడు, ఇంకొక వైపేమో చంద్రుడు. అంటే ఆ భగవంతుడు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా సమన్వయం పరచుకోగలడు. అందువలన ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం సమస్త శ్రోతలకు కూడా అందుగాక. రేపు నాలుగవ రోజు స్వామివారు ఉదయాన్నే కల్పవృక్ష వాహనంలో మనకు సమస్త కోరికలను తీర్చబోతున్నారు. కాబట్టి మంగళంతో ఈనాటి వాహన సేవా వ్యాఖ్యానాన్ని ఉపసంహరిస్తున్నాం. వెంకటరమణ గోవింద గోవింద. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్, డాక్టర్ పిటిజి రంగ రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ గారు, శ్రీ కె వాసుదేవ కుమార్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: శ్రోతులారా, 100.1 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం కొత్తగూడెం కేంద్రం నుంచి మీరు ప్రసారాలు వింటున్నారు. ఇది మీ సమయం కిన్నెర లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్నటువంటి చిత్రగీతాల కార్యక్రమం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఉత్తరం చూద్దాం. వీరు కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లె మండలం ప్రశాంతి నగర్ నుంచి సాగరాయి, శృతి, లింగయ్య, సావిత్రి, అర్జున్, జోషిక, హర్షిత, నరేషి, స్వరూపారాణి, రామ్మూర్తి, పద్మ, శ్రీనివాసరావు ఇంకా ఇదే పాట కోసం రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, రాధ ఇంకా వారి బంధుమిత్రులు వీరంతా కోరుతున్నారు. సాగర సంగమం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం ఆలపించిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు కొత్తగూడెం గోపతండ సర్వారం గ్రామం నుంచి మాలవతి రామోజీ, కుమారి మోక్షజ్ఞ, తేజస్వి, చేతన్ విఘ్నేష్ వీరంతా వినిపించమంటూ కోరుతున్న ఈ పాట చిత్ర ఆలపించారు.

నీ పట ప్రేమాభిషేకం చిత్రం కోసం గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సంగీతం చక్రవర్తి, సాహిత్యం డాక్టర్ దాసనారాయణరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు సాయినగర్ మనస్థలిపురం నుంచి, హైదరాబాద్ నుంచి దామర్ల బాలరాజు, రేణుక, హరిణి, లోకేష్, ఇంకా వారి బంధుమిత్రులు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తున్నది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం చర్యలే, అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు.

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త.

సంగీత సోమరాట ఈ చిత్రం కోసం ఎస్పి శైలజ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం రమేష్ నాయుడు, గీత రచన ఎన్ కృష్ణమూర్తి రాజు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలకు కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

నాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం వింటారు. నీరజాక్షి కామాక్షి భైరవిరాగం త్రిశ్ర త్రిపుట.

మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టై ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ సినీ మధుర గీతాలు వింటారు. ముందుగా సంఘం చిత్రం కోసం పి సుశీల టిఎస్ భగవతి పాడిన పాట, గీత రచన తోలేటి, సంగీతం ఆర్ సుదర్శనం.

సంతాన చిత్రం కోసం జికి పాడిన పాట వినండి. గీత రచన అనిశెట్టి, సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. గీత రచన వేటు సుందరామూర్తి, సంగీతం రవి, చిత్రం సరిగమ్మలు

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారంలో ముఖ్యాంశాలు. ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10కి అంజలి. భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30కి సుభాషితం సమర్పించేవారు శ్రీమతి ఉరిమల్ల సునంద. రైతు సమాచారంలో 6:30కు చేపపిల్లల పెంపకానికి సూచనలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. ఇక 7:15కు డాక్టర్ సలహాలు. చేతుల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ. ప్రపంచ హ్యాండ్ వాష్ డే సందర్భంగా డాక్టర్ రేవంత్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:30కు చిత్రగీతలు వింటారు. 7:45కు మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రసంగం వింటారు. సమాచార ప్రభాత్ హిందీలోను, 8:10కు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోని వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 8:30కు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:30కు తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం మీద ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:05కు మేమారుతో ఓ పాట ఫోన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 9:30కి ఏకచిత్రగానం, 11:00కు చిత్రగీతాలు వింటారు. 10:00కు కళల భారతానికి కళా మార్గం ప్రత్యేక కార్యక్రమం వెలువడుతుంది. 12:10కు శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:40కు అనంతరం సాయంత్రం 5:30కు చిత్రగీతాలు. 1:20కు వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30కు కిన్నెర లహరి. 3:30కు ఏకచిత్రగానం. 4:00కు నాకు నచ్చిన పాట శ్రోతల మధులోని మధురమైన పాటల పూదోట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 5:00కు బతుకమ్మ పాటలు వింటారు. సాయంత్రం ప్రసారంలో 6:30కు జానపద సంగీతం, మహేంద్ర బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. 7:15కు కిసాన్వాణి ప్రాయోజిత కార్యక్రమం. యాసంగి పంటల్లో నీటి వనరులు సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెళకువలు. సహజ వనరులు పర్యావరణ కేంద్రం పీజేటిఏయు రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె సురేష్ గారితో ఫోన్ లైవ్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:40కు వికసిత్ భారత్. 8:00కు తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు రాత్రి 8:30కు కిన్నెర లహరి. 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30కు జాతీయ రూపకం ప్రసారమవుతుంది. 10:00కు మధురిమ సినీ మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11:05 దాటి 5 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53కు 100.1 MHz పై మా తర్వాతి ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.